శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్జ్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 4వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 50 సెకండ్లు. మా అభిమాన శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ పాండు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా హిందీలో వార్తలు.

0: That the Delhi government and various state governments are free to close or withdraw FIRs registered against protesters involved in the recent student protests at Delhi's Jantar Mantar and elsewhere in the country. A three-judge bench led by Chief Justice Suryakant explained that its 28th of July order permitting the prosecution of voters, the protesters, with criminal antecedents was intended to apply only to those accused of grave and heinous offences. The top court was hearing pleas alleging excessive police action against students who participated in protests at Jantar Mantar on 20th of July and at other places across the country over the NEET examination paper leak issue. Food regulator FSSAI has prohibited Dabur India from selling many products such as honey, cow ghee and edible oils using 100% claims, saying that such labelling is against the law. In a social media post, FSSAI has informed that it has issued a prohibition order to Dabur India Limited over the sales of fruit products carrying misleading 100% claims including honey, apple cider vinegar, virgin coconut oil, sesame oil, cow ghee, coconut water, coconut milk and other such items. The India Meteorological Department, IMD, has issued a red alert for heavy to very heavy rainfall over Assam, Meghalaya, sub-Himalayan West Bengal and Sikkim till today. Heavy rainfall is also expected over Delhi, Haryana, Chandigarh, Punjab, Himachal Pradesh, Jammu and Kashmir, Ladakh, Uttar Pradesh and Uttarakhand during the next 3 to 4 days. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:10.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీ మన్నింబాచల లక్ష్మీ నరసింహస్వామి భక్తి గీతాలు విందాము.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఎఫ్ఎం శ్రోతలు 93.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం భక్తి రంజని, శ్రీ మణింబాచల లక్ష్మీ నరసింహస్వామి భక్తి గీతాలు. కార్యక్రమంలో విందాం ఇప్పుడు ఒక ప్రకటన.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: భక్తి రంజని విరామంతరం శ్రీ మణింబాచల లక్ష్మీ నరసింహస్వామి భక్తి గీతాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

0: ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ మణింబాచల లక్ష్మీ నరసింహస్వామి భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు విన్నాం సూక్తి సుధ కార్యక్రమంలో జే చంద్రశేఖర్ శర్మ గారు అందించే హితోక్తులు.
1: మనలో చాలామందికి సహనం తక్కువగా ఉంటుంది. ప్రతికూల అంశాలు ఎదురుగాగానే చికాకు పడతాం. విమర్శలు చెవికి సొక్కగానే చిటబడలాడతాం. ఉత్తమ ఫలితాల కోసం కాస్త నిరీక్షించాలని తెలిసినా ఓర్పు వహించము. అనుకునేదే తడవుగా అన్నీ జరిగిపోవాలనుకుంటాం. నిరాశజనకంగా ఫలితాలు ఎదురైతే నిస్పృహలకు లోనవుతాం. మన వల్ల కాదని చల్లబడిపోతాం. బంగారాన్ని గీటురాయి పరీక్షిస్తే మనిషి మానసిక స్థైర్యాన్ని అవరోధాలు పరీక్షిస్తాయి. అవరోధాలంటే చేసే పనికి ఎదురయ్యే ఆటంకాలే, కానక్కర్లేదు. నిరీక్షించరావడం కూడా ఒక అవరోధమే. ఈ నిరీక్షణ సమయంలో నిరాశ చెందకుండా ఉండటం, లక్ష్యాన్ని చేరేంత వరకు సహనం వహించడం, చివరి ఫలితం వరకు నిగ్రహంగా ఉండటం, ఈ లక్షణాలన్నీ పెంపొందించుకోవాలనే అంతిమ విజయం దాగి ఉంటుంది. స్వామి వివేకానంద నిగ్రహం, ఓర్పు గురించి అనేక సందర్భాల్లో చెబుతారు. సహనం సంబంధించిన ఒక శిష్యుని కథ ఇది. ఓ గురుగారు తన శిష్యుణ్ణి పిలిచి సాధనలో భాగంగా ఊరవతలున్న శ్మశానానికి వెళ్ళమన్నాడు. ఏమైనా సరే అక్కడ 41 రోజుల పాటు ధ్యానాన్ని అభ్యసించు. నీ మనస్సు నిన్ను ఎంత ప్రబోళ పెట్టినా సాధన మానకు, శ్మశానాన్ని విడిచిపెట్టి రావద్దు అన్నారు. సరేనన్నారు శిష్యుడు. గురువు ఆజ్ఞ ప్రకారం శ్మశానంలోనే పూరిగుడిస వేసుకొని అక్కడే వండుకొని తింటూ 39 రోజుల పాటు సాధన చేశాడు. అయినా అతనికి ఎలాంటి ఫలితం కనిపించలేదు. అప్పుడు శిష్యుడు, మనసులో ఎంత బుద్ధి తక్కువ పనిచేస్తున్నాను నేను, లోకంతో సంబంధం లేకుండా ఎవరూ లేని చోట సమయం వృధా చేసుకుంటున్నానే, గురువుగారు చెప్పిన అనుభవాలైనా సమీపకాలంలో కలిగేటట్టు లేవు అనుకుంటూ నిరసపడసాగాడు. ఇక వెనుదిరిగి ఎదగాలనుకున్నాడు. 39వ రోజున మనసు ఇలా హెచ్చరించడంతో ఇన్నాళ్ళు జరగనిది 2 రోజులు జరుగుతుందా అంటూ నిరసపడ్డాడు. చచ్చిన వాళ్ల మధ్య బతకడం ఇదేం బోధన సాధన? గురుదేవులు ఇలా ఎందుకు చెప్పారు? ఒకవేళ ఆయన మంచి గురువులే కార్యము అని సందేశించి ఓర్పు నశించి ఇక చాలు వదిలేద్దాం అనుకున్నాడు. వెంటనే ఒక బకెట్ నీళ్లు తీసుకొని పొయ్యిలో పోసి గుడిసెను నీలమట్టం చేశాడు. శాల్వ కప్పుకొని ఆ రాత్రివేళ చలిలో శ్మశాన వాటికం నుండి బయటకు నడిచాడు. కొంత దూరం అలా నడిచాక తన అంతరంగంలో ఇలా ఆలోచించుకోసాగాడు. నేను ఎంత బుద్ధి తక్కువ పనిచేస్తున్నాను, 39 రోజులు ఏకదాటిగా సాధన చేసి కేవలం 2 రోజులు మిగిలిండగానే వదిలేస్తున్నానే, ఎందుకు ఈ 2 రోజులు సాధన చేయకూడదు అనుకుని శ్మశాన వాటికకు మరలా వెళ్ళి తిరిగి సాధన చేశాడు. చివరి రోజున ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధిని పొందాడు. ఒకవేళ ఆ శిష్యుడు గనక ఏమాత్రం సహనం ఓర్పు వహించకుండా చంచలత్వానికి లోనైనట్టయితే అనంతమైన జ్ఞానాన్ని కోల్పోయేవాడు. మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. జయపజయాలకు మధ్య చాలా సందర్భాల్లో వెంటక వాసి అంత దూరమే ఉంటుంది. ఇక తమ వల్ల కాదని నిట్టూర్చి నిష్క్రమించిన వారంతా విజయానికి అత్యంత సమీపంగా వచ్చి వెనుదిరిగిన వారే. ఆశ సాధనకు కావాల్సింది ప్రజ్ఞా పాఠవలే కాదు, విజయం కోసం నిరీక్షించగలిగే నిత్య ఓరిమి కూడా. చేపట్టిన పనిలో చిన్న జాప్యం జరిగినా నిగ్రహాన్ని కోల్పోయి ఆ పనిని మొత్తంగా ఆపేందుకు సిద్ధపడతాం. చేపట్టిన పనిని మధ్యలోనే ఆపేయడం వలన అంతవరకు దానికోసం వెచ్చించిన విలువైన కాలం వృధా అయిపోతుందన్న స్పృహ కూడా మనకు ఉండదు. ఈ పద్ధతిని తప్పనిసరిగా మనం మార్చుకొని సమయశీలత్వాన్ని పెంపొందించుకొని జీవన ప్రయాణాన్ని సుగమం చేసుకోవాలి. ఆశయసాధనలో సహనమే విజయమనే మధుర ఫలాన్ని ఇస్తుంది. యువత తొందరపాటు, అహంకారము, అజ్ఞానంతో అన్నీ నాకు తెలుసు అనే భ్రమలో సహనాన్ని కోల్పోతున్నాడు. సహనమే సాధనగా భావించి విద్య ఉద్యోగాలు రాణించి జీవనముక్తి పొందాలని కోరుకుందాం.
0: ఇంతవరకు మీరు సూక్తి సుధ కార్యక్రమంలో జే చంద్రశేఖర్ శర్మ గారు అందించిన హితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. మరి ముందుగా ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గం 2 సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్టంలోని జలాశయాల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసి తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అలాగే పశుగ్రాసం కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని, తాగునీటి నాణ్యతపై తరచూ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రేట్ గ్రీన్ వాల్ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పుతో గ్రీన్ వాల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే దాదాపు 5000 హెక్టార్లలో తాటి వనాలు, 305 హెక్టార్లలో మడ అడవుల పునరుద్దరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. వీబీజీ రామ్జీ పథకం కింద సామాజిక వనాల ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని పవన్ కళ్యాణ్ సూచించారు. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గం 2 సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. బ్రిక్స్కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో 2 రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాలకు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని సిబ్బంది, శిక్షణ విభాగం ఆతిథ్యమిస్తోంది. ఈ సమావేశాల్లో సీమాంతర అవినీతిని అరికట్టేందుకు అంతర్జాతీయ సహకారాన్ని విస్తరించడం, అక్రమంగా తరలించిన ఆస్తుల రికవరీ ప్రక్రియను వేగవంతం చేయడం, ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఉత్పన్నమవుతున్న అవినీతి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహాలపై విస్తృతంగా చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు, అవినీతి నిరోధక సంస్థల ఉన్నతాధికారులు ఈ సమావేశాల్లో పాల్గొని పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించనున్నారు. శాస్త్రీయ పద్దతిలో వ్యర్థాల నిర్వహణ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని 12వ వార్డులో ఉన్న డంపింగ్ యార్డు ప్రాంతంలో స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు 5.8 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంటు పూర్తయిన తర్వాత చెత్తను శాస్త్రీయంగా శుద్ది చేసి పర్యావరణానికి హాని కలగకుండా నిర్వహించే అవకాశం ఏర్పడుతుందని మంత్రి తెలుపుతూ,
1: పాలకొల్లు పట్టణానికి 2 డంపింగ్ యార్డులు ఉన్నటువంటి పరిస్థితి, ఆ డంపింగ్ యార్డుల పరిసర ప్రాంతాలంతా కూడా నివసించలేనటువంటి పరిస్థితి చూసాం. ఫ్యూచర్ లో ప్రతి ఇంటి నుంచి వచ్చేటువంటి చెత్తని, ఆ యొక్క తడి నుంచి వచ్చేటువంటి వ్యర్థాన్ని హార్టికల్చర్ అగ్రికల్చర్ ఉపయోగించుకునేటువంటి విధంగా, ఈ పొడి చెత్త నుంచి వచ్చేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఇది రీసైక్లింగ్ కి, అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీస్ కి వీటన్నిటి కూడా పంపిస్తూ ఆ చెత్త నుంచి కూడా ఆదాయం మున్సిపాలిటీకి వచ్చేటువంటి విధంగా రూపకల్పన చేయాలనేటువంటి మా ఆశయం.
0: నరసారావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పల్నాడు జిల్లాలో ఆర్థిక అభివృద్ది, సంస్థాగత రుణాల విస్తరణపై రూపొందించిన పల్నాడు ఏ క్రానికల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ నివేదికను ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా పల్నాడులో నిర్వహించిన రుణ వితరణ కార్యక్రమం విజయవంతమైందని, ఈ పథకం కింద 103,246 మందికి 3,216 కోట్ల రూపాయల సంస్థాగత రుణాలు అందించినట్లు వివరించారు. అలాగే 70,000 మంది కొత్త రుణగ్రహీతలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రాయితీ బియ్యం పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటు ధరల్లో నిత్యావసర వస్తువులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
2: వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో బియ్యం రేటు కేజీ 65 రూపాయలు దాకా ఉంది, దాన్ని ఇప్పుడు 52 రూపాయలకే ఇస్తా ఉన్నారు. అలాగే మామూలు బియ్యం మార్కెట్ లో రారేసి వచ్చి 58 రూపాయలు ఉంటే 50 రూపాయలకే ఇక్కడ ఈ రైతు బజార్ లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క వైట్ రేషన్ కార్డు హోల్డర్ కి 10 కిలోలు నెలకి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి సామాన్య ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మధ్యలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ వల్ల సామాన్యుడికి అధిక రేటుకు వస్తుంది కాబట్టి మార్కెట్ ని కంట్రోల్ చేయడం కోసం ఈ బియ్యాన్ని తక్కువ ధరకి అందించడం కూడా జరుగుతోంది.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా వినియోగంపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ అనంతరం ఆక్సిజన్ కొనుగోలు వ్యయం పెరగడంతో వాస్తవ అవసరాలను గుర్తించి వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. 105 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ల వినియోగంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లీకేజీల నివారణకు చర్యలు తీసుకుని నివేదికల ఆధారంగా కొనుగోలు చేపడతామని మంత్రి తెలిపారు. తెలంగాణలో కీలక సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, న్యాయపరమైన అంశాలు, పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట సాగునీటి వ్యవస్థకు అత్యంత కీలకమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ సాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వీటికి అవసరమైన అనుమతులను పొందేందుకు కాలపరిమితితో కూడిన సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గంజాయి నిర్మూలనపై నిర్వహించిన సంకల్పం 2.0 కార్యక్రమంలో శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, గంజాయి నిర్మూలనలో పోలీసులు ఏమాత్రం రాజీ పడకూడదని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణా విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
3: ఆంధ్రప్రదేశ్ మరియు ఆనంలో దిగుట్రూపు ఆవరణలో వాయు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 4 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలుపుతూ ఆయా జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గం 2 సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. लोकसभया सर्वोच्च न्यायालय संशोधन विधेयकं पारितम्. अनेन विधेयकेन भारतस्य प्रधान न्यायाधीशं विहाय सर्वोच्च न्यायालयस्य न्यायाधीशानां संख्या 33 इत्यतः 37 पर्यन्तं वर्धिष्यते. अस्य वर्षस्य मई मासे राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू अस्मिन् विषये अध्यादेशं प्रसारितवती आसीत्. केन्द्रीय विधि न्याय मंत्री अर्जुन राम मेघवालः एतत् संशोधन विधेयकं लोकसभायां प्रस्तुतवान्. असौ अवदत् यत् एतत् न्याय व्यवस्थायां प्रवर्तमान परिष्कार प्रक्रिया दिशि महत्वपूर्णः पदक्षेपः अस्ति. विपक्षदलानां विरोध कारणात् लोकसभायाः कार्यम् अशेषे अपि दिने बहुवारं स्थगितं जातम्. कार्यारम्भानन्तरं लोकसभाध्यक्षः ओम बिरला ग्लास्गो नगरे आयोजितासु 23 राष्ट्रमण्डल क्रीडासु उत्कृष्ट

0: ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్జ్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకలగర్ అందించే సలహాలు సూచనలు వింటారు. ఇక ఈరోజు ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో మనం వినొచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి 114వ జన్మదినోత్సవం సందర్భంగా కవిత కళానిధి కరుణశ్రీ ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమ నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్. ఇక ఈరోజు ఉదయం 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమానికి వాట్సాప్ చేయాల్సిన ఫోన్ నంబర్ 8462245066. ఇక ఈ ఉదయం 10:12:10:40 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక మధ్యాహ్నం 3:00 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటలు వింటారు. 5:30 లలిత సంగీత కార్యక్రమం ఉంటుంది. 5:45 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు, 6:30 సమాచార దర్శిని వింటారు. 6:35 తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 6:50 రైతు సోదరులకు సలహాలు సూచనలు అందించే కార్యక్రమం వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినిమా పాటలు వింటారు. 8:15 పార్లమెంట్ రివ్యూ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 నుండి 11:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరావళి కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.
1: అధికారులతో రాష్ట్రంలో ఎల్నినో నేపథ్యంలో కంటింజెన్సీ ప్లానింగ్ పై సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను ప్రామాణికంగా తీసుకుని 3 దశల్లో కంటింజెన్సీ ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. సంగారెడ్డి జిల్లాలో రైతులకు యూరియా ఎరువులు పారదర్శకంగా అవసరానికి అనుగుణంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చిందని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ తెలిపారు.
2: సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక అందించారు సిహెచ్ నరహరి గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. సామాజిక పరివర్తనకు వ్యక్తిత్వ వికాసానికి పునాది అయిన విద్యలో నాణ్యత తగ్గకుండా విశ్వవిద్యాలయాలు జాగ్రత్త వహించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉండేలా చూసే ఉద్దేశంతో పెట్రోల్ డీజిల్ విమానయాన ఇంధనం ఎగుమతిపై ప్రత్యేక అదనపు సుంకాన్ని ప్రభుత్వం సవరించింది. పాకిస్తాన్ సైనిక బలగాలకు వ్యతిరేకంగా పౌర నిరసనలు పెరగడంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. సమాజ నిర్మాణం, సామాజిక పరివర్తన దేశ నిర్మాణానికి విద్య పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఒడిశాలోని కటక్లో జగద్గురు కృపాళు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా నైతికత, నైపుణ్యం, సామాజిక బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దాలని ఆమె విశ్వవిద్యాలయాలకు పిలుపునిచ్చారు. విద్యలో నాణ్యత తగ్గకుండా విశ్వవిద్యాలయాలు జాగ్రత్త వహించాలని చెప్పారు. వికసిత్ భారత్ 2047, వికసిత్ ఒడిశా 2036 లక్ష్యాలు సాధించడంలో విద్యా సంస్థలు గణనీయమైన పాత్ర పోషిస్తాయని రాష్ట్రపతి చెప్పారు. రాష్ట్రపతి నిన్నటి నుంచి తన స్వరాష్ట్రమైన ఒడిశాలో

0: రోజుల పర్యటనలో ఉన్నారు. ఆమె నిన్న సాయంత్రం కటక్లో జగద్గురు కృపాళు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, విద్య కేవలం జ్ఞానాన్ని సంపాదించే సాధన మాత్రమే కాదని, చారిత్రక నిర్మాణానికి, సామాజిక పరివర్తనకు, దేశ నిర్మాణానికి పునాది అని అన్నారు. విలువ ఆధారిత విద్య, పరిశోధన, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ది ద్వారా యువత తమ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో గ్రహించేందుకు వీలు కల్పించే వాతావరణాన్ని విశ్వవిద్యాలయాలు సృష్టించాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. బాలికలు, గిరిజన విద్యార్థులు, ఇతర వెనుకబడిన వర్గాల వారి విద్యకు విశ్వవిద్యాలయాలు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ద్రౌపది ముర్ము చెప్పారు. విశ్వవిద్యాలయాలు నైతిక నాయకులను, ఉపాధి సృష్టికర్తలను, జాతీయత భావంతో కూడిన బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. పార్లమెంట్లో ముఖ్యమైన బిల్లులపై చర్చలో పాల్గొనకుండా ప్రతిపక్షాలు ముండికేశాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. నిన్న పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ, లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 ఆమోదం పొందిందని, అయితే ప్రతిపక్ష పార్టీల నుంచి ఏ ఒక్క సభ్యుడు కూడా చర్చలో పాల్గొనలేదని రిజిజు చెప్పారు. అదేవిధంగా రాజ్యసభలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు ఆమోదం పొందింది కానీ ప్రతిపక్షాలు చర్చలో పాల్గొనలేదని ఆయన తెలియజేశారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని పార్లమెంట్ వెలుపల ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారని, అయితే వారికి అవకాశం ఇచ్చినప్పుడు వారు మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని రిజిజు చెప్పారు. నీట్ పేపర్ లీక్ సమస్యపై జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగినట్లు చెబుతున్న పోలీసు చర్యకు సంబంధించి సభలో ప్రభుత్వం తరఫున ప్రకటన చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ, ఈ సమస్యపై హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు వచ్చి ప్రకటన చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 లోక్సభ నిన్న ఆమోదించింది. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కు పెంచేందుకు 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని సవరించాలని ఈ బిల్లులో నిర్దేశించారు. ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. కేంద్రం తరఫున న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. న్యాయ వ్యవస్థలో జరుగుతున్న సంస్కరణ ప్రక్రియలో ఈ బిల్లు ఒక ముఖ్యమైన ముందడుగని మంత్రి పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా న్యాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ బిల్లు తీసుకొచ్చినట్లు మేఘ్వాల్ చెప్పారు. ఇది న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని బలపరుస్తుందని, కేసుల సత్వర పరిష్కారాన్ని కూతమిస్తుందని, పౌరులకు సకాలంలో న్యాయం అందించడంలో సహాయపడుతుందని అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.
1: आज प्रस्तुत ये विधेयक भी न्याय क्षेत्र में उसी सुधार श्रृंखला की एक महत्वपूर्ण कड़ी है. वर्तमान परिप्रेक्ष्य में माननीय सर्वोच्च न्यायालय में लंबित मामलों की बढ़ती संख्या तथा न्याय कार्य प्रणाली को अधिक एफिशिएंट एवं इफेक्टिव बनाने के उद्देश्य से इस अमेंडमेंट बिल में चीफ जस्टिस ऑफ इंडिया सहित अन्य न्यायाधीशों की संख्या 34 से बढ़ाकर 38 किए जाने का प्रावधान किया गया है.
0: ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి సుప్రీంకోర్టులో 92,000 పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 2019 నుంచి దాదాపుగా మంజూరైన పూర్తి సామర్థ్యంతో 34 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నప్పటికీ గత ఏడాది 65,000 పైగా కేసులు పరిష్కారం కాగా సుప్రీంకోర్టులో 75,410 కొత్త కేసులు దాఖలయ్యాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లును కూడా రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు 2006 నాటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది చట్టాన్ని సవరించింది. చెల్లింపుల్లో జాప్యాన్ని పరిష్కరించేందుకు, వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు. ఎంఎస్ఎంఈల నుంచి వస్తువులు లేదా సేవల కొనుగోలుకు సంబంధించి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టంలో అన్ని ఇన్వాయిస్లను పరిష్కరించాలని బిల్లులో నిర్దేశించారు. వివాదం విషయంలో మధ్యవర్తిత్వం విఫలమైతే ముగిసిన తేదీ నుండి 30 రోజుల్లోపు మధ్యవర్తిత్వానికి రిఫరెన్స్ చేయాలి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం సవరించింది. తదుపరి 6 రోజుల పాటు వర్తించే విధంగా కొత్త ధరలను ప్రభుత్వం నోటిఫై చేసింది. డీజిల్ పై ఎగుమతి సుంకం లీటర్కు 25.50 రూపాయలకు పెంచగా ఏటీఎఫ్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 22 రూపాయలకు పెంచారు. అలాగే పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 3.50 రూపాయల మేరకు పెంచారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ఈ సవరించిన ధరలు నిన్నే అమల్లోకి వచ్చాయి. అయితే దేశీయ వినియోగం కోసం అందించే పెట్రోల్ డీజిల్ పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీలో

0: ఎలాంటి మార్పు లేదు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తులు తగినంత లభించేలా చూసేందుకు, ఎగుమతులు జరపకుండా నిరుత్సాహపరిచేందుకు ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుంచి పెట్రోల్ డీజిల్ ఏటీఎఫ్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని ప్రవేశపెట్టారు. టూ వీలర్ రోడ్ అంబులెన్స్లను అత్యవసర వైద్య సంరక్షణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 1989 కేంద్ర మోటార్ వెహికల్ రూల్స్ కు సవరణ ప్రతిపాదిస్తూ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. అత్యవసర టూ వీలర్ అంబులెన్స్ సేవ మరింత వేగంగా అత్యవసరమైన ప్రతిస్పందనకు తోడ్పడుతుందని, మారుమూల ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వైద్య సంరక్షణను మెరుగుపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే మోటార్ వాహనాల్లో వెహికల్ టు వెహికల్ V2V కమ్యూనికేషన్ వ్యవస్థను దశల వారీగా అమలు చేసేందుకు 1989 సెంట్రల్ మోటార్ వెహికల్స్ నిబంధనలకు సవరణలు ప్రతిపాదిస్తూ మంత్రిత్వ శాఖ మరొక ముసాయిదా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆకస్మికంగా బ్రేకింగ్, ముందు నుంచి కొలైజన్ ఉండే రిస్క్, అసురక్షితంగా లేన్లు మార్పిడి చేయడం, ఎమర్జెన్సీ వాహనాల రాకపోకలకు భద్రత మొదలైన విషయాలకు సంబంధించి V2V కమ్యూనికేషన్ సహాయపడుతుందని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసనకారులు తమ ప్రదర్శన కొనసాగించడంతో భద్రతా బలగాలు ఆందోళనకారులపై కాల్పులు జరిపారన్న ఆరోపణలతో ఆ ప్రాంతంలో రాత్రికి రాత్రి పరిస్థితి మరింతగా దిగజారింది. ముజఫరాబాద్, రావల్కోట్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అర్ధరాత్రి ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపాయని, కాల్పులు జరిగాయని అక్కడి నుంచి మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిరసన ప్రదర్శనలోకి పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు చేరుకోవడంతో కాల్పుల ఘటన చోటు చేసుకుందని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి చెప్పారు. గడిచిన 50 రోజులుగా అనేక మంది మహిళలు, పిల్లలు నిరసన స్థలంలో ఉండిపోగా నిన్న అనేక డజన్ల మంది వారికి చేరారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ నలుమూలల నుండి ప్రజలు ఈ నిరసన ప్రదర్శనలో భాగస్వాములు అవుతుండటంతో ఈ ఉద్యమం ఆ ప్రాంతం అంతటా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు ఈ నిరసన ప్రదర్శన సందర్భంగా 80 మంది మరణించినట్లు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిన్న తెలియజేసింది. తక్షణం స్వతంత్ర నిష్పాక్షిక విచారణ జరిపేలాగా అంతర్జాతీయంగా వివిధ సంస్థలు, దేశాలు ఒత్తిడి తీసుకురావాలని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్లో హిందూ సన్యాసి చిన్మయ కృష్ణదాస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాద బృందం ఆయన విడుదల ప్రక్రియను జాప్యం చేస్తున్నారంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ సనాతన హిందూ సమాజానికి ప్రముఖ ప్రతినిధి అయిన చిన్మయ కృష్ణదాస్ రాజద్రోహం అభియోగాలపై 2024 నవంబర్ 25 నుంచి ఢాకాలో అరెస్టులో ఉన్నారు. విశేషాలు మరొకసారి. విద్యలో నాణ్యత తగ్గకుండా విశ్వవిద్యాలయాలు జాగ్రత్త వహించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. పాకిస్తాన్ సైనిక బలగాలకు వ్యతిరేకంగా నిరసనలు పెరగడంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

విభిన్న కార్యక్రమాల ఝరి మన ప్రభాతుల హరి. ఈనాటి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈరోజు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో మనం వినొచ్చు. మరి ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
3: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: డాక్టర్ బలరామ్ జాదవ్,
3: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
2: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
3: డాక్టర్ బలరామ్ జాదవ్,
2: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్. డాక్టర్ ఏ వనిత,
2: కంటి పైపొర కొలికి మండలి ఆపరేషన్,
3: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
2: మోతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
3: సంప్రదించండి. డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
2: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: విరామనంతరం తిరిగి ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం హనుమాన్ చిత్రం కోసం సాహితీ గాలిదేవర పాడిన ఈ పాట.

0: పాట వినారు.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి సమయం 7:30. ఇప్పుడు విన్నాం డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించే సలహాలు సూచనలు.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
3: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్ వాడి నిజామాబాద్,
3: ఫోన్ 08462223111.
4: సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. మన కంటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మనం అంత కలర్ఫుల్ ప్రకృతిని మనం చూసి ఆనందించగలుగుతాం. జనరల్ గా ఈ రోజులలో మనం కామన్ గా వింటున్నటువంటి సమస్య ఏంటంటే థైరాయిడ్. థైరాయిడ్ వచ్చిన వారికి కంటి మీద ఏదైనా దుష్ప్రభావం పడే అవకాశం ఉంటుందా? ఏంటి సార్ అట్లా ఉంటుందా అని మీరు అనుకోవచ్చు కదా, నాకు ఆ డౌటే వచ్చింది. ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటిలాగే నాతో పాటు స్టూడియోలో ఉన్నారు గోల్డ్ మెడలిస్ట్ ఎల్వి ప్రసాద్, ఐ హాస్పిటల్లో ట్రైన్డ్ పొందినటువంటి, ప్రస్తుతం మన నిజామాబాద్ వచ్చి మన నిజామాబాద్ ప్రజలకి సేవలు అందించడానికి నవీన్ కంటి ఆసుపత్రిని ప్రారంభించినారు డాక్టర్ నవీన్ నూకల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
5: నమస్కారం అండి, గుడ్ మార్నింగ్.
4: డాక్టర్ గారు, చాలా సమస్యల గురించి మీరు ప్రతి వారం తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు నాకు వచ్చిన సందేహం ఏంటంటే ఈ థైరాయిడ్ సమస్య వల్ల కూడా కంటి మీద ఏమైనా ప్రభావం పడుతుందా అనేది ప్లీజ్ చెప్పండి.
5: తప్పకుండా అండి. థైరాయిడ్ అనేది ఏంటంటే మనకు థైరాయిడ్ ఒక గ్లాండ్ అనమాట, మనకి నెక్ పార్ట్లో ఉంటుంది. దాన్ని మనం ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం అనమాట, అంటే అంతఃస్రావిక గ్రంథులు అంటాం. అంటే ఏంటంటే దాని నుంచి రిలీజ్ అయ్యే సెక్రిషన్స్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో థైరాయిడ్ హార్మోన్ మనం రెగ్యులర్గా మన బాడీని కంట్రోల్ చేయడానికి, మెటబాలిక్ యాక్టివిటీస్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ నార్మల్ కాకుండా అబ్నార్మల్ అవుతుందో దాన్ని థైరాయిడ్ ప్రాబ్లం అంటాం. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది అనమాట. ఒకటి కావాల్సిన దానికన్నా ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవ్వడము, దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాము. రెండోది వచ్చేసి కావాల్సిన దానికన్నా తక్కువ రిలీజ్ అయినప్పుడు దాన్ని హైపోథైరాయిడిజం అంటాం. సో ఈ 2 రకాల ప్రాబ్లమ్స్ మనం చూస్తుంటాము. ఈ హైపర్ థైరాయిడిజం హైపోథైరాయిడిజంని రెగ్యులర్గా మనం అందరం ఏమంటాం అంటే థైరాయిడ్ ప్రాబ్లం అని అంటాం. సింపుల్గా అందరం వాడుక భాషలో థైరాయిడ్ ఉంది నాకని అంటాం. అంటే థైరాయిడ్ గ్లాండ్ అందరికీ ఉంటుంది, బట్

0: అది నార్మల్ ఫంక్షన్ కాకుండా అబ్నార్మల్గా ఉన్నప్పుడే థైరాయిడ్ ప్రాబ్లం అని చెప్తాం మనం. సో వీళ్ళకు కూడా థైరాయిడ్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళకు కూడా కంటి మీద ఎఫెక్ట్ అన్నది ఉంటుంది.
1: అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఈ కంటికి థైరాయిడ్ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి దీనివల్ల ఏమైనా సమస్య వస్తుందా, లేకపోతే మీరు అన్నట్టు హైపోథైరాయిడిజం వల్ల కంటి మీద ప్రభావం చూపే అవకాశం ఉంది అంటారు?
0: ఇది కంటికి దగ్గర ఉండడం వల్ల కాదండి. ఏమవుతుందంటే కంటిలో మనకు థైరాయిడ్ గ్లాండ్లో ఏదైతే రిలీజ్ అవుతుందో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అన్నది, ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వల్ల మనకు అది పిట్యుటరీ గ్లాండ్ అంటాం, పీయూష గ్రంథి అంటాం, అది బ్రెయిన్లో కింది పార్ట్లో ఉంటుంది. దాని నుంచి వచ్చి అది థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తా హార్మోన్, టీఎస్ఎహెచ్ హార్మోన్ అంటాం. మన థైరాయిడ్ ప్రొఫైల్ చేసి చూస్తే అందులో మూడు వాల్యూస్ మీకు కనిపిస్తాయి, ఒకటి టీఎస్ఎహెచ్, రెండోది T3 T4. టీఎస్ఎహెచ్ అన్నది పీయూష గ్రంథి అంటే పిట్యుటరీ గ్లాండ్ నుంచి వచ్చి థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తుంటుంది, నువ్వు థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ చెయ్యి అని చెప్పి. సో అప్పుడు థైరాయిడ్ గ్లాండ్ నుంచి T3 T4 రిలీజ్ అవుతాయి. ఆ T3 T4 మన బాడీలో వివిధ రకాల ఫంక్షన్స్ చేస్తూ ఉంటాయి. సో ఈ సైకిల్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో దాన్ని మనం థైరాయిడ్ ప్రాబ్లం అంటాం అనమాట. సో ఇందులో ఏమవుతుందంటే ప్రిడామినెంట్గా చెప్పుకుంటే కంటి మీద ఎఫెక్ట్ ఎక్కువ దేని వల్ల ఉంటుందంటే హైపర్ థైరాయిడిజం వల్ల. హైపర్ థైరాయిడిజం వల్ల కంటి లోపల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఈ థైరాయిడ్ వల్ల కంటిలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటినీ కలిపి మనం థైరాయిడ్ ఆఫ్థాల్మోపతి అంటాం. థైరాయిడ్ ఆఫ్థాల్మోపతి, పతి అంటే అబ్నార్మల్ డిసీజ్, ఎక్కడ వస్తుందంటే కంటిలో, దేని వల్ల అంటే థైరాయిడ్ వల్ల. సో కంప్లీట్ కలిపి థైరాయిడ్ ఆఫ్థాల్మోపతి అంటాము. దీనికి ఇంకొక పేరు ఏంటంటే గ్రేవ్స్ డిసీజ్ అంటాం అన్నమాట.
1: గ్రేవ్స్
0: డిసీజ్, ఎస్. సో ఇదేంటంటే ఏమవుతుందంటే యాక్చువల్గా ఇందులో థైరాయిడ్ ఏదైతే ఉంటుందో హార్మోను, ఆ హార్మోన్ అన్నది కొంచెం అబ్నార్మల్గా ఉండడం వల్ల దానివల్ల ఆటో ఇమ్యూన్ రియాక్షన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆటో ఇమ్యూన్ రియాక్షన్స్ అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీనే, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఏదైనా ఉన్న స్ట్రక్చర్స్, నార్మల్ స్ట్రక్చర్స్ మన బాడీకి సంబంధించిన వాటిపైన కూడా అటాక్ చేయడం అనమాట. యూజువల్గా మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే ఏంటి అంటే మన బాడీలో ఒక డిఫెన్సివ్ సిస్టమ్ అనమాట. మన బాడీలకు ఏదైనా అదర్ ఆర్గానిజమ్స్ అంటే ఇప్పుడు బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ వచ్చినప్పుడు వాటి మీద అటాక్ చేసి వాటిని కిల్ చేస్తుంది, చంపేస్తుంది. అది ఇమ్యూనిటీ సిస్టమ్, నార్మల్ ఇమ్యూనిటీ సిస్టమ్. బట్ ఆటో ఇమ్యూనిటీ అంటే ఏంటంటే బాడీలోకి ఏది బయట నుంచి రావట్లేదు, బాడీలో ఉన్న ఒక్కొక్క స్ట్రక్చర్ మీదనే అది, అంటే బయట నుంచి వచ్చింది అనుకోని, మన బాడీలో అది కాదు అనుకోని, బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ దాని మీద అటాక్ చేయడం అనమాట. దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. సో అట్లా ఆటో ఇమ్యూన్ డిసీజ్ చాలా ఉంటాయి మనకు బాడీలో. సో అట్లాంటిది ఒక టైప్ ఆఫ్ రియాక్షన్ కంటి లోపల కూడా జరుగుతుంది అనమాట, ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో అట్లా జరిగి దానివల్ల ప్రాబ్లం వస్తుంది.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
3: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
0: సో మన కన్ను స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఈ స్కల్ ఉంది కదా, స్కల్లో ఈ కంటి చుట్టూ ఉన్న బోన్ని మనం ఆర్బిట్ అంటాం. ఆర్బిట్ లోపల, ఆర్బిట్ అంటే ఒక మనకు కంటి స్కల్ మనం చూస్తే రెగ్యులర్గా అందులో రెండు గుంతల్లా ఉంటాయి కదా కన్నున్న ఏరియాలో, అది ఆర్బిట్ అనమాట, ఆర్బిటల్ బోన్ అది. ఆ ఆర్బిట్లో మన కన్ను ఉంటుంది. కంటి చుట్టూ మనకు కంప్లీట్ ఒక్కొక్క కంటికి 6 muscles ఉంటాయి. అవి కంటి చుట్టూ, కంటి బయట ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్ అంటాం మనం. ఎక్స్ట్రా అంటే అవుట్ సైడ్ అని, ఇంట్రా ఆక్యులర్ మజిల్స్ వేరే ఉంటాయి, ఇంట్రా అంటే లోపల సైడ్ ఉండేవి. సో ఈ కంటి బయట ఈ 6 muscles ఉంటాయి ఒక్కొక్క కంటికి. ఈ మజిల్స్ ఏంటంటే మనం కన్ను తిప్పడానికి, మనం కన్నుగుడ్డు తిప్పుతాం కదా అటు ఇటు పైకి కిందికి అండ్ రొటేట్ కావడానికి ఈ మజిల్స్ యూజ్ అవుతాయి అన్నమాట. అందులో 4 muscles 4 directions ఉంటాయి, ఒకటి పైకి, ఒకటి కిందికి, రెండోది ఇటు పక్కన ముక్కు సైడు, 4వది చెవి సైడు, మన కన్ను రొటేట్ చేయడానికి 4. వీటితో పాటు ఇంకొక 2 ఏంటంటే ఆబ్లిక్ మజిల్స్ అంటాం. అవేంటంటే కన్నుని రొటేట్ చేయడానికి. అంటే ఇప్పుడు ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ చేస్తుంది కన్నుని, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఈ 6 muscles ఉన్నాయి మనకి కంటిని అటు ఇటు తిప్పడానికి, డైరెక్షన్స్ చేంజ్ కావడానికి మనకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. అయితే ఈ మజిల్స్ చుట్టూ మన ఆర్బిట్ ఏదైతే ఉందో అందులో కన్ను ఉంటుంది. ఆ కన్ను ఐబాల్ చుట్టూ ఈ మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్కు ఈ కన్ను ఆర్బిట్కు మధ్యలో మొత్తం మన కనెక్టివ్ టిష్యూ ఉంటుంది అనమాట. కనెక్టివ్ టిష్యూ అంటే నార్మల్గా టిష్యూ ఏదైతే మధ్యలో కనెక్టింగ్ లాగా ఉంటుందో అదనమాట. సో ఈ థైరాయిడ్ వల్ల ఏమవుతుందంటే మెయిన్గా ఆ కనెక్టివ్ టిష్యూ ఏదైతే ఉందో దాంట్లో ఆటో ఇమ్యూన్ రియాక్షన్స్ వస్తాయి. ఆటో ఇమ్యూన్ రియాక్షన్స్ వచ్చి ఏమవుతుందంటే ఆ కంటి కండరాలు ఉన్నాయి కదా బయట ఎక్స్ట్రాక్యులర్ మజిల్స్, వాటిపైన ఎఫెక్ట్ పడుతుంది.

0: అండ్ వాటి వల్ల ఎఫెక్ట్ పడడం వల్ల కన్ను చుట్టూ అది మొత్తం పేరుకుపోయి టిష్యూ ఫామ్ అవుతూ ఉంటుంది లోపల. సో ఆ టిష్యూ ఫామ్ అవడం వల్ల రకరకాలుగా సింప్టమ్స్ మనకు స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇందులో సింప్టమ్స్ చూసుకున్నట్టయితే, ఎప్పుడైతే ఈ టిష్యూ ఫామ్ అవుతుందో అది ఏం చేస్తుంది అంటే, ఆ కండరాలు ఏవైతే వాటి పనిచేయాలో, అంటే ఇప్పుడు కన్నును తిప్పాలి మనం, ఇప్పుడు డే టు డే యాక్టివిటీస్లో కన్ను కండరాలు చాలా ఇంపార్టెంట్ మనకి. మనం పనిచేసేటప్పుడు అటు ఇటు కన్ను తిప్పడానికైనా, లేకపోతే చూడడానికైనా, నడవడానికైనా, ఏదైనా పనిచేయడం, కంప్లీట్ ఎవ్రీ వర్క్కి మనకు ఐబాల్ అనేది మూమెంట్ ఉండాలి. సో ఈ కండరాలు అన్నవి ఈ టిష్యూ డిసీజ్ అబ్నార్మాలిటీ వల్ల అది సరిగ్గా పనిచేయదు కండరం. ఆ మజిల్ పనిచేయనప్పుడు ఏమవుతుందంటే మనం ఆ సైడ్ చూడలేము, ఇంకా
1: అంతే,
0: మనం తిప్పలేము, అప్పుడు కన్ను తిప్పలేము, మనం హెడ్ కంప్లీట్ గా తిప్పి చూడాల్సి వస్తుంది. సో అట్లా ఇట్లా ఏమవుతుందంటే డబల్ విజన్ వస్తుంది అన్నమాట. డబల్ విజన్ అంటే ఏంటంటే ఒకటి రెండుగా
1: కనబడుతుంది.
0: అంటే ఇప్పుడు ఒక కండరం మనకు రెండు, ఒక కంటికి ఇంకో కంటికి రెండు కరెక్ట్ ఎగ్జాక్ట్ డిస్టెన్స్ మూవ్ అయినప్పుడే మనకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఇది ఒకటి కొంచెం మూవ్ అయ్యి ఇది కొంచెం తక్కువ అబ్నార్మల్గా ఉంది అనుకోండి, ఇది ఒక ఇమేజ్ ఇస్తుంది, ఈ కన్ను ఒక ఇమేజ్ ఇస్తుంది, ఆ రెండు ఫ్యూజ్ కావట్లేదు కాబట్టి మనకు డబల్
1: కనిపిస్తుంది,
0: డబుల్ ఇమేజ్ వస్తుంది, దాన్ని డబుల్ విజన్ అంటాం. అదొక ప్రాబ్లం వస్తుంది. రెండోది వచ్చేసి ఏమవుతుందంటే ఈ కన్ను మూమెంట్ సరిగ్గా లేదు కాబట్టి దానివల్ల మనకు ఆ సైడ్ చూడలేమన్నమాట. రిస్ట్రిక్టెడ్ మొబిలిటీ అంటాం దాన్ని, రిస్ట్రిక్టెడ్ గేజ్ అంటాం. ఒక సైడ్ మనం చూడలేకపోవడం అట్లాంటిది వస్తుంది. అండ్ ఈ టిష్యూ ఎప్పుడైతే మజిల్స్ చుట్టూ ప్లస్ కంటి ఐబాల్ వెనకాల కూడా ఫామ్ అవుతుందో అప్పుడు ఐబాల్ని ముందుకు పుష్ చేస్తుంది స్లోగా ఆర్బిట్లో.
1: అయ్యో,
0: ఆర్బిట్లో కన్నుని ముందుకు పుష్ చేయడం వల్ల కన్ను ముందుకు వస్తుంది.
1: అవును, కొంతమంది ముందుకు
0: వచ్చేస్తుంది. దాన్ని మనం వైద్య పరిభాషలో ప్రాప్టోసిస్ అంటాం అనమాట. ప్రాప్టోసిస్ అంటే ఫార్వర్డ్ మూవ్మెంట్ ఆఫ్ ఐబాల్, అంటే ముందుకు రావడం అనమాట. మనం చూస్తే వాళ్ళకి మనం ఎప్పుడైనా కోపంగా చూసినప్పుడు కన్ను మనకు పెద్దగా అవుతాయి కదా, వాళ్ళకి నార్మల్ గానే అలా కనిపిస్తాయి. సో ఎందుకంటే ఐబాల్ ముందుకు వస్తుంది, ఎందుకంటే ఐబాల్ వెనకాల ఆర్బిట్ లో టిష్యూ గ్రో అయ్యి ఐబాల్ ని ముందుకు పుష్ చేస్తుంది. సో దానివల్ల ఇట్లా కనిపిస్తుంది. అయితే ఐబాల్ ముందుకు రావడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్, పేషెంట్కి చూడడానికి ఎప్పుడు చూసినా పేషెంట్ యాంగ్రీగా కోపంగా ఉన్నట్టు కన్ను పెద్దగా కనిపిస్తాయి, అదొక ప్రాబ్లము. రెండోది వచ్చేసి కన్ను ముందుకు వచ్చింది కదా, మనకు నార్మల్గా మన ప్రొటెక్టివ్ మెకానిజం ఏంటి అంటే, మన కన్ను ఎప్పుడైనా కానీ రెండు ఐలిడ్స్ ఉంటాయి ఈచ్ కంటికి, ఆ ఐలిడ్స్ ఎప్పుడైనా కానీ కన్నుని క్లోజ్ చేస్తాయి,
1: వెంటనే క్లోజ్ చేస్తాయి.
0: సో నార్మల్గా మనం బ్లింక్ చేస్తున్నప్పుడు క్లోజ్ అవుతుంది అండ్ పడుకున్నప్పుడు కూడా క్లోజ్ అవుతుంది. బట్ వీళ్ళకి ఏమవుతుంది, కన్ను ముందుకు వస్తుంది కదా ఐబాల్, ఐలిడ్ పొజిషన్ చేంజ్ కాలే, ఐలిడ్స్ అలానే ఉన్నాయి, కన్ను గుడ్డు మాత్రమే ముందుకు వచ్చింది, దానివల్ల అది క్లోజ్ కాదు సరిగ్గా. సో ఆ క్లోజ్ కాకపోవడం వల్ల కన్ను నల్లగుడ్డు ఉంది కదా కార్నియా అంటాము, దానికి బాగా గాలి తగలడము అండ్ డస్ట్ తగలడము, ఇరిటేషను, పెయిన్ రావడము, రెడ్ అవ్వడము, బాగా నొప్పి రావడము, నీళ్లు గారడము, ఇవన్నీ సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ స్లోగా మనం డిసీజ్ ట్రీట్ చేయకపోతే ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా నల్లగుడ్డు కూడా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది ముందుకు రావడం వల్ల జరుగుతుంది. రెండోది వచ్చేసి ఇలా ముందుకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కంటి లోపల ప్రెజర్ కూడా పెరుగుతుంది అనమాట. దాన్ని ఇంట్రాక్యులర్ ప్రెజర్ అంటే నార్మల్గా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ పెరుగుతుంది అది. సో అట్లా పెరగడం వల్ల గ్లకోమా వస్తుంది. గ్లకోమా అంటే ఏంటి అంటే కంటి లోపల ఇంట్రాక్యులర్ ప్రెజర్ పెరిగి గ్లకోమా రావడం. సో ఇట్లా ఈ కంటి మీద డైరెక్ట్ ఇప్పుడు ఏదైతే మన కనెక్టివ్ టిష్యూ పెరుగుతుందో కంటి గుడ్డు ఐబాల్ వెనకాల, దానివల్ల కూడా కంటి నరం అన్నది ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని ఆప్టిక్ న్యూరోపతి అంటాము, అంటే ఆప్టిక్ నర్వ్ అనేది డ్యామేజ్ కావడం వల్ల. సో ఇట్లాంటి వాళ్ళకి ఏముందంటే కంప్లీట్గా విజన్ లాస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో విజన్ లాస్ కావడము, డబల్గా కనబడము, అండ్ చూడడానికి కళ్ళు పెద్దగా కనబడము, అండ్ ఇరిటేషన్ రావడము, పెయిన్ రావడము, రెడ్నెస్ రావడం, నీళ్లు గారడము, ఇవన్నీ సింప్టమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ వాళ్ళు చూడాలన్నా ఇటు రిస్ట్రిక్టెడ్ మొబిలిటీ, రిస్ట్రిక్టెడ్ గేజ్ వల్ల మొత్తం తలదిప్పి చూడాల్సి వస్తుంది ఇట్లా. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారనమాట.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
3: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
1: బాగుంది డాక్టర్ గారు. అంటే చిన్న థైరాయిడ్ గ్రంథి సమస్య కంటిపైన ఎంత పెద్ద ప్రభావం చూపుతుంది అనేటువంటి విషయం మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే చాలా విషయాలు దీని వెనుక ముడిపడి ఉన్నాయి. అంటే సరిగ్గా చూడలేకపోవడం, కన్ను ముందుకు వచ్చేయడం, మాటి మాటికి నీళ్లు కారడం, కన్ను ఎర్రబడిపోవడం, దృష్టి మందగించడం, ఇట్లా అంటే చిన్న థైరాయిడ్ గ్రంథే కానీ ఇంత పెద్ద సమస్యను సృష్టిస్తుంది. సో మరి ఈ థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళు జనరల్గా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమంటారు?
0: సో ఎప్పుడైతే థైరాయిడ్ ప్రాబ్లమ్, ఎస్పెషల్గా హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైనా కానీ రెగ్యులర్గా థైరాయిడ్ ప్రాబ్లమ్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. సో ఫిజిషియన్ కానీ ఎండోక్రైనాలజిస్ట్ని కానీ కలిస్తే వాళ్ళు మీరు ట్రీట్మెంట్ చేసి మీకు టెస్టింగ్ చేసి దాని ప్రకారం మీకు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అవి మీరు రెగ్యులర్గా యూజ్ చేసినప్పుడు థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. ప్లస్ దాంతోపాటు రెగ్యులర్గా ఐ చెకప్ కూడా చేయించుకోవాలి. ఎందుకంటే ఈ థైరాయిడ్ వల్ల కంటి లోపల కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయా, ఒకవేళ స్టార్ట్ అయితే ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఎక్కువే ఉండవు పేషెంట్కి. కాబట్టి మనం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే అది ఇంకా అబ్నార్మల్గా కాకుండా ఇన్ని ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అందుకే రెగ్యులర్గా ఐ చెకప్ అనేది కంపల్సరిగా చేయించుకుంటూ ఉండాలి. సో రెగ్యులర్గా ఐ చెకప్ చేయించుకుంటే మనం ఏదైనా ప్రాబ్లమ్ స్టార్ట్ అయినా డిటెక్ట్ చేసి దాన్ని ఆ స్టేజ్లోనే ఆపే ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళినా కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం ఏమైతే చెప్పామో సిమ్టమ్స్ అవన్నీ అవన్నీ వచ్చినప్పుడు మనం రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేస్తాము. అంటే ఇప్పుడు ఐ రిలేటెడ్ సిమ్టమ్స్, రెడ్నెస్, ఇరిటేషన్ ఇట్లా ఎక్కువ ఉన్నప్పుడు దానికి సంబంధించిన మందులు ఇస్తాం మనము. ఐ డ్రాప్స్, లూబ్రికేటింగ్ జెల్స్ అవన్నీ ఇవ్వడం వల్ల కొంతవరకు ఉపశమనం వస్తుంది అందులో. బట్ ఎప్పుడైతే కన్ను ఆ గుడ్డు ముందుకు బాగా వస్తుందో ఆ వాళ్ళకి మాత్రం మనం సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ చేసి ఆ బోన్స్ ఏవైతే ఉన్నాయి, ఆర్బిటల్ బోన్స్, వాటిని మనం కొంచెం లూజ్ చేయాలి. దాన్ని డికంప్రెషన్ సర్జరీ అంటాం మనము, ఆర్బిటల్ డికంప్రెషన్ సర్జరీస్ అంటాం వాటిని. అవి చేయడం వల్ల కొంతవరకు ఆ ఐబాల్ మళ్ళీ కొంచెం ఆర్బిట్ కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి మళ్ళీ నార్మల్ వేలోకి వెళ్ళిపోవడానికి, ముందుకొచ్చిన ఐబాల్ మళ్ళీ నార్మల్ పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా వీళ్ళకి ట్రీట్మెంట్ చేయడం వల్ల కొంతవరకు ఆ ప్రాబ్లం అన్నది తగ్గుతుంది.
1: బాగుంది డాక్టర్ గారు. థైరాయిడ్ సమస్య వల్ల కంటి మీద ఎంత ప్రభావం అనేది మనకు తెలిసిపోతుంది. అయితే ఈ కంటి మీద ప్రభావం పడుతుంది ఈ థైరాయిడ్ వల్ల అని తెలుసుకోవడానికి ముందుగా జాగ్రత్త పడటానికి ఏదన్నా అవకాశం ఉందా?
0: ఎస్, థైరాయిడ్ వల్ల ఎప్పుడైతే థైరాయిడ్ ఐ డిసీజ్ అంటాం, ఇదంతా థైరాయిడ్ ఆఫ్థాల్మోపతి, థైరాయిడ్ ఐ డిసీజ్, గ్రేవ్స్ డిసీజ్ అంటాము. వీటిలో మెయిన్గా ఆప్టిక్ నర్వ్ మీద దీని ఎఫెక్ట్ అన్నది ఉంటుంది. ఎప్పుడైతే ఆప్టిక్ నర్వ్ డామేజ్ అవుతుందో అప్పుడు స్లోగా పేషెంట్కి కలర్ విజన్ పోతుంది. సో కలర్స్ ఏం కనబడవు. ఇంకా రెండోది విజన్ లాస్ అవుతుంది, ఫీల్డ్ లాస్ అవుతుంది, విజువల్ ఫీల్డ్. అంటే ఇప్పుడు మనం, నేను మిమ్మల్ని చూస్తున్నాను, నేను మీ ఐస్ని చూస్తున్నాను, బట్ స్టిల్ నాకు ఇక్కడ ఈ చైర్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి, అక్కడ వాళ్ళు కనిపిస్తున్నారు. ఎందుకు అంటే ఇది విజువల్ ఫీల్డ్ అనమాట. అంటే మనం ఒక ఏరియాలో సెంట్రల్గా చూసినా సరౌండింగ్ ఏరియా కూడా మనకు కనిపిస్తుంది, అదే విజువల్ ఫీల్డ్. సో ఇట్లా ఆప్టిక్ నర్వ్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుంటుందో అప్పుడు ఆ విజువల్ ఫీల్డ్ మొత్తం పోతుంది అనమాట. అది ఉంటుంది. అలా విజువల్ ఫీల్డ్ డ్యామేజ్ కావడము, రెండోది కలర్ విజన్ పోవడం ఉంటుంది. సో ఇవన్నీ పోయినప్పుడు మనం ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ని ఏం ట్రీట్మెంట్ చేసినా పెద్దగా రికవరీ చేయలేము, ఎందుకంటే అది నర్వస్ టిష్యూ కాబట్టి. సో అంత డ్యామేజ్ కాకుండా ముందే మనం ఇది ఈ నర్వ్ ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉందా ఈ పేషెంట్కి అది తెలుసుకోవడానికి మనకు స్కానింగ్స్ ఉంటాయి. మన దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ స్కానింగ్స్ కూడా ఉంటాయి రెటినాకు సంబంధించినవి. అందులో స్కాన్ చేస్తే ఆ స్కాన్లో మనకు తెలుస్తుంది. సో ఏ పేషెంట్ ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంది థైరాయిడ్ వల్ల అది మనకు తెలుస్తుంది. సో ఒకవేళ వాళ్ళకి అందులో మనకు ఆ స్కానింగ్ రిపోర్ట్స్లో ఒకవేళ ఈ పేషెంట్కి ఈ పలానా ఆప్టిక్ నర్వ్ ఈ కంట్లో డ్యామేజ్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంది అంటే మనం వెంటనే వాళ్ళని ఎండోక్రినాలజిస్ట్ దగ్గరికి పంపించడము, వాళ్ళు ట్రీట్మెంట్ ప్రాపర్గా కరెక్ట్ తీసుకోవడం పేషెంట్, అలా చేయడం వల్ల ఆ ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ కాకుండా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. రెండవది ఎప్పుడైతే కన్ను ముందుకు వస్తుందో ఫార్వర్డ్ మూమెంట్ వాళ్ళకి ఇమీడియట్గా సర్జరీ చేయడం వల్ల కూడా మనం ఆప్టిక్ నర్వ్ కంప్రెషన్ కాకుండా మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. తద్వారా ఆ పేషెంట్కి విజన్ లాస్ అవ్వకుండా మనం అది చేయొచ్చు.
1: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా ఈ థైరాయిడ్ వల్ల కంటి సమస్యలు ఎన్ని రకాలుగా వస్తాయి, వాటికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్స్ అనేటువంటివి ఉన్నాయి, ముందు జాగ్రత్త తీసుకుంటే ఎంత తొందరగా వాటిని మనం రక్షించుకోవచ్చు మొదలైన విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
3: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
3: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
2: ఫోన్ 08462223111.
4: ఇంతవరకు మీరు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల్ గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
5: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
6: గుడ్ మార్నింగ్ పిల్లలు.
7: గుడ్ మార్నింగ్ మేడం.
6: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
8: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
9: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
10: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
11: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
12: హ్యాపీ యానివర్సరీ డియర్.
13: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
12: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
13: ఏమీ కాలేదనే కదా నా బాధ.
12: అంటే
13: పెళ్ళై 5 ఇంకా పిల్లా పాపా లేరు, అదే కదా నా బాధ.
12: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
13: సంప్రదించండి.
12: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
13: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
12: ఫోన్ 0846225334.
14: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూత్రంలో మంట, మూత్రంలో రక్తం పడటం, తరచూ మూత్ర ఇన్ఫెక్షన్ గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాఠోడ్ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 8:30. గమనిక విన్నారు.

శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 7:30 గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:00 ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు చిగుల సమస్యల నివారణ మార్గాల గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 8:00 గమనిక విన్నారు.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: విరామంతరం తిరిగి ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు ఇప్పుడు విందాం. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7 వరకు నిర్వహిస్తారు. పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టడం, తొలి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఈ వారంలో తెలియజేస్తారు. పుట్టిన గంటలోపు ఇచ్చే ముర్రుపాలు శిశువుకు రోగనిరోధక శక్తిని, సహజ రక్షణను

సహాయపడతాయి. శిశువు మొదటి 6 నెలలు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు తల్లిపాలలో ఉంటాయి. తల్లి పాలివ్వడం ద్వారా తల్లుల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది.

మనం ప్రభాతలహరి కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు వింటున్నాం. దేశవ్యాప్తంగా అంగన్వాడీ ఆశా కార్యకర్తలు గర్భిణీలు బాలింతలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేసి అపోహలను తొలగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా తల్లిపాలను ప్రోత్సహించడానికి, రక్షించడానికి మరియు మద్దతు ఇవ్వడానికి ప్రపంచ తల్లిపాల వారం వరల్డ్ బ్రీడ్ ఫాస్టింగ్ వీక్ అని ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో నిర్వహిస్తారు.

మనం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కొన్ని ముఖ్య వివరాలు వింటున్నాం. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7 వరకు నిర్వహిస్తారు. తల్లి పాలు ఇవ్వడం ద్వారా మీ నవజాత శిశువుకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించండి. కొత్తగా పుట్టిన పిల్లలకు తల్లిపాలు ఇవ్వడంలో అత్యంత ముఖ్యమైన అంశం అయినప్పటికీ తల్లిపాలు ఇవ్వడంలో ఆలస్యం శిశువుకు ప్రమాదకరం.

ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు వింటున్నాం. ఈ తల్లిపాల వారోత్సవాలు ప్రతి ఏటా ఆగస్టు 1 నుండి 7 వరకు నిర్వహిస్తారు. పెద్ద పిల్లలు మరియు పెద్దల కంటే నవజాత శిశువులు అంటువ్యాధులకు ఎక్కువ హాని కలిగి ఉంటారు. కాబట్టి అటువంటి ఇన్ఫెక్షన్ల నుండి పిల్లవాళ్లను ఎలా రక్షించుకోవాలనుకుంటున్నారా? అది కేవలం తల్లిపాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి తల్లి తన పాలను శిశువుకు అందించి ఆరోగ్యకరమైన భారత్ను చేస్తుందని ఆశిస్తూ ఈనాటి తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈ వివరాలు.

ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. శ్రోతలకు గమనిక, ఈ నెల 6వ తేదీ గురువారం అంటే ఎల్లుండి ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందోర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈ నెల 6వ తేదీ గురువారం అంటే ఎల్లుండి ఉదయం 7:30 గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, ఈ నెల 6వ తేదీ గురువారం అంటే ఎల్లుండి ఉదయం 8:00 వేదాంశ్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈ నెల 6వ తేదీ గురువారం ఉదయం 8:00 గమనిక విన్నారు.

ప్రభాత లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: 26, a BWF Super 300 tournament beginning today in South Korea. The tournament will run until the 9th of this month. All eyes will be on 17-year-old Tanvi Sharma, who enters the tournament after winning her first BWF World Tour title at the Taipei Open. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Saira. BJP loses Bankipur bastion, fails to unseat Congress in Dathia, writes Hindustan Times, while the Hindu headlines, Prashant Kishore breaches BJP's fortress in Bankipur. Delhi court acquits Brij Bhushan Sharan Singh in wrestler's sexual harassment case, writes the Statesman. Delhi girl faces rape threats, online abuse after viral video at CJP protest, writes the Tribune. The Tribune also carries an exclusive as Kavar Yatra returns. Devotion, disruption travel side by side. Business Standard writes, tax bill to widen steps to attract foreign investment. The Indian Express quotes the Supreme Court in its headline, live-in relationship a reality, law on cruelty to partner supplies. And finally, Spider-Man, Brand New Day, scored the largest opening weekend in Hollywood history, beating Marvel's Avengers Endgame. Financial Express writes, Spider-Man lands top opening weekend ever with $360 million. And with that, it's back to you, Saira.
0: Thanks, Chagun. And now before we end the bulletin, the headlines once again. Parliamentary committee criticizes Meta over removal of Prime Minister Modi's video from Facebook, seeks apology from CEO Mark Zuckerberg. NDA Parliamentary Party to hold its weekly Mangal Milan meeting in New Delhi this morning. Supreme Court says state governments can close or withdraw FIRs against students involved in recent protests. US President Donald Trump warns Iran of last chance to reach an agreement with Washington. Tehran denies reports of negotiations. And Indian shuttlers to begin their campaign at Korea Masters 2026 badminton tournament today. And with that, we end the morning news. Have a great day.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు విందాం కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి 114వ జన్మదినోత్సవం సందర్భంగా కవితా కళానిధి కరుణశ్రీ ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమ నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్ గారు.
3: కరుణాశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి 114వ జన్మదిన సందర్భంగా ఏకో రసం కరుణ ఏవ అన్న భవభూతి వాక్కు కరుణశ్రీకి వేదవాక్కు. శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి కలం పేరు కరుణశ్రీ. ఆయన ప్రప్రథమ కృతి ఉదయశ్రీ, తరువాతది విజయశ్రీ, తదుపరి కరుణశ్రీ. స్వేచ్ఛానువాద వచన కవిత్వం అమర్ ఖయ్యూం మరియు లలిత సుగుణబాల తెలుగు బాల పేరెన్నిక గన్న బహుళ ప్రచారంలో పలుమార్లు ముద్రితములైన కడు రసరమ్య మకరంద మాధుర్యాలు కరుణశ్రీ గారి రచన కావ్యములు. ఆయన 20వ శతాబ్దపు ప్రముఖ కవి. కరుణశ్రీ గారు 1912 ఆగస్టు 4 గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించారు. తల్లి మహాలక్ష్మి, తండ్రి పరదేశయ్య, ఆయన భార్య అనసూయమ్మ. కరుణశ్రీకి కవితా కళానిధి, కవి కులాలంకార బిరుదులు కలవు. ఆయన ప్రాథమిక విద్య గుంటూరు జిల్లాలోని కొమ్మూరు గ్రామంలోను, మాధ్యమిక విద్య పెదచెరుకూరు గ్రామంలో అభ్యసించారు. బమిడిపాటి సుబ్రహ్మణ్య శర్మ, కుప్ప ఆంజనేయ శాస్త్రి వంటి పండితుల వద్ద సంస్కృత కావ్యాలు, వ్యాకరణం అభ్యసించారు. సంస్కృతం, హిందీ భాషల్లో పాండిత్యం సంపాదించి రాష్ట్ర భాషా విశారద, ఉభయ భాషా ప్రవీణ మరియు హిందీ భాషా ప్రవీణ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. బీఈడి కూడా పూర్తి చేశారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాల, స్టాల్ గర్ల్స్ హై స్కూల్ మరియు రామకృష్ణ విద్యాపీఠంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన సుదీర్ఘ బోధనా ఉద్యోగ జీవితంతో పాటు సరళమైన శైలిలో కరుణరస ప్రధానమైన పద్యాలతో ఎన్నో మధుర కావ్య ఖండికలను తెలుగు పాఠకులకు అందించారు. సాహిత్య పరిమళాలతో తన రచనలు ఆవిష్కృతమయ్యాయి. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ కావ్యాత్రయం తెలుగు సాహిత్యంలో అజరామరంగా నిలిచిపోయే కడు రసభరిత పద్య కావ్య ఖండికలు. ఈ ఖండికలలోని కొన్ని పద్యాలను గాన గంధర్వులు ఘంటసాల గారు ఆయన గలముతో వాటికి ప్రాణం పోచారు. ఇప్పటికీ ఎప్పటికీ అవి శ్రోతల గుండెల్లో మారుమ్రోగుతూనే ఉంటాయి. మధుర మలయ పవన వీచికలై వినోదాన్ని పంచుతాయి. ఆకాశవాణిలో అనేక గేయనాటికలు రాశారు. మిథిల, అమరావతి, రుద్రమాదేవి, తులసీదాసు, లక్ష్మీ గణపతి, సుగుణ సంక్రాంతి మొదలైనవి. కరుణశ్రీ రచించిన ఉదయశ్రీ కావ్యం 5 భాగాలుగా వెలువడింది. మొత్తం 160 ఖండికలు కలిగిన రస

0: రమ్య పద్య కావ్యం ఇందులోని 5వ భాగానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ కావ్యం గురించి ముచ్చటిస్తూ డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్య గారు, భాష భావము సార్థక్య ప్రతిపత్తి కలిగి ఉన్నప్పటికీ వాని సంయోగమే సాహిత్యము, కవితారథమునకు ఇవి జోడుగుర్రములు, ఇవి ఒడుదుడుకులు లేకుండా సమాన వేగముతో పరిగెత్తవలే, గిట్టల చప్పుడులో కూడా అపశృతి వినిపింపరాదు, కానీ ప్రపంచ సాహిత్యమును అనుశీలించినప్పుడు ఈ జోడు గుర్రాల పందెపు పరుగులో సర్వదా తుల్యవేగమును సాధింపగలిగిన సాహితీ సారథులు రేళ్లపై లెక్కింపదగిన వారే. కవిత ఒక కఠోర తపస్సు, అందుచేతనే నా ఋషి కురుతే కావ్యం అన్నారు అలంకారికులు. ఏ వాంగ్మయంలోనైనా ఇట్టి కవిత తపస్సిద్ధులు ఎందరో ఉండరు. ఆద్యంతానాంధ్ర కవి ప్రపంచంలో జంజాల బాపయ్య శాస్త్రి గారు సాహితీ పరబ్రహ్మ, సాక్షాత్కారం పొందిన తపస్సిద్ధులు. కర్ణశ్రీకి ఆంధ్ర వాంగ్మయ ప్రపంచంలో చిరస్మరణీయమైన స్థానం కలిగింది ఆయన కవితాశైలి. కావ్య నిర్మాణ కళలో మధుర భావాలుండవలే, ఆ మధుర భావాలను మధురాక్షములలో నివేదించవలే. ఆది కవులు ఆరంభించిన ప్రసన్నత, అక్షర రమ్యత ఉద్యమాలు శ్రీ పాపయ్య శాస్త్రి గారి కవితలో పరాకాష్ఠనొందినవి. కొన్ని శబ్దాలు శిరీష సుకుమారాలు, కొన్ని శబ్దాలు వజ్ర కిరోరాలు, కొన్ని శబ్దాలు తరంగాల వలె పైకి లేస్తాయి, కొన్ని శబ్దాలు కురంగాల వలె ముందుకు దుగుతాయి. కిలకిల నవ్వే శబ్దాలు కొన్ని, తలతల మెరిసే శబ్దాలు కొన్ని, మిసమిసలాడేవి కొన్ని, గుసగుసలాడేవి మరికొన్ని. కర్ణశ్రీ గారు ఉదయశ్రీ ఉపోద్ఘాతంలో వారు చేసిన శబ్ద బ్రహ్మోపాసనకు సౌహృదయులు సర్వదా జేజేలు పలకక తప్పదు. ప్రసవ బాధ తెలియరాదు గుడ్రాలికి, కవివరులకు తెలియు కవితలోతు అంటూ వ్యాఖ్యానించారు. భగవంతుడు కరుణామయుడు, సృష్టి కరుణామయం, జీవితం కరుణామయం, ప్రపంచం కరుణలో పుట్టి పెరిగి కరుణలోనే విలీనమవుతుంది అంటాడు కరుణశ్రీ. కరుణకు కవికి అవినాభావ సంబంధం ఉంది. కరుణ లేకపోతే కవికి వ్యక్తిత్వం లేదు, కవి లేకపోతే కరుణకు అస్తిత్వం లేదు అంటాడు. ఈనాడు నా శిథిల జీవితానికి ఒక మధుర ప్రభాతం, నా హృదయములో ఒక ఉదయశ్రీ. ఉదయాన్ని వర్ణిస్తూ పద్యం ఆవిష్కరణ. సుప్రభాతము రాగోజ్వల ప్రబోధ మంద లోకానికిడు జగద్బాంధవుడు, ఉదయ మగుచుండె నవయుగాభ్యుదయమునకు అరుణ కిరణాలతో కరుణార్ధమూర్తి. కరుణార్ధ ఆర్ధత కలిగిన సుప్రభాత సూర్యుడు నవయుగ అభ్యుదయానికి వెలుగు ద్వారాలు తెరుస్తూ లోకాన్ని ఉత్తేజపరచడానికి అరుణారుణ కిరణాలతో సృజిస్తున్నాడు. పారవశ్యమను కండికలో అది శరద్రాత్రి గగన సౌదాంగమున దేవతాశ్రీలు దీపాలు తీర్చినారు. సరసరాగ సుధాకర కరములందు కలకల మటంచు నవ్వె శృంగార సరసి, అది పున్నమి వెన్నెల రాత్రి. ఆకాశంలో దేవతాస్త్రీలు దీపాలు వెలిగించగా చంద్రుడు తన కరములందు సరసిని చూసి పారవశ్యం అందినాడు. విశ్వప్రేమ, విశ్వప్రేమను భగవంతునికి అనుసంధానం చేస్తూ ఈ కాలచక్రము నీ ప్రేమమయమే కదా అంటూ, ఏ ప్రేమ మహిమచే నీ దారుణీ చక్రమిసు లేకుండానే తిరుగుచుండు, ఏ ప్రేమ మహిమచే నెల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచియుండు, ఏ ప్రేమ మహిమచే పృథ్వీపై పడకుండా కడలి రాయుడు కాళ్ళు ముడుచుకొనుచు, ఏ ప్రేమ మహిమచే నీరేడు భువనాల గాలిదేవుడు సిరీటీలు విసురు. ఆ ప్రేమ మహాప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అద్భుతం అఖండ అవ్యక్తమైన ప్రేమ నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్ల ప్రేయసి, సృష్టి అంతయు ప్రేమమయమంట. బీదపూజ ఖండికలో భగవంతుణ్ణి ఆహ్వానిస్తూ ఇలంటాడు. కూర్చుండ మా ఇంట కురిచీలు లేవు, నా ప్రణయాంకమే సిద్ధపరచుచుంటి, పాద్యమ్ము నిడమాకు పన్నీరు లేదు, నా కన్నీళ్లతో కాళ్ళు కడగనుంటి, పూజకై మా వీట పుష్పాలు లేవు, నా ప్రేమాంజులులే శర్మర్పించనుంటి, నైవేద్యమిడ మాకు నారికేలము లేదు, హృదయమే చేతి కందీయనుండి, లోటు రానీయనున్నంతలోన నీకు రమ్ము దయసేయుమాత్మ పీఠమ్ము పైకి, అమృత ఝరిచిందు నీ పాదాంకములయందు కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి, లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక, జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు మామూలు మేరకు మడవలేక, పనిమాలి ప్రతిరోజు ప్రాణి కోఠుల గుండె గడియారముల కీలు కదపలేక, అందాలు చింద నీలాకాశ వేదిపై చుక్కల మృగ్గులు చెక్కలేక, ఎంత శ్రమనందు చుంటివో ఏమో స్వామి, అడుగిడితివి ఎట్లో నేడు మా గడపలోన, గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతూ అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను. ఈ అనంత భువనైక బ్రహ్మాండమ్మును నీ కనుచూపుతో త్రిప్పుతూ ప్రతీ క్షణము నీవెంత అలసిపోతివో కదా అంటూ భగవంతుని వేడుతూ తన గృహంబునకు స్వాగతించే మధుర స్వభావ పద్యం. పుష్ప విలాపం. చేతులార నిన్ను పూజించుకొరకు కోడి కుయంగనే మేలుకొంటి నేను, గంగలో మునిగి దౌత వల్కలము గట్టి పూలుగొని తేర నరిగితి పుష్పవనికి, స్వామి నిన్ను పూజించుటకై ప్రభాతముననే మేల్కొని స్నానమాచరించి శుభ్రమైన బట్టలు ధరించి పూలకూరవై పూలగనికి ఎగిదిని. నేనొక పూల మొక్క కడ నిలిచి చివాలున కొమ్మ వంచి గోరానేడునంతలోన వీరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బాబురుమన్నవి కృంగిపోతి నా మానసమెందుకో తలక్కుమన్నది పుష్ప విలాప కావ్యమై. నేను ఒక పూల మొక్క వద్ద నిలిచి కొమ్మ వంచి పూలు కోయబోతుంటే సుమములన్నీ దీనంగా నోళ్ళు విప్పి మా ప్రాణాలు తీస్తావా అంటూ బావురుమని విలపించినవి. ఆ ఏడుపునకు నా మనసు వికలమై పుష్ప విలాప కావ్యం అవతరించినది అని కరుణశ్రీగారు గద్గద స్వరముతో పలికినారు. ఈ పద్యములను గాన గంధర్వుడు ఘంటసాల గారు తన మధుర గలములో ఆలపించి శ్రోతల కనులు చెమ్మగిల్లనిచ్చారు, గుండెతడిని తెలియపరిచారు. కుంతీకుమారి అనే కావ్యం ఖండికలో కుంతీదేవికి సూర్యుని వరం వలన కుమారి దశలోనే సంతానం కలుగుతుంది. కవచ కుండలాలతో కర్ణుణ్ణి కంటుంది. కౌమార దశలో బిడ్డను కనటం నేరమని భావించి ఆ బాలుణ్ణి గంగలో విడిచిపెట్టు సందర్భంలో ఆమె పడేటటువంటి మనోవేదనని అత్యంత ఆర్ద్రంగా పద్యాల రూపంలో ఆవిష్కరించి పాఠకులను కన్నీటి సంద్రాణం ఉంచేసినారు. అది రమణీయ పుష్పవనమ మా వనమందొక మేడ, మేడపై నది యొక్క మారుమూల గది, ఆ గది తలుపులు తీసి మెల్లగా పదునైదేండ్ల ఈడుగల బాలిక పోలిక రాచపిల్ల జంకొదవేడి కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్ల మీదుగన్. రమణీయ పుష్పవనములో ఒక మేడ, ఆ మేడపై మారుమూల గది తలుపులు తెరిచి పదునైదేండ్ల వయసుగల బాలిక రాచపిల్ల పోలిక కలిగి భయపడుతూ కాళ్ళు వణుకుతూ మెట్ల మీది నుండి కిందికి దిగుచున్నది. పొత్తులలోన బిడ్డనికి పుట్టి పుట్టకముందే ఎవరో కొత్తవి వజ్రంబు గవచకుండముల్ గైచేసినారు మేల్ పుత్తడి తమ్మి మొగ్గ జిగి బుగ్గల ముద్దులు మూటగట్టు నీ నెత్తురు కందు నెత్తుకొని నెచ్చలి ఎచ్చటి కేగుచున్నదో. బిడ్డను తన పొత్తిళ్లలో ఎత్తుకొని కవచ కుండలము పుట్టగానే ఎవరు పెట్టినారో ఆ ముద్దు నెత్తురు కందు నెత్తుకొని ఎచ్చటి కేగుచున్నదో అని వాపోయినారు. కడు వేగమ్మున చెంగు చెంగున తరంగాలు పొంగ ఆ తోట వెంబడి గంగానది పారుచున్నది. బ్రహ్మాండముగా అల్లదేవుడు తన్ చేతులలోన బట్టుకొని ఆ పూబోడియుంగూడ నీ ఎడకే వచుచునుండే గద్గదికతో నీమేమో వాపోవుచున్. మిక్కిలి వేగముగా తోట వెంబడి గంగానది ఉరుకలు వేస్తూ పరుగులు తీస్తున్నది. చిన్న పిల్లవాణ్ణి చేతుల్లో పట్టుకొని గంగానది వద్దకు దుఃఖార విందంతో వెలుచున్నది. ఈ విషాద శువులతోడనింకనెంత కాలమీ మేనుమోతు గంగా భవాని కలుషహారిణి ఈ తల్లి కడుపులోన కలిసిపోయదనా కన్న కడుపుతోడ. ఈ కన్నీళ్లతో ఎంతకాలము జీవించదా, కలుషహారినైనటువంటి గంగాదేవిలో కలిసిపోతాను నా కన్న బిడ్డతో పాటుగా అంటూ విలపిస్తూ ఉంది. అనుచు పసివాణి రొమ్ములో నదుము కొనుచు కుంతి దిగినది నదిలోన అంతలోన పెట్టె కాబోలు పవన కంపిత తరంగ మాలికా డోలికల తేలి తేలివచ్చు. పసివాణ్ణి తన గుండె కత్తుకొని నదిలోకి దిగి పెట్టెలో బాలుణ్ణి ఉంచనించే కుంతికుమారి. ఒత్తుగా పూల గుత్తుల నెత్తుపెట్టి పై చెరగు చింపి మెత్తగా పక్కపరచి క్రొత్త నెత్తాలి రాగుల గూర్చిపేర్చి ఒత్తు కొనకుండా చేతితో నొత్తిజూచి పెట్టెలో పసికందుకు ఒత్తు కొనకుండా పూల గుత్తుల్ని ఒత్తుగా ఎత్తుపెట్టింది. చీర చెంగు చింపి మెత్తగా పక్కపరిచింది. చేతితో నొకమారు ఒత్తి చూసింది. పాల బుగ్గల చిక్కదనాల తండ్రి వాలు గన్నుల చక్కదనాల తండ్రి మేలి నీలి ముంగురుల వరాల తండ్రి కలుచేయి రాణి తండ్రి నాకన్న తండ్రి. వాలు కన్నుల తండ్రి, పాలబుక్కల తండ్రి, నీలి ముంగురుల తండ్రి, నా వరాల తండ్రి, నాకన్న తండ్రి అంటూ కన్నీటి పర్యంతమైంది. దిక్కులను చూచి భూదేవి దిక్కు చూచి గంగ దిశ చూచి బిడ్డ ముగమ్ము చూచి సకల సజల నయనాలతో ఒక్కసారి కలువ కంటి తల ఎత్తి బాలభాస్కరుని చూచే. పసికందును గంగలో విడిచిపెట్టే ముందు దిక్కులన్నీ కలయజూసింది. భూదేవి దిక్కు, గంగ దిక్కు, బిడ్డ ముఖం చూసి తడి కన్నులతో ఒక్కసారి కలువల వంటి కన్నులు గల కుంతీకుమారి ఉదయభానుణ్ణి చూసింది. నన్ను విడిపోవుచుండే మా నాన్న ఎనుచు కరుణ గద్గద కంటియ్యి కంపమాన అస్తములతోడ కాంక్షలల్లాడ కనులు మూసుకొని నీటిలోకి ద్రోసపెట్టే నా కన్న బిడ్డ నన్ను విడిచిపోతున్నాడని దయామయురాయలైన కుంతీకుమారి కంపిస్తున్న కంఠముతో గుండె కంపించుచుండా కోరికలు మలిపెలుతుండగా తన చేతులతో కళ్ళు మూసుకొని నీటిలోకి పెట్టెను తోసేసింది. ఏటి కెరటాలలో పెట్టి ఏగుచుండ గట్టుపై నిలిచి అట్టి నిర్గాంతపోయి నిచ్చల నిరీహ నీరస నిర్నిమేష లోచనమ్ములతో కుంతి చూచుచుండే ఏటి కెరటాలలో పెట్టే దూరంగా వెళుతూ ఉంటే గట్టు మీద నిలిచి అట్లే నిర్ఘాంతపోయింది. నిరుత్సాహంతో నీరసంగా కలిసివేసే ఆలోచనలతో అటువైపే చూచుచున్నది. హృదయ విదారకమైన దృశ్యకావ్యం మనసుని కదిలించి వేస్తుంది. చూస్తూ చూస్తూ కన్నబిడ్డను కడుపుకోతను భరిస్తూ గంగలోకి తోసివేయడం, కౌమారదశలో సూర్యుడి వరం మూలన గర్భం దాల్చినందుకు ఈ విషాదగాథ అంకురించింది. అంతులేని శోకం కుంతీకుమారికి మిగిల్చింది. మహాకవి పోతన. గంటము చేతిలోదో ములుగర్రయో, నిల్కెడ ఇంటిలోననో పంట పొలాను, చేయునది పద్యమో సేద్యమో, మంచమందు గుర్చుంటివో మంచయందో, కవివో గడిదేరిన కర్షకుండవో, రెంటికి చాలియుంటివి సరే కలమా అలమా ప్రియంబగున్. చేతిలోయున్నది కలమో ములుకర్రనో, ఉండేది ఇంట్లోనో మరి పొలములోనో, పద్యం రాస్తావో మరి సేద్యం చేస్తావో, మంచం మీద కూర్చుందువో మరి మంచం మీద కూర్చుందువో, కవివా కర్షకుడివా, నువ్వు రెండింటికి సరిపోగలవు. నీకు ఏది ప్రియము, కలమా అలమా అని పద్యం ద్వారా కర్ణశ్రీ గారు తనకు అత్యంత ఇష్టమైన పోతనగారి గురించి ఆవిష్కరించారు. కాయలు గాచిపోయినవిగా ఎరచేతులు, వ్రాత గంటపున్ రాయుడి చేతన, మొరటు నాగలి మేడి ధరించి సేద్యమున్ చెయ్యుట చేతన, కవి కృషివల నీ వ్యవసాయ దీక్ష, కహాయని ఎంతలేసి కనులార్ప చూచిరితే దివ్య కౌసుల్. నీ చేతులు కాయలు కాచినవి, కలం పట్టి రాసినందుక మరి అలం పట్టి పొలం దున్నినందుక, నీ కలం చేత కవివై అలం పట్టి కృషివలుడవైతివి, నీ సేద్యము ఇలా వెలలేనిది. ముద్దులు గార భాగవతమున్ రచయించుచు పంచదారలో నద్దిదివేము గంటము, మహాకవిశేఖర మధ్య మధ్య ఆట్లద్దక వట్టి గంటమున నట్టిట్యు, గీచిన తాటియాకులో పద్యములందు ఈ మధుర భావము లెచ్చటి వచ్చురా. నీ కళాన్ని పంచదారలో ఉంచి మహోన్నతంగా భాగవతాన్ని రచించారు. తాటి ఆకుల మీద అత్యంత మధుర భావములతోడ ఇట్ల పద్యాలను లిఖించిదివో మహాకవిశేఖర అంటూ విరచించే కరుణశ్రీ. భాగవతము భాగ్య పరిపాకము ఆంధ్రులకిల్ల, దాని ముందాగగనే జాలవే కవితలంచు, నంబమున దేవదుందుంబుల్ మ్రోగినమేమో, నీవు కలముంగొని కావ్యము వ్రాయచింది పో సాగినవేమో, తీయని రసాల రసాలు తద్వీయలేకినిన్. పోతన భాగవతము ఆంధ్రుల కెల్లరకు భాగ్యమైనట్టిది, ఇష్టరస పాకము. నీ భాగవత రచన ముందు ఏ రచనలు తట్టుకొని నిలబడలేవంటూ దేవదుందుంబులు మ్రోగినవి తీయ తేనీయలు రసధార నీ కలము నుండి జాలువారింది. ఖ్యాతి గడించుకున్న కవులెందరులేరే, అదేమి చిత్రమో పోతన ఎన్నచో కరిగిపోవు నెడంద, జోహారు సేతకై చేతులు లేచు, ఈ జన వశీకరణ అద్భుత శక్తి చూడగా, నాతని పేరులో గలదో ఆయన గంటములోననున్నదో. కీర్తిని పొందిన కవులు కొందరే, పోతన అంటే కరిగిపోతాయి మనసులు, అది ఆయన రచనా మాధుర్యము. ఆ జన వశీకరణ శక్తి అతని పేరులో ఉందో మరి ఆయన కలమునందు ఉన్నదో అని కరుణశ్రీ గారు తనకు అత్యంత ఇష్టుడైన మహాకవి పోతన గురించి ఉదయశ్రీలో విరించాను. అమర్ ఖయామ్. ఉమర్ ఖయూమ్ రుబాయిల్ని కర్ణశ్రీ అమర్ ఖయూమ్ పేరుతో రచించిన అనువాద కావ్యం. మానవ జీవితం అనే మన పాత్రను ఈ సువిశాల జగత్తు రంగస్థలంపై జాగ్రత్తగా పోషించవలసిన బాధ్యతయున్నది. అలా పోషించకపోతే మన పాత్ర అపకీర్తిని పొందుతుందని కరుణశ్రీ అనువాదం మూలానికి తీసిపోకుండా పద్యరూపంలో రసవత్తరంగా ఆక్షీకరించి ఆవిష్కరించారు. అత్యంత మనోహరంగా ఉన్న కరుణశ్రీ అమర్ ఖయామ్ పునఃపునం పఠనీయమన్నారట మహాకవి దాశరథి. అమర్ ఖయూమ్ మూడు భాగాలుగా రచించారు, ప్రణయిని, ప్రపంచం, పరమేశ్వరుడు. ప్రణయిలో తన ప్రేయసి అందించే మధుల వైశిష్టాన్ని అనురాగాన్ని ప్రశంసిస్తాడు. ప్రపంచంలో లోకం పోకడను తన ప్రేయసితో పంచుకుంటాడు. పరమేశ్వరుడు ఇందులో భగవంతుని లీలల్ని ప్రస్తుతిస్తాడు. వేషము వేసి పంపితివి వేదిక మీదకు, పాడు వేలనా మీసము జారిపోయే, విషమించే పరిస్థితి ప్రేక్షకుల్ పరియాసము చేయనుండిరి, రహస్యముగా తెరవేయుమన్సు నీకోసము చూచితిన్, కసరు కొంటి వ్యక్తి ఇదెక్కడి దర్శకత్వమో, స్థిరములు కావు కావు చల జీవితముల్ సిరి సంపదలు, సుఖం కరములు కావు కావు పలు గద్దెలు మిద్దెలు, ఆత్మశాంతి కాకరములు కావు కావు నవకమ్ములు నిత్యము కావు కావటంచు, చరచు నుండే కాకి కనుమల్లదిగో బహరాము గోరిపై, ఈ జీవితములో ఏవి స్థిరములు కావని కాకి కావు కావు అనుచు మనకు జీవిత సత్యాన్ని తెలియజేస్తున్నది. ఏనుగు నెక్కి నిక్కు వసుదేశ్వరుడైన, శ్మశాన వాటిలో పీనుగు కాక తప్పదు, విభీత భృగేక్షణ ఏ క్షణానో దానవు గాముల ఆరయక దానవుడై శఠుడై కృతజ్ఞుడై మానవుడగ్ర కృత్యములకు మానడు జానడు పుట్ట కోసమై. ఉమర్ ఖయాం తన ప్రియురాలితో ఇలా చెబుతున్నాడు, చంచలమైన లేడి చూపులు గలదానా, ఏనుగు నెక్కేవాడైనా ఇంతటి వాడైనా ఏనుగుగా మారి శ్మశాన వాటికకు చేరిగా తప్పదు. మనిషి జానడు పొట్ట కోసమై దానవుడై నమ్మకాన్ని వమ్ము చేసేవాడై చెడు పనులకు ఉపక్రమించుచుండును అని భావం. చిందులు వేసిని నగవు చిందు కపోలములందు ప్రత్యూష సుందర సుప్రభాత మధుశోభలివే మకరంద బిందువుల్ విందులు చేసే తేంట్ల కరవిందము సువిశాల పాలమందందము లారబోసే మలయా నిలముల్ కనులెత్తవో చెలి. ఓ చెలి, వేకువ జాములోనే మధుశోభలు నవ్వులు చిందిన నీ నగుమోములో చిందులు వేస్తున్నాయి. అరవిందములోని తేనె బిందువులు తేనెటీగలకు విందులు చేస్తున్నాయి. ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో అప్పుడే తామర పువ్వులు విచ్చుకుంటాయి, తేనెటీగలు వాలి మకరందమును గ్రోలుతాయి. కర్ణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి కవితా వైజయంతి. తెలుగు కవిత ఎలా ఉండాలి, ఏ ప్రాసలు యతులు ఎలా ఉండాలి, ఒక శయ్యగా పదాలు ఎలా ఉండాలి అంటూ ఇలా పేర్కొన్నాడు. దోసెడు పారిజాతములతో హృదయేశ్వరి మెల్ల మెల్లగా డాసిన భంగి మేలిమి కడాని వరాల కరాలు వచ్చి కన్మూసిన భంగి కన్నె నగుమోము పయిన్ నును సిగ్గు మొగ్గ కై చేసిన భంగి అందములు చిందేడి నందన వాటి వెన్నెలల్ కాసిన భంగి జానపద కాంతలు రాట్నము మీద దారములు తీసిన భంగి క్రొవ్వలపు లేక శకుంతల తామరాకుపై వ్రాసిన భంగి పెండ్ల తలంబ్రాలు జవరాలు రవంతనిక్కిపై పోసిన భంగి కళా విపంచికల్ పొంగు వలపుల్ తలపుల్ సొలపుల్ ప్రసన్నతల్ బాసురతల్ మనోజ్ఞతల్ ప్రౌఢిమముల్ రసభావముల్ గడున్ బాసిల తెలుగు కైతనవ భంగుల సంగతమయ్యుకింతయున్ దోషములేని శబ్దములతో నటనంబునరించు పాద విన్యాసముతో సమలచిత సుగుణంబులతో సహజమ్ములౌయతి ప్రాసలతో మనోజ్ఞమగు పాకముతో మృదు శయ్యతో అనాయాస సమాస యుక్తి కలశాంబుది తీర పురో నిషన్న దేవాసుర మండలాంతర విహార వికస్వర విశ్వమోహిని ఆస విలాస విభ్రమ కరాంచల చంచల ఏమ కుంభ సంభాసి సుధాఝరి మధురిమ్ములు గ్రొమ్ము కొనన్వలెన్ శరణమాస శుచి ప్రసన్న యమునాతట సైకత స్నానమ చంద్రిక రాస కళాలాప మధుర వ్రజ యువత మధ్య మాధవ శ్రీ సుషుమా ప్రపూర్ణ తులసీదల సౌరభ సార సంపదల్ రాసులు రాసులై పురరి రావలే ఒంపిరి పోవలెన్ నవోల్లాస వసంత రాగ రస లాలిత బాల రసాల పల్లవ గ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల కాకలీధ్వనుల్ అంటూ కవితా వైజయంతిని రచించి ఆవిష్కరించారు. తెలుగు బాల శతకం ఇందులోని కొన్ని పద్యాలు. కష్టబెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టబెట్టబోకు నాన్న మనసు, తల్లిదండ్రులన్న దైవ సన్నిబులురా లలిత సుగుణజాల తెలుగు బాల. కన్న తల్లిని కష్టపెట్టరాదని, కన్న తండ్రిని నష్టపెట్టవద్దని, తల్లిదండ్రులు దైవంతో సమానమని పద్యం యొక్క భావం. దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగు బాల. దొరలు దోచనిది, దొంగలెత్తుకుపోనిది, అన్న పంచుకోజాలనిది, విద్యధనము పంచిన కొలది పెరిగేది అని భావం. తెలుగు ధనము వంటి దియందనము లేదు, తెలుగు కవుల వంటి గనులు లేరు, తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా లలిత సుగుణజాల తెలుగు బాల. తెలుగంత తీయనిది, తెలుగు కవుల వంటి గొప్పవారు, తెలుగు తల్లి వంటి కల్పవల్లి లేదని కవి ఈ పద్యం ద్వారా తెలియపరుస్తున్నారు. విజయశ్రీ, ఈ కావ్యము వీరరస ప్రధానమైంది. కౌరవ పాండవుల మధ్య సంధి కార్యం విఫలం కావడం, అది యుద్ధానికి దారితీయం. శ్రీకృష్ణుడు అర్జునునికి సారథిగాను నిలబడ్డాడు. అర్జునుడు యుద్ధరంగమున తన సోదరులను బంధువులను చూసి మిగిల ఖిన్నుడై గాంధీవం చేజారిపోతుంది. అప్పుడు పార్థసారథి విజయునికి గీతోపదేశం గావించి యుద్ధోన్ముఖుని చేస్తాడు. అప్పుడు అర్జునుడు మిక్కిలి దయ్యవంతుడై యుద్ధాన్ని మొదలు పెడతాడు. శ్రీకృష్ణుడు శత్రు సైన్యాల వైపు రథము తోలుతుంటే అర్జునుడు అతి భీకరంగా బాణాలు వదులుతూ శత్రువుల్ని చెండాడుతాడు. ఈ విధంగా కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం చివరికి పాండవుల గెలుపుతో ముగుస్తుంది. కర్ణశ్రీ ఈ ఘట్టానంతయు పద్యరూపంలో కడు రసవత్తరంగా విజయశ్రీ పేరుతో ఆవిష్కరించారు. ఇందులోని పద్యములన్నీ మణిపూసలే. ఈ కావ్యములో మంత్రాలోచనము, స్కందావారము, విషాదము, ప్రబోధము విజృంభణ కండికలతో రచించడం జరిగింది. ఈ ఘట్టములో పాంచాలి పాత్ర చాలా గొప్పది. ఆమె క్రోధోదిక్త హై తన పతులను వెగటుగాను వికటంగాను ద్వయోద్వేగము ఉద్రేకమునకు ఈ పద్యం గమనహరము. భుజాగ్రమల్పొంగ పురోగమింతురో ధ్వజాగ్రముల్వంగ తిరోగమింతురో శరమ్ములందాల్చి పరాక్రమింతురో కరమ్ములన్మోడ్చి పరిక్రమింతురో అని దెప్పి పొడుస్తుంది. ఇందులోని పద్యాలన్నీ రసభరితములే. కరుణశ్రీ శ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారి కొంగొత్త కావ్యం కరుణశ్రీ. కథావస్తువు బుద్ధ భగవానుని జీవిత చరిత్ర. ఉన్నత హిమాలయాల పర్వత పరంపరల మధ్య రోహిణీ నదీ తీరాన కపిలవస్తు మహానగరంలో మాయాదేవి శుద్ధోదనుల పుత్రుడై ఉద్భవించి జగద్గురువై అహింసా ప్రబోధం గావించిన అమృతమూర్తి గాథ. కరుణామయుడై అహింసా జ్యోతిని వెలిగించి మానవలోకంలో వెలువ విరయించిన బుద్ధుని జీవితగాథను కవితారూపంలో చందోగానం చేశారు. పాపయ్య శాస్త్రి గారి రచనలో లాలిత్యము, ధారాశుద్ధి, పాక పరిపక్వము ప్రస్ఫుటములు. ఈయన హృదయవాది, కవిశ్రేణిలోనివాడు. బుద్ధుడు నా ప్రభువు, నా ప్రేమమూర్తి, నా ఆదర్శ జ్యోతి, నా ఆరాధ్య దైవం. నా ప్రభువు ప్రపంచం కోసం సమస్త భోగభాగ్యాలు పరిచయించాడు. నా కరుణామూర్తి అరణ్యాల్లో 6 సంవత్సరాలు అలమటించి చివరకు బోధివృక్షము నీడల్లో బుద్ధుడై అమర సందేశాన్ని అందుకొని అశేష ప్రజానీకం హృదయాలపై అమృతవృష్టి కురిపించాడు. ఆయన అడుగుల్లో శాంతి వెల్లివిరిసింది. ఆయన చూపుల్లో కారుణ్యం పొంగులు వారింది. ఆయన మాటల్లో అహింస గంగానది అయి ప్రవహించింది. 1961 రిపబ్లిక్ దిన మహోత్సవ నాడు ఢిల్లీ నగరంలో ఆకాశవాణి కేంద్రం వారు ఏర్పాటు చేసిన జాతీయ కవి మహాసభలో తెలుగు కవిగా ఆహ్వానింపబడిన సందర్భంలో చదివిన కరుణశ్రీ కవితాఖండిక. సత్యాగ్రహము చేశాయి రైళ్లు, తలుపులు తెరుచుకున్నాయి జైళ్లు, తల్లడిల్లింది తెల్లదొరల ప్రభుత్వం, దద్దరిల్లింది స్వార్థపరుల నిరంకుశత్వం, స్వరాజ్య దేవాలయం ఘంటలు ఘనఘన ధ్వనించాయి, స్వతంత్ర విజయ దుందుంబులు ధనధన వినిపించాయి. అది యజ్ఞం, అది అఖండ మహాయజ్ఞం, అది నిరంతరంగా సాగిన స్వరాజ్య మహాయజ్ఞం. యుగ యుగాలు వెలిగించిన అల్లూరి సీతారామరాజులు, దేశభక్తులు, దేశోద్ధారకులు, ఆంధ్రరత్నాలు, ఆంధ్రకేసరులు, అర్ధరథులు, అతిరథులు, మహారథులు, అసమాన శౌర్య ధైర్య నిధులు, అజ్ఞాత వీరులు ఎందరో ముందుకు దూకారు. పవిత్ర యజ్ఞ కుండాల్లో బ్రతుకులు బలిచేశారు, క్రండలు వ్రేల్చారు, రక్తము కార్చారు, అహన మహాగ్ని కీలల్లో స్వహ అయిపోయినారు, భగభగమండే జ్వాలల్లో భస్మావశేషమైనారు. తల్లుల కన్నీటి ధారల్లో తడిసి తడిసి చల్లబడింది స్వరాజ్య మహాకుండం. పంకిలమైన యజ్ఞకుండలం పంకంలోంచి అంకురించినది ఒక అత్యద్భుతమైన పంకజం. పంకజంలో ప్రభవించిన భారత భాగ్యలక్ష్మిని నేను, స్వాతంత్ర లక్ష్మిని నేను, స్వరాజ్య లక్ష్మిని నేను. నేను స్వాతంత్రపు స్వర్ణలతను, నా ఆకులు పచ్చన, నా చెగిళ్ళు ఎర్రన, నా పువ్వులు తెల్లన, మువ్వన్నెల పతాకానికి ముద్దుల ప్రతీకాన్ని నేను, అందమైన అశోక చక్రానికి అమృతాభిషేకాన్ని నేను అంటూ కరుణశ్రీ గారు తమ కవితను వినిపించారు. విజయశ్రీ ఆయన శీర్షము, ఉదయశ్రీ ఆయన హృదయము, కర్ణశ్రీ ఆయన జీవితము అని కర్ణశ్రీ పేర్కొన్నాడు. కర్ణశ్రీ మధుర కవి, సత్యకవి, కరుణగల కవి, పుట్టుకవి. కవిత్వం ఒక కమ్మని అనుభూతి, మానవత్వంతో నవత్వం చూపించే అందాల ఆశాజ్యోతి. అది జీవిత విపంచి, మేలవించి మ్రోగించిన కళ్యాణ గాంధర్వ గీతి. కవిత్వం ఎదలో మదులుతుంది, పదంలో కదులుతుంది, హృదయాన్ని సృజిస్తుంది, ఉదయాన్ని సృజిస్తుంది, అభ్యుదయాన్ని అందిస్తుంది. అందుకనే కవిత్వం సత్య సనాతనం, నిత్య నూతనం. సత్కారాలు, అవార్డులు. 1985 తెలుగు అకాడమీ అవార్డు, 1987 రసమయ అవార్డు, అభినందన అవార్డు, 1989 సుభాంగి అవార్డు, అభిరుచి అవార్డు, నాలం కృష్ణారావు అవార్డు, 1989 డాక్టర్ పైడి లక్ష్మయ్య అవార్డు, సింధూజా అవార్డు, 1990 మహామంత్రి మాదన్న అవార్డు, యార్లగడ్డ రంగనాయకులు అవార్డు, 1991 డాక్టర్ బూర్గుల రామకృష్ణ అవార్డు లభించింది. రాష్ట్రపతి పురస్కారం 1987 వచ్చింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. కరుణశ్రీ రచనలోని వివిధ అంశాలపై ఎందరో పరిశోధకులు పరిశోధనలు చేశారు. కరుణశ్రీ కుమారుడు శ్రీ బాపూజీ గారు ఓ సందర్భంలో మాట్లాడుతూ, మా తండ్రి గారు రాసినంతకాలం జీవించారు, జీవించినంతకాలం రాశారు అని అన్నారు. కవిత్వం, వ్యక్తిత్వం కలగలిపిన శక్తి కరుణశ్రీ గారు. కలంతో కాదు, మనసుతో రాసిన కవి. కరుణా స్వభావి, సున్నిత మనస్కుడు. చదవటం, రాయటం, రాయటం, చదవటం ఆయన విశిష్టత. అట్టి సుమధుర మృదు కవి శ్రీ జంజాల బాబయ్య శాస్త్రి గారు జూన్ 21 1992 ఉదయశ్రీ లాంటి తన హృదయాన్ని, విజయశ్రీ లాంటి ఆయన శీర్షాన్ని, కరుణశ్రీ లాంటి ఆయన జీవితాన్ని మనకిచ్చి వెళ్ళిపోయారు. ఆయనకిదే నా అక్షర గణనీవాలి.
1: నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కలకలలాడుతూ ఉంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారుముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు

ఇంతవరకు మీరు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి 114వ జన్మదినోత్సవం సందర్భంగా కవితా కళానిధి కరుణశ్రీ ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్ గారు.

శ్రోతలకు ఒక గమనిక. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి గాను సంబంధించిన ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ ఈ నెల 13 వరకు కొనసాగుతుంది. బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశం పొందదలిచిన వారు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.pjtau.edu.in సందర్శించి ఆన్లైన్ దరఖాస్తు ఫారం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 9 గంటలు. హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడిన సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాడు మీ పాండు.

మా అభిమాన శ్రోతలకు తెలుసు, ఆయన మరోసారి చెప్తున్నాను, రెండు రోజుల గ్యాప్ మాత్రం తీసుకుంటూ మీ వాట్సాప్ ద్వారా మీ పేరు, ఊరు, పాట పేరు, సినిమా పేరు పంపడం మర్చిపోకండి. కనీసం రెండు రోజుల వ్యవధి మాత్రం తీసుకోండి. అదెందుకంటే మరి కొత్త శ్రోతలని మన నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రానికి పరిచయం చేసే కార్యక్రమం మనం చేద్దాం కాబట్టి. ఈనాటి హృదయ రాగాల కార్యక్రమంలో ముందుగా మనం వినబోయే పాట రావణుడే రాముడైతే చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట మాకోసం వినిపించండి. ఎందుకు వస్తున్న అభిమాన శ్రోతలు, నిజామాబాద్ జిల్లా పాంగ్రా నుండి రవి, లావణ్య, నాగ్య, శ్రీకర్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై రావణుడే రాముడైతే చిత్రం నుండి ఈ పాట ముందుగా వింటాం.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 MHz పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసీ యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
2: मेरा जूता है जापानी, ये पटलू में इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకు వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: డాక్టర్ బల్లం జాదవ్,
6: ఎత్తు వంకర బెల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
5: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
6: డాక్టర్ బలరామ్ జాదవ్,
5: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
6: ఖలీల్వాడి, నిజామాబాద్.
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
7: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
5: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
7: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
7: ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
7: ఊపిరితిత్తులు,
5: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
6: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
5: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
6: 24 గంటలు అత్యవసర సేవలు.
5: NABH గుర్తింపు.
6: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
8: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా, లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
9: PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHRDF, MIDH, NHB, NRLM, NULM, Standard India, ముద్ర, CGTMSE.
8: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
0: విరమంతరం తిరిగి హృదయ రాగల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతున్నాడు మీ పాండు. కార్యక్రమంలో తరువాత పాట ముత్యాల ముగ్గు చిత్రమొకటి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా అలగాపురం నుండి పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చిన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, HP ఉచ్చగౌడ, కెంపం మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ముత్యాల ముగ్గు చిత్రం నుండి ఈ పాట వినిద్దాం.

హృదయ రాగల కార్యక్రమంలో తర్వాతి పాట సంక్రాంతికి వస్తున్న చిత్రం కోసం భీమ్ సిసిరిలో సంగీత సారథ్యంలో రమల గోగుల మధుప్రియ పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట నుండి గంగి మహేందర్ నాగలక్ష్మి గంగు హర్షవర్ధన్ అశోక్ సమత సాన్విక చాణక్య వైష్ణవి సాయి చరణ్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి ఈ పాట విందాం.

0: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోనే మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్
0: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా?
1: 5,000 మిగిలాయి.
0: కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
0: ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తే మురిసిపోండి.
1: చెప్పవులే,
0: ఇక వెళ్ళమ్మా.
2: ఆర్బీఐ అంటుంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాత పాట బొబ్బిలి రాజా చిత్రం నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం 1LK నుండి నందిని, నరేష్, స్నేహిత స్నేహాంశ్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై బొబ్బిలి రాజా చిత్రం నుండి ఈ పాట విందాం.

హృదయ రాగల కార్యక్రమంలో తర్వాత పాట ఇంద్ర చిత్రం నుండి మణిశర్మ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మల్లికార్జున పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి నుండి రవీంద్రబాబు, దుర్పతాబాయి మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఇంద్ర చిత్రం నుండి ఈ పాట విన్నాం.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 7వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటిలో వచ్చే సమస్యల గురించి కంటి వ్యాధుల వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈ నెల 7వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 గమనిక విన్నారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: విరామనంతరం తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో తర్వాత పాట ప్రేమాభిషేకం చిత్రం కోసం చక్ర సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మనో నోయల్ వేణుమాధవ్ పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, నిజామాబాద్ సాయినగర్ నుండి పల్లికొండ గణేష్, మంజుల, అక్షర పూర్ణ, నలిన్ అక్షర్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై

శ్రోతలకు ఒక గమనిక. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి గాను సంబంధించిన ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ ఈ నెల 13 వరకు కొనసాగుతుంది. బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశం పొందదలిచిన విద్యార్థులు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.pjtau.edu.in సందర్శించి ఆన్లైన్ దరఖాస్తు ఫారం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి. గమనిక విన్నారు.

హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాతి పాట యమలీల చిత్రం నుండి చిత్ర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు నిజామాబాద్ గాజుల్పేట్ కెనాల్ కట్ట నుండి మండల శ్రీనివాస్, లక్ష్మి, మనోహర్, ధనుంజయ్, తరుణి మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై యమలీల చిత్రం నుండి ఈ పాట విందాం.

0: జిఆర్టీసీ న్యూస్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాతి పాట జీవన పోరాటం చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం గాదేపల్లి నుండి. చౌకీ శ్రీపాల్, లక్ష్మి, ధనుష్, నరేష్, శ్రీదేవి, విక్రమ్, లత మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై జీవన పోరాటం చిత్రం నుండి ఈ పాట విందాము.

హృదయ రగల కార్యక్రమంలో తర్వాత పాట వాన చిత్రం కోసం కమలాకర్ సంగీత సారథ్యంలో కార్తిక్ పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి బర్క నర్సయ్య, కరుణాకర్, చంద్రు, శ్రీనివాస్, రమేష్, హరి మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై వాన చిత్రం నుండి ఈ పాట విందాం.

ఈనాటి హృదయ రాగాల కార్యక్రమంలో చివరిగా మనం వినబోయే పాట ఆనందం. చిత్రం కోసం దేవి శ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో టిప్పు సత్య పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్నాం అభిమాన శ్రోతలు. నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరి కోరికపై ఆనందం చిత్రం నుండి ఈ పాట విందాం.

వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అంతవరకు ఇదే పాట విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్వదేశీ దర్శన్ 2.0 పథకం లక్ష్యాలు, తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్దిపై ఎంపీ డికే అరుణ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణలోని ఆనంతగిరి అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం జోన్ అభివృద్దికై 38.1 కోట్ల రూపాయలు, భోంగీర్ ఫోర్ట్ ఎక్స్పీరియన్షియల్ జోన్ ప్రాజెక్టుకు 56.82 కోట్ల రూపాయలను మంజూరు అయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో మణుగూరు పీకేఓసీ 2 డీప్ సైడ్ బ్లాక్ను సింగరేణ్ దక్కించుకోవడం చారిత్రక విజయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వ కృషితో నెల వ్యవధిలోనే సింగరేణికి ఇది 2 అతిపెద్ద విజయమని తెలిపారు. గోదావరి వరదలపై స్పందించకుండా రాజకీయ లబ్ది కోసం బీఆర్ఎస్ నాయకులు అబద్దాల ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. మేడిగడ్డ నుంచి వెంటనే నీటిని ఎత్తిపోయాలనడం వాస్తవాలను వక్రీకరించడమేనని స్పష్టం చేశారు. సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిన్న రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు అభివృద్ది పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు మరింత పటిష్టంగా అమలు చేసేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల పురోగతి, లక్ష్యాలు, అమలు తదితర వివరాలను సవివరంగా తెలిపే డాష్బోర్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంలో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించే అభివృద్ది కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ ఇతర పరిశ్రమల ప్రతినిధులతో కలిసి పరిశ్రమల అభివృద్ది అంశాలపై శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో 6 వరకు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. భారత్ సహా 60 దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త సుంకాలపై న్యాయ పోరాటం మొదలైంది. ట్రంప్ ప్రభుత్వం తన పరిమితులను దాటి వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ 25 డెమోక్రటిక్ రాష్ట్రాల కూటమి న్యూయార్క్లోని యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో పిటిషన్ దాఖలు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భక్తి మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ మరికొద్ది క్షణాల్లో.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ప్రేమలో పడిన మనసు చిన్న చిన్న క్షణాల్లోనే పెద్ద పెద్ద ఆనందాలని వెతుక్కుంటుంది. ఒక చిన్న చూపు, ఓ చిరునవ్వు, ఓ మధురమైన పలకరింపు, ఇవి ప్రేమను మరింత అందంగా మారుస్తాయి. అలాంటి స్వచ్ఛమైన ప్రేమ భావాలను మధురమైన పదాలతో, మనసును హత్తుకునే స్వరంతో మన ముందుకు తీసుకొచ్చిన అందమైన గీతం ఇప్పుడు మీకోసం. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం చిత్రంలోని ఈ పాటకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా భాస్కర్ మెట్ల సాహిత్యం రాశారు. అనురాగ్ కుల్కర్ణి తన మధుర గానంతో ఈ పాటకు మరింత ప్రాణం పోశారు.

0: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్ 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్ క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్ పాలసీ అప్డేట్స్ రివైవల్ పేపర్లెస్ ఈకేవైసీ
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా
3: ఆకాశవాణి వివిధ భారతి మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం 2020 నుండి 2025 సంవత్సరాల మధ్యకాలంలో వచ్చినటువంటి పాటలు వింటున్నాం. అయితే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పాటలు మీరు కూడా వినాలి అనుకుంటే 0802-24-0852 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరుని జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్య, సుధారమయ్య, చైత్రికాశ్రీ వీరు ఉపన్యాస చిత్రం నుంచి ఒక మంచి పాటని వినిపించమని కోరుతున్నారు.

0: నీర్వీ పాటని ఆలపించిన వారు జాబితలి శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచన.

ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట లవ్ స్టోరీ చిత్రం నుంచి మళ్ళీ పాడిన పాట సిద్ధాల అశోక్ తేజ్ సాహిత్యానికి పవన్ సిహెచ్ సంగీతం అందించారు. ఈ పాటని కోరిన శ్రోతలు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురళి యశోద జానకి రాజు ఇబ్రహీంపట్నం ఆదిమెట్ల కరాడి నుండి గోపీకృష్ణ ఉమావతి ఎం వెంకటేష్ నందిపేట నుండి హస్తినాపురం ఈస్ట్ నుండి కన్నగిరి సత్యనారాయణ ఇంద్రవేణి మేధాంశ్ అనిరుద్ శ్రేయాంశ్

ఆకాశవాణి వివిధ భారతి మీరు వింటున్నారు ఎవర్గ్రీన్ హిట్స్. ఎవర్గ్రీన్ హిట్స్ లో మనం ఈరోజు వింటున్నాం 2020 నుండి 2025 సంవత్సరపు మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమా నుండి పాటలు. అయితే మీకు నచ్చిన పాటను మీరు కూడా వినాలి అని అనుకుంటే 0402324 0852 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరు జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మేము మీరు అడిగిన పాటని వినిపిస్తాము. ఇప్పుడు మేము వినిపించబోతున్నాం భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం నుంచి యూకే స్వాతిరెడ్డి పాడిన పాట. దేవ్ పవార్ సాహిత్యానికి భీమ్స్ సిసిరేలియో సంగీతం అందించారు. ఈ పాటని కోరిన శ్రోతలు కీసరి మండలం వికలాంగుల కాలనీ నుండి చిట్టి సంతోష్, పప్పు, వినయ్, అలాగే వరంగల్ కాశీ బుగ్గ నుండి రామచంద్రం, సుమతి, నాగరాజు, శివకృష్ణ, దీప్తి, అంజనీ, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ మీరు కోసం ఈ పాట.

ఎస్, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తర్వాతి పాట హాయ్ నాని చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి, సీతారా కృష్ణ ఆలపించారు. అనంత శ్రీరామ్ సాహిత్యానికి హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు రవళి, నాగ నిర్వాణ్, నిక్షిత్, గిరిజ, సాయినాథ్ ఫ్రమ్ ములుకపల్లి.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఆకాశవాణి వివిధ భారతి నిలయంలో సమయం 10:30. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే 0402324285 అనే నెంబర్కి పాటు వివరాలు తెలియజేస్తూ మీ పేరుని జతపరిచి ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మనం ఈరోజు వింటున్నాం 2020 నుండి 2025 వరకు విడుదలైనటువంటి సినిమాల్లో నుండి పాటలు. అయితే ఇప్పుడు మనం వింటున్నాం అలవైకుంఠపురంలో చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి మంగ్లీ పాడిన పాట. కాసర్ల శ్యామ్ సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ పాటని కోరుతున్న శ్రోతలు ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్ణ, తనిష్క. భువనగిరి జిల్లా మీనానగర్ నుండి సుదర్శన్, మాదాసు, విజయ. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి. జబ్లిక్పల్లి నుండి చిక్క, చక్రపాణి, చందన. వీరి కోసం ఈ పాట.
2: ఏ బ్రదర్ రాపమ్మా, ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
3: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మంచి జోష్ఫుల్ సాంగ్స్ వింటున్నారు కదా. తర్వాత మీకోసం వచ్చేస్తుంది పుష్ప చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. కోరిన శ్రోతలు ధర్మవరం నుండి, పార్థసారథి నగర్ నుండి సంకారపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత. వలగుండి మండలం గొల్లేపల్లి గ్రామం నుండి ఈదునూరు లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్. సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుండి ఇప్పుడు ఈ జోష్ఫుల్ సాంగ్ మీకోసం.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం 2020 నుండి 2025 సంవత్సరం మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమాల నుండి పాటలు వింటున్నాం. మీరు కూడా ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి పాటలు వినాలి అనుకుంటే 0402324058252 అనే నెంబర్కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాట మేము ప్లే చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది జాను చిత్రం నుంచి ప్రదీప్ కుమార్ ఆలపించిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి గోవింద్ వసంత సంగీతం అందించారు. ఈ పాటని కోరిన శ్రోతలు మేడ్చల్ జిల్లా అంకుషాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాగ్ విభాస్, విబ్బు. అలాగే ఇదే పాటని వినిపించండి అంటున్నారు ఎలగందుల పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం నుండి జోగు ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నేను మీ రోజీ. తర్వాతి పాట డిస్కో రాజా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. సిరివెన్నెల సీతారాం శాస్త్రి సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి మోటి కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ. సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగరౌజ్ నుండి. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్వికాశ్రీ, హర్షతేజ్. వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, బండి శివాజీ, జోగ నర్సయ్య, గుజ్జేటి ఆనంద్. వీరి కోసం ఈ పాట.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం నుండి సిద్ శ్రీరామ్ సునీత ఆలపించిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి అనూప్ రూబెన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు జరుపూతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు, తరాలపల్లి హనుమకొండ జిల్లా నుండి, భూదాన్ పోచంపల్లి నుండి ఎలగందుల మార్కండేయ, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, పద్మశాలి చేనేత సంఘం నుండి, హనుమకొండ జిల్లా అంబాల శ్రీరాములపల్లె ఖ్యాతం రవీందర్, స్వరూప, సమ్మయ్య, సుదర్శన్, శ్రీరాములు, తాటిపాముల ఉపేందర్, దేవేంద్ర, చింతకింది శ్రీనివాసు, ఇప్పులపల్లి శ్రీనివాసు, గంగాధర్ శ్రీనివాసు, మల్లేశం సాంబయ్య, వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. టెట్ అర్హత సాధించేందుకు 2028 వరకు గడువు ఉందని పార్లమెంట్లో వెల్లడించింది. టెట్పై 2025 సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తొలుత 2027 ఆగస్టు వరకు గడువు ఇవ్వగా, రివ్యూ పిటిషన్ల తర్వాత దాన్ని 2028 ఆగస్టుకు పొడిగించిందని తెలిపింది. ద్విచక్ర వాహన అంబులెన్సులకు అనుమతి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్రం మోటార్ వాహనాల నిబంధనలు 1989 సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర రహదారులు రవాణా శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామీణ మారుమూల కొండ ప్రాంతాల్లోని పల్లెలకు వేగవంతమైన వైద్య సేవలు అందించడం కోసం ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్రం తెలిపింది. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్, అసెట్ రికవరీ ఎక్స్పర్ట్ నెట్వర్క్ 2వ సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. భారత్ అధ్యక్షతన 2 రోజుల పాటు ఈ సమావేశం జరుగుతుంది. సిబ్బంది శిక్షణ శాఖ కార్యదర్శి రచనా షా దీన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు, చట్టాల అమలు సంస్థల అధికారులు, నిపుణులు పాల్గొంటారు. హైడ్రాపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా ప్రజలను వేధించే సంస్థ అని, ప్రభుత్వానికి ఇళ్లను కూల్చే అధికారం లేదని స్పష్టం చేశారు. దశాబ్దాల క్రితం కష్టపడి కట్టుకున్న పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని, ఈ భయంతో నగరంలో ఇల్లు కొనేందుకు ప్రజలు భయపడుతున్నారని అన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఈరోజు బంగారు బోనం సమర్పించనున్నట్లు దేవాలయాల చైర్మన్ మాల్యాల మధుసూదన్ యాదవ్ తెలిపారు. సప్త బంగారు బోనంలో భాగంగా 7 దేవాలయాలకు 7 బంగారు బోనాలు సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. హైదరాబాద్లో ఈరోజు తేలికపాటి వర్షంతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్కు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో నిన్న ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:04. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఆకాశవాణి.

వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మంగళవారం బయోపిక్ ప్రత్యేకానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు ఏ బయోపిక్ విశేషాలు చెప్పబోతున్నాను అని ఎదురు చూస్తున్నారు కదా. ఈరోజు చెప్పబోయే బయోపిక్ నిజంగా మన తెలుగువారందరికీ ఎంతో ప్రత్యేకం. శతాబ్దం క్రితం చీకటి గదిలో తెల్లటి తెరపై బొమ్మలు కదులుతుంటే గోడ మీద బొమ్మని ఆశ్చర్యంగా చూసిన ఆ రోజు నుండి గ్రాఫిక్స్, ఏఐ విజువల్స్ అంటూ సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన పెద్ద స్క్రీన్స్లో బొమ్మని చూస్తున్న ఈ రోజు వరకు మన చలనచిత్రాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. మరి ఆ మార్పులు ఊరికనే రాలేదు కదా. తెలుగు సినిమా కీర్తిని ఖండాంతరాలు దాటి ఆస్కార్ వేదిక వరకు ప్రయాణం అద్భుతం, వావ్ అనిపిస్తుంది కదా. కానీ అసలు ఈ సినిమాని తెలుగువారికి పరిచయం చేసింది ఎవరు? తెలుగు సినిమాకు ఊపిరిపోసిన వ్యక్తి, తెలుగు చలనచిత్ర పితామహుడు ఎవరు? మీకు తెలిస్తే 0402324085252 ఈ నంబర్కు మెసేజ్ చేయండి. మరి ఈరోజు బయోపిక్ ఏంటో ఈ పాట తర్వాత చెప్తాను.

0: చదువు సంస్కారం చిత్రం నుండి సుశీలమ్మ ఆలపించిన పాట ఎంత అద్భుతమైన పాట. మరి సి నారాయణ రెడ్డి గారి రచన. ఈరోజు బయోపిక్ ఎంతో ప్రత్యేకం, మరి మీరు గుర్తుపట్టగలరా అని అడిగితే చాలామంది శ్రోతలు స్పందించారు. మరి వారి జీవితం ఆధారంగా వచ్చిన బయోపిక్ విశేషాలు మన గుర్తుకొస్తున్నాయిలో. ఇంతకీ ఎవరెవరు స్పందించారంటే వడ్లమాని రవికుమార్ గారు, బాలకృష్ణ గారు, కృష్ణకుమారి గారు, ఇక నాగ్నాథ్ గుప్తా గారు కీసర మండలం గోధుమకుంట నుండి, బండి కృష్ణగౌడ్ గారు ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి, ధనరాజ్ సునీత, ఇంకా సుశ్రుత హిమాయత్ నగర్ నుండి కూడా స్పందించారు. ఎస్, మీరు గెస్ట్ చేసిన బయోపిక్ అక్షరాల నిజం. ఈరోజు ఆ బయోపిక్ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం.
1: గుర్తుకొస్తున్నాయి
0: తెలుగు సినిమా పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారి బయోపిక్ విశేషాలు ఈనాటి మన గుర్తుకొస్తున్నాయి. మన మూలాలను గుర్తు చేసిన ఒక అపురూపమైన చిత్రం ఈ బయోపిక్. తెలుగు సినిమా బ్రతికున్నంతకాలం, థియేటర్లలో ప్రొజెక్టర్ వెలుగులు వెలిగినంతకాలం రఘుపతి వెంకయ్య నాయుడు గారి పేరు తెలుగు సినిమా చరిత్రలో చిరస్మరణీయం. సినిమా కోసం ఆయన వేసిన పునాది సుస్థిరమనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చలనచిత్ర రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారాన్ని రఘుపతి వెంకయ్య పేరు మీద అందిస్తున్నారు. సినిమాకి వారు చేసిన కృషిని చెప్పుకుంటూ ఈరోజు ఇంకా ప్రత్యేకంగా వారి పురస్కారం అందుకున్న కళాకారుల పాటలు విందాము.

మంగమ్మ గారి మనవడు చిత్రం నుండి భానుమతి గారు వాణిజయరామ్ గారు ఆలపించిన పాట విన్నారు. ఇందాక చెప్పాను కదా, మరి ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో రఘుపతి వెంకయ్యనాయుడు గారి బయోపిక్ విశేషాలు మాట్లాడుకుంటున్నాం. దానితో పాటు రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న కళాకారుల చిత్రాల నుండి పాటలు విందాం మరింత ప్రత్యేకంగా. మరి మచిలీపట్నం ఇందాకలు విన్న పాట మంగమ్మ గారి మనవడిలో భానుమతి గారు పాడారన్నాను కదా. భానుమతి గారు తొలి మహిళా పురస్కార గ్రహీత, రఘుపతి వెంకయ్య గారు పురస్కారం అందుకున్న తొలి మహిళా గ్రహీత అన్నమాట. మచిలీపట్నం 1869 అక్టోబర్ 15 జన్మించారు శ్రీ రఘుపతి వెంకయ్యనాయుడు గారు. చదువు కన్నా చిన్నప్పటి నుండి చిత్రకళ శిల్పాలు చెక్కడం అంటే చాలా ఇష్టం వాళ్ళకి. అందుకనే ఫోటోగ్రఫీ నేర్చుకోవాలని మద్రాసు వెళ్లారు. మెళకువలన్నీ నేర్చుకున్నారు. కేవలం 3 రూపాయలతో మొట్టమొదటి ఫోటో స్టూడియోని పెట్టారట మద్రాసులో. ఇక దేశంలోనే 1 స్థానానికి చేరింది వారు పెట్టిన ఫోటో స్టూడియో. అది ఆషామాషి ఫోటో స్టూడియో కాదు, ఎందుకంటే బ్రిటిష్ పాలకులు, విదేశీ రాయబారులు, భారతదేశంలో ఉన్న వివిధ సంస్థానాల రాజులు తమ ఫోటోలను దిగడానికి ఆ స్టూడియో ముందు క్యూ కట్టేవారట.

మరి శ్రోతలకి ఒక చిక్కు ప్రశ్న వేయాలి. నేను వినిపించే పాటలు, ఆ పాటలు సంబంధించిన ఆ సినిమాల్లో వారికి రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న కళాకారులు ఉన్నారని చెప్పాను కదా, ఎవరికి నేను వినిపించే పాటకి సంబంధించిన సినిమాలో ఆ పురస్కారం వచ్చిందో మీరు గుర్తుపట్టి నాకు మెసేజ్ చేయండి. ఇది ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది కదా. మరి ఫోటో స్టూడియో పెట్టారు, చాలామంది క్యూ కడుతున్నారు, ఫోటోలు తీయించుకుంటున్నారు. ఫోటో స్టూడియో నుండి సినిమా వైపు రఘుపతి వెంకయ్య గారి ఆలోచన ఎలా మళ్ళింది చెప్తాను. దాదాపు 100 ఏళ్ల క్రితం పైమాటే 1909 ఒక వార్తాపత్రికలో చూసిన క్రోనో మెగా ఫోన్ గురించి వార్త వారిని ఆలోచనలో పడేసింది. ఆ పరికరం ద్వారా బొమ్మలు తెరపై కదులుతాయని అని తెలుసుకొని అది సినిమాగా చూపించాలి మన వాళ్ళందరికీ, మన తెలుగు వాళ్ళందరికీ ముఖ్యంగా చూపించాలని చాలా కలలు కన్నారు వెంకయ్య గారు. మరి ఏం చేశారు వెంటనే, లండన్ నుండి సుమారు 30,000 రూపాయలు భారీ ఖర్చుతో క్రోనో మెగా ఫోన్ అనే పరికరాన్ని కొనుగోలు చేశారు. ఒకటి చెప్పన, అప్పట్లో 30,000 అని ఇమాజిన్, 1909 30,000 అంటే ఇప్పటి రోజుల్లో కొన్ని కోట్ల రూపాయలతో సమానం కదా. అలాగా వారు సినిమా ఫోటో స్టూడియో నుండి సినిమా వైపు ఆలోచన మళ్ళింది. మరి తర్వాత ఏం జరిగింది చెప్తాను.

కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి చిత్రం నుండి బాలసుబ్రహ్మణ్యం గారు సుశీలమ్మ ఆలపించిన పాట విన్నారు. మరి నేను ఇందాకలా ఒక పాట వినిపించాను, శివరంజని చిత్రం నుండి ఆ పాట వినిపించాను. చాలామంది శ్రోతలు స్పందించారు, శివరంజని పాట మీరు వినిపించారు, దాసరి నారాయణరావు గారు రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారంటూ మనకి సందేశం పంపించారు. జగదీష్ గారు యూసుఫ్ గూడ నుండి, అలాగే ధర్మవరం నుండి పార్థసారథి నగర్ నుండి రవి గారు, ఉమాదేవి గారు, అలాగే బాలకృష్ణ గారు నరసింహపేట నుండి పంపించారు. మరి ఈ పాట వినిపించాను కదా, ఈ పాటలో ఈ పాటకి సంబంధించి ఎవరికి వచ్చింది రఘుపతి వెంకయ్య పురస్కారం, గెస్ట్ చేసి నాకు వాట్సాప్ చేయండి. ఇక మరి క్రోనో మెగాఫోన్ కొన్నారు వెంకయ్య గారు. ఏం చేశారు అంటే మద్రాసు వీధుల్లో గుడారాలు వేసి సినిమాని, కదిలే బొమ్మల్ని పరిచయం చేశారు. ఆశ్చర్యపోయారు అందరూ, ఎందుకంటే అప్పటి వరకు అసలు ప్రజలు కదిలే బొమ్మలు ఇలా ఉంటాయని చూడలేదు. కొంతమంది అయితే అవి చూసి భయపడి పారిపోయారట కూడా. ఇక అక్కడితో ఆగలేదు వారి ప్రయాణం, భారతదేశం అంతటా టెంట్లు వేసి ప్రదర్శనలు ఇచ్చారు. భారతదేశంలోనే కాదు, సిలోన్, బర్మా దేశాల్లో కూడా ఈ సినిమాని చూపించారు. మరి అక్కడితో ఆగలేదు, ఇంకా వేరే ఆలోచనలో పడిపోయారు. ఏంటి ఆలోచన చెప్తాను.

0: గుర్తుకొస్తున్నాయంటున్నారు. స్టూడియోల సమయం 11:31 దాటి 41 సెకండ్లు. చాలా మంది శ్రోతలు స్పందిస్తున్నారు. మరి ఈ పాట విన్నాక నాగేశ్వరరావు గారు గుర్తొచ్చారు. నాగేశ్వరరావు గారు కూడా రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు అంటూ మనకి అనిత గారు, బాలకృష్ణ గారు సందేశం పంపించారు. అలాగే కదిరి శ్యామ్ గారు కూడా మనకి సందేశం పంపించారు. మరి ఇందాక ఆలోచనలో పడ్డారు, ఏంటి ఆలోచన, ఎన్నాళ్ళు ఇలా గుడారాల్లో సినిమాలు చూపిస్తాము, ఏదే ఇంకా ఏదైనా చెయ్యాలి అని అనుకున్నారన్నాను కదా, అందరూ కూర్చొని సినిమా చూడాలి ఆ ఆలోచనతో మద్రాసులో మౌంట్ రోడ్లో 1913లో గేటీ థియేటర్ నిర్మించారు వెంకయ్య గారు. మద్రాసులో భారతీయులు నిర్మించిన తొలి సినిమా హాల్ ఆ తర్వాత వరుసగా విజయ పరంపర సాగింది. ఎందుకంటే 13లో గేటీ నిర్మిస్తే 14లో క్రౌన్ థియేటర్, 15లో గ్లోబ్ థియేటర్, ఇక ఓన్లీ మద్రాసుకే పరిమితం కాలేదైనా మధురైలో ఇంపీరియల్ థియేటర్ నిర్మించారు. విదేశాల నుండి సినిమాలు తెప్పించి ప్రదర్శించడం ఎందుకు, మన సంపద బ్రిటిష్ వారికి ఎందుకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన సినిమాని మనమే తీయాలనుకున్నారు రఘుపతి వెంకయ్య గారు. మరి సినిమా తీసే మేధస్సేమో ఆయనకి లేదు, ఎందుకంటే సినిమా తీసే పరిజ్ఞానం వారికి లేదు. అప్పుడు వారు ఏం చేశారో తెలుసా, వారి కొడుకైన ఆర్ఎస్ ప్రకాష్ గారిని ఈ పరిజ్ఞానం, సినిమా పరిజ్ఞానం నేర్చుకోమని విదేశాలకు పంపించారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి, అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.

గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు రఘుపతి వెంకయ్య నాయుడు బయోపిక్ ప్రత్యేకం ఆ విషయాలన్నీ మాట్లాడుకుంటున్నాం. ఎంతమంది శ్రోతలు స్పందిస్తున్నారో మరి ఇప్పుడు విన్నాం గోరంత దీపం చిత్రం నుండి ఆ పాట. చాలామంది మాకు వాణిశ్రీ గారు కనిపిస్తున్నారు, వాణిశ్రీ గారు గుర్తొచ్చారు, బాపు గారు మళ్ళీపూడి వెంకటరమణ గారు గుర్తొచ్చారంటూ, జగదీష్ గారు, అనిత గారు, తర్వాత బా రవికుమార్ గారు, మంగభాస్కర్ గారు, ఇంకా చాలామంది స్వర్ణలత గారు మనకి సందేశాలు పంపిస్తున్నారు. అవును, గోరంత దీపం నుంచి ఆ పాట విన్నాం. దీంట్లో దీనికి సంబంధించి బాపు రమణ గారికి, వాణిశ్రీ గారు కూడా రఘుపతి వెంకయ్య పురస్కార అవార్డు గ్రహీతలే. మరి ఇక మనం బయోపిక్ విశేషానికి వస్తే, ప్రకాష్ గారినేమో విదేశాలకు పంపించారు కదా, ఆయన కుమారుడు అని ప్రకాష్ గారిని. ప్రకాష్ తిరిగి వచ్చాక 1920 తొలి తెలుగు సినిమా నిర్మాణం కోసం స్టార్ ఆఫ్ ద ఈస్ట్ అనే స్టూడియోని నెలకొల్పారు రఘుపతి వెంకయ్య గారు. అప్పట్లో కరెంట్ అంత ఎక్కువగా ఉండేది కాదు, మరి కరెంట్ లేకుండా షూటింగ్ ఎలా చేస్తారు? దానికి కూడా ఒక అద్భుతమైన ప్రక్రియని కనిపెట్టారు రఘుపతి వెంకయ్య గారు. ఏం చేసేవారు ఒకటి తెలుసా? సూర్యకాంతికి అద్దాలు ఎదురుగుండా పెట్టి షూటింగ్ చేసే కొత్త ప్రక్రియకు నాంది పలికారు. వావ్ అనిపిస్తుంది కదా, ఊహించండి, కరెంటు లేకుండా సినిమా షూటింగా? నిజంగానే గొప్ప విషయమే. మరి అలా అద్దాలతో ఉన్న ఆ స్టూడియోని, అంటే మొత్తం స్టూడియోలో అంతా పైకప్పులన్నీ అద్దాలతో నింపేశారనమాట. అలా అద్దాలతో ఉన్న ఆ స్టూడియోని గ్లాస్ స్టూడియోగా పిలవడం మొదలెట్టారు. ఇక ఆర్ఎస్ ప్రకాష్ దర్శకత్వంలో అద్భుతమైన ముఖ్య సినిమాలను షూటింగ్ పూర్తి చేశారు. ఆ కాలంలోనే, అంటే 1920 కాలంలోనే విదేశీయులకు తమ సినిమాలను ప్రదర్శించి అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగువారి సత్తా ఏంటో చూపించారు వారిద్దరు.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:42 దాటి 46 సెకండ్లు. వారు ఎప్పుడూ ఒకటే విశ్వసించేవారు, రఘుపతి వెంకయ్య గారు. సినిమా సమాజాన్ని మారుస్తుంది, సినిమా ప్రపంచాన్ని శాసిస్తుంది. అలాంటి సినిమాకు తెలుగునాట మనమే పునాదులు వెయ్యాలి అనుకున్నారు, వేసి చూపించారు. ఇక వారు ఒకటే చెప్తారు, అంటే సినిమాలో ఇదంతా జరుగుతూ ఉంటుంది, సినిమాలో జరిగే సన్నివేశాలు ఇవన్నీ. వారు చెప్తారు, సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ, సినిమా అంటే ప్రజల గుండెల్లో చిత్రరేఖ, సినిమా నా ఆశ, సినిమా నా శ్వాస అంటూ తన జీవితాన్ని కళకి అంకితం చేశారు రఘుపతి వెంకయ్య గారు. కేవలం సినిమా రంగానికే పరిమితం కాలేదు. వారి సమకాలీనులైన ప్రసిద్ధ చిత్రకారులైన రాజా రవివర్మ, దాదాసాహెబ్ ఫాల్కే గారితో కూడా ఎంతో ఆత్మీయ సంబంధం ఉండేదిట రఘుపతి వెంకయ్య గారికి. అలా 19వ శతాబ్దపు మొదట్లోనే సినిమా పరిధిని గుర్తించిన మేధావి రఘుపతి వెంకయ్య. మూకీ సినిమా నుండి టాకీ సినిమా వరకు ఎదిగిన తెలుగు సినిమా గురించి అత్యద్భుతంగా వర్ణించిన బయోపిక్ చిత్రం ఈ రఘుపతి వెంకయ్య నాయుడు. ఇదంతా ఎంతో బాగా చూపించారు సినిమాలో కూడా. ఇంకొక విశేషం ఏంటంటే, మరి వారిని స్మరించుకుంటూ మన తెలుగు సినిమా వేగుచుక్కైన రఘుపతి వెంకయ్య నాయుడు గారి విగ్రహాన్ని హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎదుటగా ఉంచారన్నమాట. అలాగా మనం వారి రుణం తీర్చుకోగలుగుతున్నాం అంటారు తెలుగు సినిమా విశ్లేషకులు.
1: జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మనకి నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి ఒక సందేశం పంపించారు. ప్రకాష్ గారు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ చిత్రాన్ని నిర్మించారన్నారు. అవును, ఒక్క చిత్రమే కాదు, వారు స్టూడియోలో నిర్మించిన స్టూడియోలో 4 సినిమాలను నిర్మించారు. దాంట్లో భీష్మ ప్రతిజ్ఞ చిత్రంలో స్వయంగా రఘుపతి వెంకయ్య నాయుడు గారే భీష్మ పాత్రను కూడా పోషించారన్నమాట. ఇక బయోపిక్ చిత్ర విశేషాలకు వస్తే, మందవ సతీష్ బాబు గారు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకులు బాబ్జీ. 2012లో మొదలుపెట్టిన ఈ సినిమా షూటింగ్ 2013లో పూర్తి చేశారు. కానీ ఎన్నో అడ్డంకులు, సినిమా రిలీజ్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదుట. తర్వాత దాసనారాయణరావు గారు ముందుకొచ్చారు, నేను సినిమా తీసుకుంటాను, రిలీజ్ చేస్తానని. కానీ అకస్మాత్తుగా వారి మరణం వల్ల ఆ సినిమాని కూడా వెనక్కి వెళ్ళిపోయింది. తర్వాత 2019 నవంబర్ 29 విడుదల చేశారు ఈ రఘుపతి వెంకయ్య నాయుడు బయోపిక్ చిత్రాన్ని. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఈ సినిమాలో నటించిన నటీనటులు ఎవ్వరూ ఒక్క పైసా కూడా పారితోషికం తీసుకోకుండా నటించారు. హీరో నరేష్ రఘుపతి వెంకయ్య పాత్రలో జీవించారనే చెప్పాలి. ఎందుకంటే అచ్చంగా వెంకయ్య నాయుడు గారి ఆలోచనలు, నడక, బాడీ లాంగ్వేజ్ని ఎంతో దర్పంగా గర్వంగా అనుసరించి నటించారు నరేష్. తనికేళ్ల భరణి గారు, వాహిని, మహర్షి రాఘవ గారు కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా కమర్షియల్గా అంత హిట్ కాకపోవచ్చు, కానీ మన తెలుగు మూలాలను గుర్తు చేసిన ఒక అపురూపమైన చిత్రం ఈ బయోపిక్. మరి అందుకే మరి ఆ బయోపిక్ని మర్చిపోకుండా మనం కూడా గుర్తు చేసుకుంటున్నాము.

అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి అద్భుతమైన పాట విన్నాం కదా. చాలామంది శ్రోతలు ప్రతి పాటకి స్పందించి మరి ఈ పాటకి సంబంధించిన ఎవరికి రఘుపతి వెంకయ్య పురస్కారం వచ్చిందో రాస్తున్నారు. విజయ నిర్మల్ గారికి వెంకయ్య పురస్కారం వచ్చింది, రఘుపతి వెంకయ్య గారి పురస్కారం అంటూ జగదీష్ గారు, బాలకృష్ణ గారు, ఇంకా వేము నరసింహరావు గారు, అనిత గారు, సుశ్రుత గారు ఇంకా చాలామంది సందేశాలు పంపిస్తున్నారు. మరి చాలామందికి అద్భుతమైన నటనని కనబరిచిన వారికి, ఎంతో విశేష సేవలు అందించిన వారికి మరి ఈ పురస్కారాన్ని ఇచ్చారు. అయితే ఇంకొక ముఖ్య విశేషం కూడా చెప్పుకోవాలి. పి పుల్లయ్య, వైవీరావు లాంటి ఎంతోమంది వెంకయ్య గారి అబ్బాయి అయిన సూర్యప్రకాష్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. భారతీయ చలనచిత్రానికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఎంత గొప్పదో, మన తెలుగు చిత్రానికి సంబంధించి రఘుపతి వెంకయ్య పురస్కారం అంతటి గుర్తింపు కలది. ఇంత మహాత్ముడు కూడా, ఇంత గొప్పవాడు కూడా చివరి రోజుల్లో తీవ్రమైన పేదరికాన్ని అనుభవించారు. ఎందుకంటే ఆయన ఆస్తుల్ని త్యాగం చేశారు. లండన్ నుండి ఈ సినిమాకి సంబంధించిన పరికరాలని తీసుకురావడానికి, అతిపెద్ద థియేటర్లు కట్టడానికి ఆయన కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని అమ్మేశారట. మరి ఒకప్పుడు మహారాజులా బతికిన చలనచిత్ర పితామహుడు సినిమా పరిశ్రమకు పునాది వేసి చివరి రోజుల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని 1941 మార్చి 15న శాశ్వతంగా మనందరికీ దూరమయ్యారు. కానీ వారు వేసిన పునాది ఎప్పటికీ సుస్థిరమే.

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. ఏటి పొడుగున వసంతం ఒకటే నా కాలం, ఏది మరి మిగతా కాలాలకు తాళం. నిట్టూర్పుల వడగా

అసహాయతలు దడదడలాడి హృదయ మృదంగ ధ్వానం. నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం. ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు. దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యథార్థ జీవన స్వరాలు.

ఎంత అద్భుతమైన పాట కదా. అసలు ఆ పాట వింటూ ఉంటే అలా మెస్మరైజ్ అయిపోతాం. రుద్రవీణ సినిమా నుండి ఈ పాట విన్నారు, చాలామంది శ్రోతలు గుర్తుపట్టారు. చిరంజీవి గారికి కూడా రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు వారి అత్యుత్తమ నటనకి. విజయపతాకం ఎగరేస్తున్న నేటి తెలుగు సినిమాకి ప్రాణం పోసిన మహోన్నత వ్యక్తి రఘుపతి వెంకయ్య నాయుడు గారు. కోట్ల మంది జీవితాలకి ఒక ఆసరా కల్పించి ఎందరో సినిమా అభిమానులకు వినోదాన్ని అందించిన ఆశావాది. తెలుగు సినిమా ఉన్నంతకాలం వారు చిరస్మరణీయులు, చిరంజీవులు. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి బయోపిక్ ప్రత్యేకం రఘుపతి వెంకయ్య నాయుడు గారి గురించి. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు.
2: సుగమ్ సంగీత్ కార్యక్రమంలో ఇంతవరకు శ్రీమతి

అదుర్స్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట విన్నారు రచన చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి ఎవరు ఆశాకిరణం, వారి గురించి మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుందామని చెప్పాను కదా. వారెవరంటే 1955 ఒక పేద రైతు కుటుంబంలో పుట్టిన ఒక ఆశాకిరణం జాగేశ్వర్ యాదవ్ అనే యువకుడు. ఆ గిరిజనుల కష్టాలను చూస్తూ పెరిగాడు. ఆయన మనసు చలించిపోయింది. వారి జీవితాలను మార్చాలని గట్టి సంకల్పించారు వారు. బిరహోర్ కే భాయ్, బిరహోర్ల సోదరుడు అనే వారే పద్మశ్రీ జాగేశ్వర్ యాదవ్. సంకల్పించారు సరే, మరి ప్రయత్నం ఎలా చేయాలి? ఆ ప్రయత్నం, ఆ ప్రయాణం అంత సులువు కాలేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్లగా, ఎన్నో దశాబ్దాలుగా ఆ గిరిజనుల నమ్మకాన్ని గెలవడానికి, వారు అనుకుంటున్న ఆ లిమిట్స్లోంచి బయటికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. మరి ఆ కష్టం ఏంటి, మరి వారు సఫలీకృతం అయ్యారా, తీసుకొచ్చారా, అవన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కృష్ణార్జున యుద్ధం చిత్రానికి పుట్టా పెంచిల్దా స్వీయ రచనలు ఆలపించిన పాట విన్నారు. సంగీతం హిప్ హాప్ తమిళ. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి ఎన్నో దశాబ్దాల పాటు ఆ గిరిజనులు ఉన్న పరిధిలోంచి బయటికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు జాగేశ్వరి యాదవ్ అని చెప్పుకున్నాం. అయితే ఆయన కేవలం మాట్లాడలేదు, చేసి చూపించారు. ఏం చేసి చూపించారు? వారి బాధలను తన బాధలుగా మార్చుకున్నారు. వారి కష్టాలు తీరే వరకు నేను కాళ్లకు చెప్పులు వేసుకోను అని ప్రతిజ్ఞ చేశారట జాగేశ్వర్. అలాగే గత 40 ఏళ్లుగా ఆయన చెప్పులు లేకుండానే ఆ అడవులన్నీ తిరిగారు, ఎన్నో మార్పులు చేశారు. చెప్పులు లేని ఆ పాదాలు ఎందరో అడవి బిడ్డలకి దారిని చూపాయి. అందుకే అందరూ ప్రేమతో బిరహోర్ కే భాయ్, బిరహోర్ల సోదరుడు అని పిలవడం ప్రారంభించారు. మరి అంతేకాదు గిరిజనుల జీవితాల్లో ఎలాంటి వెలుగు నింపారు అవన్నీ కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: దూకుడు చిత్రానికి కార్తీక్ రీట ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 12:21 దాటి 20 సెకండ్లు. మరి ఏం చేశారు, మరి ఎలాగా వెలుగు నింపారు అని మాట్లాడుకుంటున్నాం. జాగేశ్వర్ యాదవ్, వారికి పద్మశ్రీ కూడా వచ్చింది. ఏం చేస్తే పద్మశ్రీ వచ్చింది, మరి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఛత్తీస్గఢ్ అడవుల్లో జస్పూర్లో ఒక ప్రత్యేక ఆశ్రమాన్ని స్థాపించారు జాగేశ్వర్ గారు. సంచార జీవులైన గిరిజనులను వాళ్ళందరికీ కూడా వ్యవసాయం నేర్పించారు, జీవనాన్ని కూడా నేర్పించారు, ఉండడానికి ఇళ్ళు ఏర్పాటు చేశారు. ఇందాక చెప్పుకున్నాం కదా, వాళ్ళు అసలు అందరికీ దూరంగా అడవుల్లోనే ఉండేవారు, చాలా ప్రిమిటివ్గా బతికేవారు అన్నమాట వారు. అయితే భయంతో పారిపోయే పిల్లలను చేరదీసి ఉచిత విద్యను అందించారు జాగేశ్వర్. వారికి పౌరసత్వ గుర్తింపు తెచ్చారు. అసలు వాళ్ళు ఉన్నట్టు మన భారతీయ రికార్డ్స్లో కూడా లేదు. అలాంటి వాళ్ళందరికీ పౌరసత్వ గుర్తింపు తెచ్చారు, రేషన్ కార్డ్స్ అందించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల కాలంలో కూడా ప్రాణాలకు తెగించి డాక్టర్ కూడా అయ్యారు జాగేశ్వర్. వారు డాక్టర్ కాకపోయినా అవతారం ఎత్తి వారందరికీ వైద్యం వ్యాక్సిన్స్ అందేలా చేసిన ఆరోగ్యదాత, ప్రాణదాత జాగేశ్వర్ యాదవ్. ఇంతేకాదు ఇంకా చాలా చేశారు, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఒకప్పుడు అక్షరం ముక్క కూడా రాని ఆ గిరిజన బిడ్డలు ఈరోజు జాగేశ్వర్ గారి కృషితో చదువుకొని ఎన్నో ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. అలా అంతరించిపోతున్న ఒక జాతిని ఆయన విద్యావంతులుగా మార్చి నిలబెట్టారు, విద్యాదాత కూడా అయ్యారు.

0: కిక్ సినిమాకి కార్తీక్ జ్యోత్స్న ఆలపించిన పాట విన్నారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం ఎస్ఎస్ తమన్.
1: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. సమాజంలో మార్పు రావాలంటే పదవులక్కర్లేదు, డబ్బు అవసరం లేదు అని నిరూపించిన మార్గదర్శి జాగేశ్వర్ గారు. గుండె నిండా కాస్త మానవత్వం, లొంగిపోని సంకల్పం ఉంటే చాలని నిరూపించారు. అడవుల్లో, గిరిజన జీవితాల్లో వెలుగు నింపిన స్ఫూర్తిదాత. చెప్పులు లేకుండా ఆ పాదాలతోనే హాఫ్ నిక్కర్ వేసుకుని మెడలో కండువాతో ఎంతో ఆత్మవిశ్వాసంతో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న అతి నిరాడంబరుడు జాగేశ్వర్ యాదవ్. వారి నిస్వార్థ సేవకు, నిరాడంబరతో అందరికీ చైతన్యంగా, చైతన్యం కలిగిస్తూ చైతన్యదాతగా నిలిచారు. వారికి సాహో చెప్పాల్సిందే. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12:30. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కొరియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు భారతీయ క్రీడాకారులు పలువురు వివిధ విభాగాల్లో మ్యాచ్లు ఆడనున్నారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగినట్లు ఆరోపిస్తున్న పోలీసుల లాఠీఛార్జ్ వంటి వివిధ అంశాలపై ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో లోక్సభ ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించగా విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. కేంద్ర హోంమంత్రి ఈ పోలీసు చర్యపై అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభకు అంతరాయం కలిగించడం తగదని, సభను నడిపేందుకు అందరూ సహకరించాలని ఓం బిర్లా కోరారు. పార్లమెంటు చర్చలు సంభాషణలకు వేదికైన అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ అని, నినాదాలు చేసేందుకు లేదా ప్లకార్డులు ప్రదర్శించడానికి ఇది వేదిక కాదని ఆయన స్పష్టం చేశారు.
1: कि हम सदन में चर्चा करें, संवाद करें, अपनी सहमति असहमति व्यक्त करें, लेकिन सदन चर्चाओं के लिए ही चर्चा संवाद से हम देश की जनता का कल्याण कर पाएंगे. मैं सबको पर्याप्त अवसर दूंगा. सदन की कार्यवाही आज 2 बजे तक के लिए स्थगित की जाती है.
0: గందరగోళం కొనసాగడంతో లోక్సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభ ఉదయం 11 గంటలకు సమావేశమైనప్పుడు మంత్రులు పత్రాలను సభకు సమర్పించారు. గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్షాల నిరసనల మధ్య జీరో ఓవర్ చేపట్టారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ అయోధ్య రామాలయంలో విరాళాల దొంగతనం జరిగిందన్న అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, గతంలో అయోధ్య రామాలయాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు ఇప్పుడు విరాళాల దొంగతనంపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. వారు మొసలి కన్నీరు కారుస్తూ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశానికి క్షమాపణ చెప్పాలని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. పార్లమెంట్ అందరిది అని, కాంగ్రెస్ పార్టీ తమకు కేటాయించిన సమయాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన అన్నారు. పోలీసులు చర్యపై హోంమంత్రి సమాధానం ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్ష సభ్యులు సభ ముందు భాగంలోకి దూసుకురావడంతో గందరగోళ పరిస్థితుల మధ్య సభాధ్యక్షుడు సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ఈరోజు పార్లమెంట్ భవన సముదాయంలో మంగళ్ మిలన్ వ్యూహాత్మక సమావేశం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో పాటు పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. ఎన్డీఏ కూటమిలో సంపూర్ణ ఐక్యతను ప్రదర్శించే లక్ష్యంతో పార్లమెంట్ సమావేశాల సమయంలో ప్రతి మంగళవారం ఈ సమావేశాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. చివరిసారిగా ఈ సమావేశం జూలై 28వ తేదీన జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ విడిపోయిన వర్గమైన తాజాగా ఏర్పడిన నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన ఎంపీలు కూడా ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమైన బిల్లులపై చర్చలో పాల్గొనకుండా ప్రతిపక్షాలు మొండికేశాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. పార్లమెంట్ వెలుపల నిన్న మీడియాతో మాట్లాడుతూ, లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు ఆమోదం పొందిందని, ప్రతిపక్ష పార్టీల నుంచి ఒక్క సభ్యుడు కూడా చర్చలో పాల్గొనలేదని రిజిజు చెప్పారు. అదేవిధంగా రాజ్యసభలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు కూడా ఆమోదం పొందినప్పటికీ ప్రతిపక్షాలు చర్చలో పాల్గొనలేదని ఆయన అన్నారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని పార్లమెంటు వెలుపల ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారని, అయితే వారికి అవకాశం ఇచ్చినప్పుడు వారు మాట్లాడడానికి ఇష్టపడటం లేదని రిజిజు అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాగకుండా ప్రతిపక్షం అడ్డుకుంటోందని భారతీయ జనతా పార్టీ కూడా ఆరోపించింది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాల సభ్యులు జీరో అవర్ ప్రశ్నోత్తరాల సమయంలో కావాలనే ఆందోళన చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మీడియా సమావేశంలో విమర్శించారు. పౌరులకు ప్రయోజనకరమైన బిల్లులు ఆమోదించే సమయంలో కాంగ్రెస్ పార్టీ చర్చల్లో పాల్గొనడం లేదని ఆయన అన్నారు. పార్లమెంట్ మకర ద్వారం వద్ద హిందువులను, స్వామీజీల నమ్మకాలను బాధ పెట్టే విధంగా ప్రతిపక్ష పార్టీ విన్యాసాలు చేస్తోందని సంబిత్ పాత్ర అన్నారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఒక మాట కూడా మాట్లాడలేదని సంబిత్ పాత్ర చెప్పారు.
2: करोड़ों रुपए खर्च होते हैं एक सेशन के ऊपर।

0: सांसद अपने क्षेत्रों से प्रश्न लेकर आते हैं, वो चाहते हैं कि प्रश्न पूछा जाए, मंत्रालय जवाब दे, मगर जब से सदन आरंभ हुआ है क्वेश्चन आवर पार्लियामेंट में हो नहीं रहा। जीरो आवर के लिए पार्लियामेंट में बाधाएं उत्पन्न की जा रही, लगभग किसी बिल पे चर्चा नहीं हो रही।
1: आकाशवाणी वार्ता వింటున్నారు. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్లో హిమాలయ పర్వత శ్రేణుల దిగువ ప్రాంతాలు, సిక్కింలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, కేరళ, మాహే, హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, ఉత్తరప్రదేశ్లో కూడా ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో అస్సాంలోని అనేక జిల్లాలను, ముఖ్యంగా రెండు పొరుగు రాష్ట్రాలను ఆనుకున్న ప్రాంతాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అస్సాంలోని కచ్చార్, దీమా హసౌ, వెస్ట్ కార్బీ ఆంగ్లాంగ్, విశ్వనాథ్, లఖీపూర్, ధీమాజీ, తిన్సుఖియా జిల్లాలను ఈ వాతావరణ పరిస్థితులు ప్రభావితం చేయవచ్చునని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. అస్సాంను ఆనుకున్న నాగాలాండ్ జిల్లాలకు కూడా భారత వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఒడిశాలో మహానది, ఇతర ప్రధాన నదుల్లో వరద నీరు క్రమంగా తగ్గుముఖమట్టడంతో వరద పరిస్థితి మెరుగుపడుతోంది. అయినప్పటికీ అత్యధికంగా ప్రభావితమైన గ్రామాల్లో వేలాది మంది ప్రజలు ఇప్పటికీ నీట మునిగి ఉన్న ప్రాంతాలు, దెబ్బతిన్న ప్రాథమిక సేవల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రెండు రోజులు కాను ఒడిషాకు కూడా భారత వాతావరణ శాఖ వర్షపాతం హెచ్చరికలు జారీ చేసింది. నిన్న రాత్రి నుంచి మహానదిలో వరద నీరు తగ్గుతుండటంతో జగత్సింగ్పూర్ జిల్లాలోని అనేక గ్రామాలకు కొంత ఉపశమనం లభించింది. అయితే లోతట్టు ప్రాంతాల నుంచి నీరు పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడంతో చాలా కుటుంబాలు ఇంకా నిరాశ్రయులుగానే ఉన్నాయి. కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో తిరువనంతపురం, కొల్లం మినహా మిగిలిన 12 జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తిరువనంతపురం, కొల్లం జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. రాష్ట వ్యాప్తంగా మొత్తం 353 సహాయక శిబిరాలు ఏర్పాటు చేయగా 13,496 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటి వరకు 56 ఇళ్లు పూర్తిగాను, 499 ఇళ్లు పాక్షికంగాను దెబ్బతిన్నాయి. వరదలు, వర్షాల కారణంగా కేరళలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్ర రోడ్డు అంబులెన్స్లను అత్యవసర వైద్య సంరక్షణ కోసం అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర మోటార్ వెహికల్ రూల్స్ 1989 సవరణను ప్రతిపాదిస్తూ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రతిపాదిత అత్యవసర అంబులెన్స్ సేవ వేగవంతంగా అత్యవసర ప్రతిస్పందనకు తోడ్పడుతుందని, మారుమూల ప్రాంతాల్లో అత్యవసర వైద్య చికిత్సలు అందించగలుగుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కొరియా మాస్టర్స్ 2026 బ్యాడ్మింటన్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో మన దేశానికి చెందిన తుషార్ సువీర్ ఈరోజు జపాన్కు చెందిన ప్రత్యర్థి చేతిలో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. దక్షిణ కొరియాలోని అస్సాం నగరంలో ప్రారంభమైన బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈ నెల 9వ తేదీ వరకు మ్యాచ్లు జరుగుతాయి. మహిళల డబుల్స్లో ప్రియా కొంజంగ్బామ్, శృతి మిశ్రా, పురుషుల డబుల్స్లో కృష్ణ ప్రసాద్ గరగా, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ ఈరోజు తమ మ్యాచ్లో ఆడనున్నారు. పివి సింధు, ఉన్నతి హుడా ఈ టోర్నమెంట్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నందువల్ల తన్వీ శర్మ భారత మహిళల సింగిల్స్ పోటీలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. విశేషాలు మరొకసారి. నీట్ పోలీస్ చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కొరియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు భారతీయ క్రీడాకారులు పలువురు మ్యాచ్లు ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 25 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు పద్మిని దేని గురించి మాట్లాడబోతోంది అని ఎదురు చూస్తున్నారు కదా ఆసక్తిగా, ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈట్ ఫిట్లోని ఎన్నో సూపర్ ఫుడ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు కూడా అలాంటి ఒక సూపర్ ఫుడ్ గురించి మనం బోలెడైన విషయాలు మాట్లాడుకుందాం. కానీ ముందుగా మీరే అదేంటో గుర్తుపట్టాలి. మరి దాని గురించి చెప్పాలంటే దగ్గు జలుబు నుండి కాపాడే శక్తివంతమైన ఫైటర్ అది. ఫైటర్ అంటే మామూలు ఫైటర్ కాదు, సూపర్ ఫైటర్ అన్నమాట. సహజ రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఇమ్యూనిటీ బూస్టర్ ఈ సూపర్ ఫుడ్. విటమిన్ సికి పెద్ద బ్యాంక్, బ్యాంక్ అంటే మామూలు బ్యాంక్ కాదు, బోలెడంత విటమిన్ సి ఉంటుందిట దీంట్లో. పిట్ట కొంచెం కూతగనంలాగా, కాయ చిన్నదే కానీ ప్రయోజనాలు మాత్రం ఎన్నో. పచ్చిగా తినొచ్చు, ఉడకబెట్టుకొని ఊరబెట్టుకొని తినొచ్చు, పచ్చడి చేసుకొని తినొచ్చు, ఎండబెట్టుకొని మురబ్బ ఇలా ఎన్నో రకాలుగా తినొచ్చు. దీనికి ఇంకొక పేరు కూడా ఉందండి, అదే అమృత ఫలం అని ఇంకొక పేరుంది. ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్, దేని గురించి మనం ఈరోజు ఈట్ ఫిట్లో మాట్లాడుకోబోతున్నాం? మీరు గుర్తుపడితే 0402324085204023248 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఫిట్ కార్యక్రమం వింటున్నారు. వావ్, శ్రోతలు ఎంత మంది స్పందించారో మరి మీకు తెలుసా? అది ఏంటో, ఆ పోషకాల నిధి, వైటమిన్ సి ఎక్కువ ఉన్న ఆ వస్తువు ఏంటి, ఆ సూపర్ ఫుడ్ ఏంటి అని అడిగితే, నల్ల సుదర్శన్ సరిత కాశీబుగ్గ నుండి, దాసి రామచంద్రం గారు, సుమతి గారు కాశీబుగ్గ నుండి, పద్మజ నాగకుమార్ మల్లాపూర్ నుండి, తోట సంతోష్ పోతంగల్ నుండి, వాణి లింబాద్రి నందిపేట నుండి, చారి గారు మియాపూర్ నుండి, అరుణ ఇబ్రహీంపట్నం నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, జ్యోతి హన్మకొండ నుండి, మాకు తెలుసు మేము ఇది అనుకుంటున్నాం అంటూ నాకు సందేశం పంపించారు. ఇంతకీ వారు పంపించిన, వారు ఊహించుకున్న సూపర్ ఫుడ్ అవునా కాదో ఇప్పుడు సస్పెన్స్కి తెరతీసేద్దాం. ఎస్, శ్రోతలు గుర్తుపట్టినది అక్షరాల నిజం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సూపర్ ఫుడ్ ఉసిరికాయ. ఉసిరికాయ గురించి ఎన్నో విశేషాలు చెప్పుకుందాం ఈనాటి మన ఈట్ ఫిట్లో. నారింజ పండ్ల కంటే దాదాపు 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుందిట ఈ ఉసిరిలో. అందుకే రోగాలు, ఇన్ఫెక్షన్స్ నుండి డిషుమ్ డిషుమ్ అని బాగా పోరాడుతుంది ఫైటర్ లాగా. ఇందాక చెప్పాను కదా సూపర్ ఫైటర్ ఈ సూపర్ ఫుడ్ అని. ఇక శరీరానికి రక్షణ ఇస్తుంది. ఎలా ఎలా అంటే, ఉసిరిలో వైటమిన్ సి ఇన్ఫెక్షన్ను, వైరస్తో పోరాడి మన శరీరంలో ఉన్న రక్త, తెల్ల రక్త కణాలను పనితీరుని మెరుగుపరుస్తుంది అంటున్నారు వైద్యులు. కాబట్టి ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా తరచూ వచ్చే జలుబు, దగ్గు, ఎన్నో సమస్యల నుండి శరీరం త్వరగా కోలుకోవడానికి ప్రయత్నం చేస్తాయట. మరి ఉసిరి ఆరోగ్యదాత మాత్రమే కాదు, అందానికి కూడా బోలెడని హెల్ప్ చేస్తుంది, బోలెడంత హెల్ప్ చేస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఈట్ ఫిట్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.

0: మా ఇంటి బంగారం చిత్రం నుండి చిన్మయ శ్రీపాద పుణ్యా సెల్వ అల్పించిన పాట విన్నారు. సంగీతం సంతోష్ నారాయణ్, రచన రెహమాన్. మరి ఈ పాట విన్న వెంటనే నేను తప్పకుండా ఈ మాట చెప్పాల్సి ఉంది, విటమిన్ సి కి రాణి ఈ ఉసిరి. మరి మనకు ఒక శ్రోత సందేశం పంపించారు, ఉసిరి మా ఇంటి సిరి, మేము ప్రతిరోజు ఉసిరి ఆవకాయ పచ్చడి తింటాము, మా ఇంటి భోజనంలో భాగం అయిపోయింది, ఉసిరికాయ పుణ్యమా అని సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నామంటూ నిజామాబాద్ నుండి చంద్రశేఖర శర్మ గారు మనకు సందేశం పంపించారు. అదొకటే కాదు, మీ ఎవ్వరికీ తెలియని ఒక సూపర్ సీక్రెట్ చెప్తాను ఉసిరికాయ గురించి. మరి ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఇంటికోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: ఛాంపియన్ చిత్రానికి రామ్ మిరియాల ఆలపించిన పాట విన్నారు. రచన కాసర్ల శ్యామ్, సంగీతం మికి జే మేయర్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి మనకి చాలా మంది శ్రోతలు చాలా సందేశాలు పంపిస్తున్నారు. ఉమ్మడ నిజామాబాద్ ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు పంపిస్తున్నారు, మేము కూడా రోజు ఉసిరికాయ తింటాము, మాకెంతో ఆరోగ్యంగా ఉంటుంది అంటున్నారు. మరి భోగ మార్కండే గారు, అనిత గారు మనకి సందేశం పంపించారు, మరి ఆ సీక్రెట్ ఏంటో చెప్తానన్నారు, తొందరగా చెప్పండి మేడం అంటున్నారు. చెప్తాను చెప్తాను, మరి సీక్రెట్ కాబట్టి కాస్త వెయిట్ చేయించి చెప్తే ఆ వైబ్ వేరేగా ఉంటుంది కదా.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హై AISSMS పూణే, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:58 దాటి 20 సెకండ్లు అవుతోంది. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి ఉసిరికాయ గురించి ఒక సీక్రెట్ చెప్తానన్నాను కదా, సీక్రెట్ ఏంటో తెలుసా? ఉడికించినా, ఎండబెట్టినా లేదా పొడి చేసినా కూడా ఉసిరికాయలో ఉండే వైటమిన్ సి అలాగే ఉంటుందిట. ఇతర వైటమిన్ సి ఉన్న మొత్తం ఆహార పదార్థాలతో పోలిస్తే అస్సలు ఏమాత్రం పోకుండా, ఆవిరవ్వకుండా అంత మోతాదులో ఉంటుందిట ఉసిరికాయ. అందుకనే మరి ఖచ్చితంగా ఇది సూపర్ ఫుడ్ కదా. ఇందులో ముఖ్యంగా ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి మన కడుపులో ఉన్న ఆరోగ్యాన్ని, గట్ హెల్త్ని కూడా మెరుగుపరుస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. అందుకే తప్పకుండా దీన్ని మన ఆహారంలో రోజు కాస్తైనా చేర్చుకోవాలని పదే పదే చెప్తున్నారు. మరి ఆరోగ్యమే కాదు, అందానికి కూడా సూపర్ ఫుడ్ ఈ ఉసిరికాయ. ఎలా అంటే చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, చర్మం యవ్వనంగా ఉండేలా చూస్తుంది. మీరు గమనిస్తే చాలా మార్కెట్లో ఈ మధ్య బోలెడని మొహం కడుక్కునే ఫేస్ వాష్లు లేదా సబ్బులు ఇవన్నీ వస్తున్నాయి. దాంట్లో విటమిన్ సి అని కనిపిస్తూ ఉంటుంది. మరి అందుకనే విటమిన్ సి మన చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది కాబట్టి ఉసిరికాయ తింటే హెల్దీగా ఉండడమే కాదు అందంగా కూడా ఉంటాం. మరి అదే కదా సీక్రెట్. ఇక జుట్టు రాలడాన్ని తగ్గించి తెల్లబడకుండా కూడా నిరోధిస్తుందిట ఉసిరి. మరి మీరు ఉసిరికాయ ఎలా తింటారు, మీరు ఎలా ఇష్టపడతారు, నాకు వాట్సాప్ చేయండి 04023242408 నెంబర్కి.

ఈ పాట వింటే నిజంగా టాప్ లేచిపోతుంది. ఇద్దరు అమ్మాయిల చిత్రం నుండి సాగర్ గీతమాధురి ఆలపించిన పాట విన్నారు. రచన భాస్కర్ భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 1:04 దాటి 12 సెకండ్లు. మరి కొంతమంది శ్రోతలు స్పందించారు. ప్రభాకర్ గారు కేపీహెచ్బీ కాలనీ నుంచి రాస్తున్నారు, ఉసిరికాయ తిన్న వెంటనే మంచినీళ్ళు తాగితే తీయగా చాలా బాగుంటాయి, ఎందుకో తెలీదు. నిజమేనండి, చిన్నప్పుడు అమ్మని అడిగి ఆ ఎండబెట్టిన ఉసిరికాయ తిని మంచినీళ్ళు తాగితే అబ్బా ఆ ఫీలింగే బాగుండేది కదా. మరి ఇంకొకరు మనకి కుబీర్ నుండి రమేష్ గారు రాస్తున్నారు, మేము రోజు ఉసిరికాయ అన్నం తిన్నాక 2 పలుకులు ఉసిరికాయ తింటాం మేడం, అవి ఉప్పగా పుల్లగా బాగుంటాయి, అలా తినడం ఇష్టం. ఇంకా ఆవకాయ పచ్చడి కూడా చాలా ఇష్టం. మరి ఇంకొంతమంది శ్రోతలు ఏం రాస్తున్నారంటే, మీరు ఉసిరికాయని గుర్తు చేశారు కాబట్టి మేము తప్పకుండా ఈరోజు భోజనంలో ఉసిరికాయ పచ్చడి తింటాము అని అంటున్నారు. భలే ఉంది కదా. మరి ఈట్ ఫిట్ కార్యక్రమంలో ఉసిరి ది సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇందాకలా మొదటి పరిచయ వాక్యాల్లో నేను చెప్పాను, దీని అమృత ఫలం అని కూడా అంటారని. ఆయుర్వేదంలో దీని అమృత ఫలం అంటారు, ఎందుకంటే జీవిత కాలాన్ని మన ఆయుష్ను పెంచుతుందిట, అందుకనే దీని అమృత ఫలం అని కూడా పిలుస్తారు. మరి ఇన్ని సుగుణాలున్న ఉసిరిని, ఈ సూపర్ ఫుడ్ని తప్పకుండా మీ ఆహారంలో చేర్చుకోండి. పిల్లలకి కూడా ఇవ్వండి, ముఖ్యంగా ఈ వానాకాలం తర్వాత చలికాలం సీజన్లో దగ్గు జలుబు వస్తూ ఉంటాయి కదా, పిల్లలకి కూడా రోజు ఒక చిన్న పలుకైనా పెడితే వాళ్ళ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన సూత్రం ఎప్పుడూ చెప్పుకునేదే ఏంటంటే, మితం హితం. మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. స్టే హ్యాపీ, స్టే హెల్దీ. ఇది ఇవాళ ఈట్ ఫిట్ కార్యక్రమం ఉసిరికాయ ద సూపర్ ఫుడ్ గురించి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఒక మంచి పాట వినిపిస్తాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము.

మీరా ఈ చిత్రానికి అర్మాన్ మాలిక్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం గౌరహరి, రచన కృష్ణకాంత్. మరి వరంగల్ కాశీబుగ్గ నుండి రామచంద్ర గారు కూడా మనకు ఒక సందేశం పంపించారు. కార్తీక మాసంలో ఉసిరికాయ ఎక్కువ వస్తుందండి, మేము అప్పుడే ఉసిరికాయని నిల్వ పచ్చడి పెట్టుకుంటాం, రోజు మేము కూడా తింటాం, ఎన్నో మంచి విషయాలు చెప్పారు ఉసిరికాయ గురించి అంటూ మనకి ఎంతో ఆత్మీయంగా సందేశం పంపించారు. చాలా థ్యాంక్స్ అండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:10 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 షో టైంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నషా ముక్త్ భారత్లో విశ్వవిద్యాలయాల పాత్ర ఎంతో కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లో భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ 2026 అవినీతి నిరోధక కార్యాచరణ బృందం నిర్వహిస్తున్న 2 రోజుల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో మణుగూరు PKOC-2 డిప్ సైడ్ బ్లాక్ను సింగరేణి దక్కించుకోవడం చారిత్రక విజయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. కుటుంబ పాలన పక్కనబెట్టి భారతదేశం నేషన్ ఫస్ట్ దిశగా సాగుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన 100 వారాల నషాముక్త్ భారత్ అభియాన్ను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ పిలుపునిచ్చారు. లోక్భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉప కులపతులు ఈగల్ చీఫ్ సందీప్ శాండిల్య పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే ఈ లక్ష్యం సాధ్యమని, 80% సమస్యను అవగాహనతోనే పరిష్కరించవచ్చని గవర్నర్ తెలిపారు. విశ్వవిద్యాలయాలు డ్రగ్స్ ఫ్రీ ఇండియా సాధనలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం చేపట్టిన మత్తురహిత ప్రతిజ్ఞ స్ఫూర్తితో విశ్వవిద్యాలయాల్లో డ్రగ్స్పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. యువత చదువు క్రీడల్లో బిజీగా ఉంటే డ్రగ్స్ బారిన పడకుండా ఉంటారని ఆకాంక్షించారు. హైదరాబాద్లో భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ 2026 అవినీతి నిరోధక కార్యాచరణ బృందం నిర్వహించే 2 రోజుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక స్థిరత్వం, సహకారం, ఆవిష్కరణ, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో నేటి నుంచి 2 రోజుల పాటు ఇవి జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది శిక్షణ విభాగం సెక్రటరీ రచనా షా ఈ సమావేశాలను ప్రారంభించారు. సదస్సుకు బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులతో పాటు విధాన రూపకర్తలు, నిపుణులు, లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. జూన్లో వర్చువల్గా జరిగిన మొదటి సమావేశం ఫలితాల ఆధారంగా తదుపరి కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ సదస్సులో ముఖ్యంగా సరిహద్దులు దాటిన అవినీతిని అరికట్టడం, పాలనలో పారదర్శకతను పెంపొందించడంపై బ్రిక్స్ సభ్యదేశాలు విస్తృతంగా చర్చిస్తాయి. అవినీతి కేసుల పరారీలో ఉన్న నేరస్తుల అప్పగింత, నేరస్తుల ఆచూకీ గుర్తించడంలో దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నాయి. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించే అభివృద్ది కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట ఐటీ పరిశ్రమలు శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. హిందుస్థాన్, కోకోకోలా, బెవరేజెస్, ఇతర పరిశ్రమల ప్రతినిధులతో కలిసి పరిశ్రమల అభివృద్ది అంశాలపై శ్రీధర్బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ సంస్థ సిఎస్ఆర్ కార్యక్రమం, ప్రాజెక్ట్ షైన్ కింద చేపడుతున్న బొక్కలవాగు చెక్డ్యామ్ అప్గ్రేడేషన్, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి మరిన్ని నాణ్యమైన పెట్టుబడులు రావడం, స్థానిక యువతకు అధిక ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో మణుగూరు PKOC-2 డిప్ సైడ్ బ్లాక్ను సింగరేణి దక్కించుకోవడం చారిత్రక విజయమని రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వ కృషితో 4 రోజుల వ్యవధిలోనే సింగరేణికి ఇది 2వ అతిపెద్ద విజయమని అన్నారు. ఈ బ్లాక్ ద్వారా 20 ఏళ్లపాటు 120 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు 2000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణిని ఇతర రాష్ట్రాలకు విస్తరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన సదరం శిబిరం, UDID భవనం, ఆర్థో, గైనిక్, జనరల్ సర్జరీ, ENT విభాగాలకు సంబంధించిన 4 ఆపరేషన్ థియేటర్లను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి సీతక్క,
1: 4 ఆపరేషన్ థియేటర్స్ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. వాటితో పాటు ఆక్సిజన్ ప్లాంట్ కూడా మనకు మెడికల్ కాలేజీ వర్క్ స్టార్ట్ అవుతా ఉంది. ముఖ్యంగా మన ప్రభుత్వము విద్యా వైద్యం అనేది అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని మరి సౌకర్యాల కల్పనలో ముందంజలో ఉండడం జరిగింది. మనం మలుగులో అన్ని రకాల వైద్య సౌకర్యాలను పేషెంట్స్కి అందే విధంగా కృషి చేయడం
0: జరుగుతుంది.

0: గోదావరి వరదలపై స్పందించకుండా రాజకీయ లబ్ది కోసం బీఆర్ఎస్ నాయకులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. మేడిగడ్డ నుండి వెంటనే నీటిని ఎత్తిపోయాలనడం వాస్తవాలను వక్రీకరించడమేనని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ అనేది రాజకీయ ప్రకటనలతో కాకుండా నీటి మట్టాలు, పంపింగ్ సామర్థ్యం, కాలువల నీటి పరిమితి, జలాశయాల నిల్వలు, విద్యుత్ లభ్యత, ఇంజనీర్ల సాంకేతిక భద్రతా ప్రమాణాల ఆధారంగా మాత్రమే జరుగుతుందని పేర్కొన్నారు. తుర్కకాషా ముస్లిం కమ్యూనిటీ అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిన్న రాత్రి నిర్వహించిన తుర్కకాషా ముస్లిం వర్గాలకు యాంత్రిక పనిముట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి అజారుద్దీన్ దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి నియోజకవర్గానికి చెందిన 90 మంది తుర్కకాషా కమ్యూనిటీ లబ్దిదారులకు 54 లక్షల రూపాయల విలువైన జనరేటర్లు, పనిముట్లతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ నాణ్యతను మెరుగుపరిచేందుకు ఫోటోలు లేకపోవడం, జన్మతేదీ వ్యత్యాసాలు, లింగ వివరాల్లో పొరపాట్లు, సంతకాలలో లోపాలను సరిచేసి సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై సిఇఓ సుదర్శన్ రెడ్డి, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు, వాటి డిజిటలైజేషన్ పురోగతి సంబంధిత అంశాలను సమీక్షించారు. అమెరికాలో జరిగిన ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ప్రసంగిస్తూ కుటుంబ పాలనను పక్కనబెట్టి దేశం నేషన్ ఫస్ట్ దిశగా సాగుతోందన్నారు. గత కాంగ్రెస్ హయాంలో అవినీతి పెరగ్గా మోదీ నాయకత్వంలో ఉచిత వ్యాక్సిన్ల పంపిణీ, స్వదేశీ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు, మౌలిక వసతుల విస్తరణతో భారత్ ప్రపంచ స్థాయిలో ఎదిగిందని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కంటే దేశ భద్రత, సమగ్రతలే ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరూ దేశమే ప్రథమం అనే భావనతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. మంచిర్యాల జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు రాముని చెరువు వద్ద మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామంలో 5 లక్షల వ్యయంతో ఫామ్ పాండ్, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్, రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 10వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ సత్కార అందించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, పాత్రికేయుల సంక్షేమానికి, ఉర్దూ భాషాభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నషాముక్త్ భారత్లో విశ్వవిద్యాలయాల పాత్ర ఎంతో కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లో భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ 2026 అవినీతి నిరోధక కార్యాచరణ బృందం నిర్వహిస్తున్న 2 రోజుల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో మణుగూరు PKOC-2 డిప్ సైడ్ బ్లాక్ను సింగరేణి దక్కించుకోవడం చారిత్రక విజయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. కుటుంబ పాలనను పక్కనబెట్టి భారతదేశం నేషన్ ఫస్ట్ దిశగా సాగుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరి ఫేవరెట్ షో టైం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, షో టైమ్ కి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని. చాలా మంది శ్రోతలు అప్పుడే మేం రెడీ మేడం, వెల్కమ్ టు షో టైమ్ అని సందేశాలు పంపిస్తున్నారు. సో సమయం 1:21 దాటి 36 సెకండ్లు. షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాలు, మీ పేరు 0402324052 ఈ నంబర్కు వాట్సాప్ చేయడమే. మరి షో టైంని మొదలు పెట్టేద్దామా? అస్సలు లేట్ చేయకుండా మేము కూడా సిద్ధం అంటున్నారు కాబట్టి శ్రోతలు, పాట కన్నా ముందే ప్రశ్నతో నేను సిద్ధంగా ఉన్నాను. సో షో టైంలో వచ్చేస్తోంది మొట్టమొదటి ప్రశ్న. షో టైంలో వస్తున్న మొట్టమొదటి ప్రశ్న, ఇది సినిమాకి సంబంధించిన ప్రశ్న. ఇందాకల గుర్తుకొస్తున్నాయిలో రఘుపతి వెంకయ్యనాయుడు బయోపిక్ గురించి ఎన్నో విశేషాలు మాట్లాడుకున్నాం కదా, మీరందరూ విన్నారు, బోర్డని సందేశాలు పంపించారు. అయితే ప్రశ్న ఏంటంటే, రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న తొలి వ్యక్తి ఎవరు? రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న తొలి వ్యక్తి ఎవరు? మీకు తెలిస్తే 0402324052 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆ మాత్రం హుషారు లేకపోతే ఎలా చెప్పండి. షో టైం వింటున్నారు. రౌడీ అల్లుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట సంగీతం బప్పి లహరి. మరి షో టైంలో మొట్టమొదటి ప్రశ్న నేను అడిగాను ఏంటంటే, రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న తొలి వ్యక్తి ఎవరు అని. కానీ నేను ఇందాకలా బయోపిక్ విశేషాలు చెప్తున్నప్పుడు ఈ వ్యక్తి పేరు చెప్పలేదు. శ్రోతలందరూ సరిగ్గా గెస్ చేసి సమాధానం పంపించారు, చాలామంది పంపించారు. బట్ నాకు తొందరగా ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే నేను చదువుతున్నాను. బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, కేవీ రావు ఖైరతాబాద్ నుండి, శ్రవంతి సుశీల్ చింతల నుండి, పద్మావతి శిల్పా చెంచల్ గూడ భూదాన్ పోచంపల్లి నుండి, మార్కండే అనిత పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుండి, అప్పలరాజు పెడ నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, రాధాకుమారస్వామి ఆర్మూర్ నుండి, జైనుద్దీన్ ఉమ్మడి నుండి, రేవతి నరసింహమూర్తి మేడ్చల్, బ్రహ్మయ్య కర్నూలు నుండి, మాధవి ఆంజనేయులు పోచంపల్లి నుండి, ఎల్గందుల మార్కండేయ పోచంపల్లి, నాగేశ్వరరావు గారు గీతానగర్ నుండి, పాషా కిష్టాపురం, ఆడపి సంతోష్ కుమార్ బెల్లంపల్లి, మానస తిలక్ నగర్, పున్న వెంకటేశం, హేమలత నెమ్మాని, దస్తగిరి సంధ్య కడప, భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుండి, ఇంకా కృష్ణకుమారి గారి ఖమ్మం నుండి, ఇంకా చాలామంది కడతాల్ నుండి, కానుగోలు గోపాల్, ఇంకా హనుమాన్ టేకడి హైదరాబాద్ నుండి పంపించారు, శేషు కుక్కట్పల్లి నుండి, ఇంకా చాలామంది సందేశాలు పంపించారు. ఎస్, మీరు పంపించిన సమాధానం 100% కరెక్ట్. 1985 తెలుగు సినిమాలో అత్యున్నత సేవలకి గాను జీవిత సాఫల్య పురస్కారాన్ని మొదలుపెట్టారు మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. అది అందుకున్న తొలి వ్యక్తి ఎల్వి ప్రసాద్ గారు, మరి మొదటి మహిళ భానుమతి గారు. ఆ విషయం మాత్రం ఇందాకలా బయోపిక్ విశేషాలు చెప్తున్నప్పుడు చెప్పాను. ఇక షో టైంలో రెండవ ప్రశ్న, శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. ఈ ప్రశ్న, తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి 1 నుండి 7 వరకు, దానికి సంబంధించి ఈ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటి తల్లిపాల నిధి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ స్థాపించిన వ్యక్తి ఎవరు? మీకు పేరు తెలిస్తే, మొట్టమొదటి తల్లిపాల నిధి హ్యూమన్ బ్యాంక్ మిల్క్ బ్యాంక్ని స్థాపించిన వ్యక్తి ఎవరు మీకు తెలిస్తే 0402324258 ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:35 దాటి 48 సెకండ్లు. మరి షో టైంలో రెండో ప్రశ్నగా నేను అడిగాను తల్లిపాల వారోత్సవాలు సంబంధించి ఈ ప్రశ్న. భారతదేశంలో మొట్టమొదటి తల్లిపాల నిధి, హ్యూమన్ మిల్క్ బ్యాంక్ స్థాపించింది ఎవరు అని అడిగాను. ఇంకా చాలామంది శ్రోతలైతే ఎక్కడ స్థాపించారో కూడా, మరి మన బీబీ శ్రోతలు అంటే మాటలా చెప్పండి, సూపర్ అంటే సూపర్ కదా, అది కూడా సమాధానం పంపించారు. చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు, కానీ మీరు శ్రోతలు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది నిందలు వేస్తున్నారు, నిష్ఠూరాలతో మెసేజెస్ పంపిస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే తొందరగా సమాధానాలు వస్తాయో ఫాస్ట్గా వచ్చే వాళ్ళ పేర్లే నేను చదివే ప్రయత్నం చేస్తాను, అది మీరు గమనించాలి. దయచేసి మా మీద నిందలు వేస్తూ మీరు మెసేజ్

చేసి పంపించకండి, ఇది నా విన్నపం, మీరు గమనిస్తారని అనుకుంటున్నాను. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు ఆడిప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, శ్రవంతి సుశీల్ చింతల నుండి, తాళ్ల గీత రాజలింగం సిరికొండ నుండి, చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుండి, విజయ్ కుమార్ గారు దొమ్మకండ నుండి, సూర్యశ్రీ కౌకూర్ నుండి, ఏకలవ్య నగర్ నుండి, బిజ్లీ వెంకటేష్ పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి, గిరిజా గారు ములకల్పల్లి నుండి, మార్కండేయ అనిత పోచంపల్లి నుండి, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి, మురహరి యశోద నిజామాబాద్ నుండి, అప్పలరాజు గారు పెడ నుండి, నాగనాథ్ గుప్తా గోదావరి గుప్తా గారు నిజామాబాద్ నుండి, పురుషోత్తం శారద నిజామాబాద్ నుండి, నరేష్ రోజా మెహబూబ్ నగర్ నుండి సందేశం పంపించారు. ఇంకా ఆర్మూర్ నుండి ప్రేమనాథ్ కళావతి, పుట్టపాకి నుండి భవానీ వెంకట్, ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. శేషు గారు కుక్కట్పల్లి నుండి సరైన సమాధానం, దస్తగిరి సంధ్య ప్రొదుటూరు నుండి. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే 1989 నవంబర్లో లోకమాన్య తిలక్ జనరల్ ఆసుపత్రిలో డాక్టర్ అర్మిడా ఫర్నాండేస్ ముంబైలో మొట్టమొదటిసారిగా తల్లిపాల నిధిని మొదలుపెట్టారు. ఇటీవలే 2026 వారికి పద్మశ్రీ పురస్కారం కూడా వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే వారి గురించి ఎన్నో గొప్ప విషయాలు ఈనాటి మన శక్తిశీల్లో మనం మాట్లాడుకోబోతున్నాం. సో తప్పకుండా వినండి, శక్తిశీలు వినండి. అసలు ఆవిడ, ఆ తల్లి, ఆ మాతృమూర్తి పడ్డ ఆవేదన ఏంటో మనకు తెలుస్తుంది. ఇది షో టైంలో రెండవ ప్రశ్న. మరి మూడవ ప్రశ్నకి శ్రోతలు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. షో టైంలో వచ్చేస్తోంది మూడవ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే బాలే గమ్మత్తైన ప్రశ్న. మరి గూగుల్ తల్లి సహాయం తీసుకుంటారో లేదా ఎక్కడైనా చదివితే మీరు ఒకటి గమనించాలి, న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటే తప్పకుండా మీరు వెంటనే సమాధానం చెప్పేస్తారు. గూగుల్ని అడగక్కర్లేదు, మన ఏ వాడక్కర్లేదు. మూడవ ప్రశ్న ఏంటంటే మన దేశంలో తొలి సింధూర్ గ్రామం ఏది? ప్రశ్న మరొకసారి, మన దేశంలో తొలి సింధూర్ గ్రామం ఏది? సింధూర్ గ్రామంగా ఇటీవలే చాలా రీసెంట్గా సింధూర్ గ్రామంగా దానికి నామకరణం కూడా చేశారు. మరి ఆ గ్రామం ఏదో మీకు తెలిస్తే 0402-23-2-4-08-52 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి షో టైమ్, ఓన్లీ ఆన్ వాట్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:44 దాటి 40 సెకండ్లు. షో టైంలో మూడో ప్రశ్నకు అడిగాను, ఇటీవల మన దేశంలో తొలి సింధూర్ గ్రామంగా ప్రకటించారు, అది ఏంటి అని అడిగితే అసలు మన విబీ శ్రోతలకి సలాం చెప్పాల్సిందే. అందరూ సరైన సమాధానాలు పంపించారు. కొందరైతే థ్యాంక్స్ టు గూగుల్ తల్లి అని కూడా పంపిస్తున్నారు. మీలో ఏంటంటారంటే హాస్యరసం కూడా ఉందండి. మరి సరైన సమాధానం ఎవరెవరు పంపించారో చెప్పే కన్నా ముందు రైట్ ఆన్సర్ చెప్తాను. బీహార్లో భగల్పూర్ జిల్లాలో రామసీ గ్రామాన్ని దత్తత తీసుకున్నారట బీహార్ విశ్వవిద్యాలయం వారు. ఈ రామసీ గ్రామాన్ని దేశంలోనే తొలి సింధూర్ గ్రామంగా పేరు పెట్టారు. ఎందుకో తెలుసా? ఈ గ్రామంలో సహజ సింధూరం సాగు చేస్తూ, ప్రాసెసింగ్ చేస్తూ ఇవన్నీ చేయడానికి వారు కేవలం మహిళల్నే ఎంచుకున్నారట. గ్రామీణాభివృద్ధికి, మహిళల సాధికారతకి కూడా వీలుగా ఉంటుందనే ఆలోచన చేసి ఆ గ్రామాన్ని, రామసీ గ్రామాన్ని సింధూర్ గ్రామంగా పేరు పెట్టారు. బాగుంది కదా, ఎంత బాగుంది ఆలోచన. ఇది మనందరికీ కూడా తప్పకుండా తెలియాలి కాబట్టి ఈ ప్రశ్న. మరి సరైన సమాధానాలు చాలామంది పంపించారు, కానీ కొంతమంది పేర్లే చదవగలం కాబట్టి. పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుండి, మాధవి ఆంజనేయులు బుధాన్ పోచంపల్లి నుండి, సురేష్ పోతంగల్ నుండి, తోట సంతోష్ పోతంగల్ నుండి పంపించారు, చిరంజీవి నాగభూషణ హంపాపురం నుండి, కీర్తి రాజ్కుమార్ నిజామాబాద్ నుండి, సురేష్ నేరెడ్మెట్ నుండి, సీతాదేవిక ఏశ్వరావు నగర్ నుండి, శ్రీనివాస్ రాజన్నపేట నుండి, బలరామ్ సరోజ బోయిన్పల్లి, ఆడప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి, సుమన్ శిరీష కిష్టాపూర్ నుండి, లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి, పానగొండి రవి గౌడ్ గారు బిహెచ్ఎల్ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, కానాజీగూడ ఇంద్రానగర్ నుండి, శ్రీనివాస్ పద్మావతి, అలాగే మూర్తి గారు విల్సన్ గార్డెన్ బెంగళూరు నుండి పంపించారు, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, నెమ్మారు నుండి పునా వెంకటేశం, హేమలత, ఇక భూదాన్ పోచంపల్లి నుండి ఎలగందుల మార్కండేయ, ఇక భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అంత పంపించారు, కడతాల నుండి కానుగల్ గోపాల్, ఇంకా చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుండి పంపించారు, ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్ సునీత పంపించారు, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి, ఇంకా చాలామంది సరైన సమాధానం పంపించారు. నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి పంపించారు, ఆత్మకూరు నుండి ఆదిశేష్ గారు పంపిస్తున్నారు, దాసి రామచంద్రన్, సుమతి కాశీబుగ్గ నుండి. ఇవి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళ కొందరి పేర్లు. ఇక షో టైంలో అస్సలు లేట్ చేయకుండా 4వ ప్రశ్నతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి ప్రశ్న జాగ్రత్తగా వినండి, ఇది కూడా శ్రోతలందరూ సమాధానం చెప్తారని తెలుసు నాకు, కానీ మనకు తప్పకుండా తెలుసుకోవాల్సిన ప్రశ్న. కామన్వెల్త్ క్రీడలు గ్లాస్కో 2026 అయిపోయాయి కదా, మరి మన దేశం మొత్తం మీద ఎన్ని పథకాలు గెలుచుకుంది? ఇండియా ఎన్ని పథకాలు గెలుచుకుంది? ఆ పథకాల నెంబర్ పంపిస్తే చాలు. మరి 0402324028 ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: షో టైం వింటున్నారు. షో టైంలో నాలుగవ ప్రశ్నగా నేను అడిగాను, కామన్వెల్త్ క్రీడలు గ్లాస్గో 2026లో మన దేశం ఎన్ని పతకాలు గెలిచింది అని. ఆసమ్ కదా, అసలు సెంచరీ కొట్టేశారు మన వివిధ భారతి శ్రోతలైతే. సూపర్గా పంపించారు సమాధానాలు. దేంట్లో ఎన్ని పథకాలు వచ్చాయో కూడా మనకి సమాధానం పంపించారు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే, 39 పథకాలు గెలుచుకున్నది మన భారతదేశం. 13 స్వర్ణం, 17 రజతం, 9 కాంస్య పథకాలతో మనం టాప్ 4లో నిలిచాము ఈ గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్లో. మరి జై హో భారత్ అనాల్సిందే కదా. ఆ క్రీడాకారులు, అథ్లీట్స్ అందరికీ ఒక్కసారి మనసారా శుభాభినందనలు తెలియజేస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు కొంత, ఇంత 100 పేర్లు నేను ఎలా చదవగలను చెప్పండి. మీరైతే పంపించేశారు కానీ మరి కొంతమంది ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు ఎవరంటే, ఎంఎస్ఆర్సీ మూర్తి గారు సైనిక్పురి నుండి, భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్ సుమలత, బాలకృష్ణ గారు నరసంపేట నుండి, కేవీరావు పిపిరావు ఖైరతాబాద్ నుండి, బలరామ్ హైదరాబాద్ నుండి, మంగభాస్కర్ గారు తిరుమలగిరి హైదరాబాద్ నుండి, సిహెచ్ విజయకుమార్ చందానగర్ నుండి, కొండ యాదగిరి శాంత భువనగిరి నుండి, శేషు కుకట్పల్లి నుండి, హను మౌలాలి నుండి, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుండి, మహాలక్ష్మి అప్రాల్ నుండి, రత్నకుమార్ బాచుపల్లి నుండి, సంతోష్ పోతంగల్ నుండి, జైనుద్దీన్ ఉమ్మడి నుండి, వెంకటేష్ శ్యామల ఏకలవ్య నగర్ నుండి, సులోచన కరీంనగర్ నుండి, వెంకటేశం నార్కెట్పల్లి నుండి, ఇక బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, మౌనిక బాలు బిఎన్ రెడ్డి నగర్, బండి కృష్ణగౌడ్ గోదంకుంట గ్రామం నుండి, ఇంకా బీరవెల్లి గ్రామం పోగుల శ్రీనివాస్ మరియు లక్ష్మి పంపించారు. అప్పలరాజు గారు పెడన్ నుండి, విల్సన్ గార్డెన్ బెంగళూరు నుండి మూర్తి గారు పంపించారు. ఇంకా చాలామంది, మరి భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండే అనిత గారు సమాధానం పంపించారు. ఇంకా చాలామంది సరైన, జాప భూమేశ్వర్ వెల్లూరు నుండి సమాధానం పంపించారు మనకి, మురహరి యశోద వీక్లీ బజార్ నిజామాబాద్ నుండి పంపించారు, మరి సరిత గారు పంపించారు ఎక్కడి నుంచో రాయలేదు 39 అంటూ. ఇక దేశపోయిన సత్యం గారు పంపిస్తున్నారు. రోహిత్ విలేజ్ గోనుప్పల గ్రామం నుండి మనకి మొదటిసారి వచ్చిన సందేశం పంపించారు. ఇక పాలెం పూలయ్య గారు వాళ్ళగడ్డ నుండి సందేశం పంపించారు. వారైతే ఎన్ని పథకాలు ఎక్కడ ఎలా ఎవరు గెలుచుకున్నారో కూడా రాసి పంపించారు. సూపర్ కదా. మరి షో టైంలో ఇంకో ప్రశ్న అడగడానికి సమయం లేదు. ఇది ఇవాళ షో టైం. షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేక అనేక ధన్యవాదాలు అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. రోజు షో టైంలో పాల్గొనండి. మీ పేరు వచ్చినా రాకపోయినా షో టైంలో పాల్గొనడమే ఒక పెద్ద సెలబ్రేషన్ అంటాను. మీరు కూడా అదే అంటారు నాకు తెలుసు. కానీ మీ పేరు చదవకపోతే కాస్త చిన్నపుచ్చుకుంటున్నారు. అలా చిన్నపుచ్చుకోవద్దు. పార్టిసిపేట్, రోజు రోజు పార్టిసిపేట్ చేయండి. రోజు మీ సమాధానాలు పంపించండి. మరొక మంచి పాట విందాము.

బృందావనం చిత్రం నుండి శంకర్ మహదేవన్ బృందం ఆలపించిన పాట విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టడీ క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీల్లో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 52 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమంకి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ మరొక్కసారి శుభ మధ్యాహ్నం. ఆగస్టు 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాం ప్రపంచమంతా, దాంతోపాటు మన దేశంలో కూడా. మరి ఈ వారోత్సవాలను పురస్కరించుకొని తల్లిపాల గురించి దేశం అంతటా అవగాహన పెంచి ఎందరో శిశువులను కాపాడిన ఒక ప్రాణదాత, ఒక మాతృమూర్తి, మన దేశ మొదటి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ను స్థాపించిన డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్, పయోనీర్ ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్, వారి కథ ఈనాటి మన శక్తిశీల్లో. మరి ఎన్నో మంచి మంచి విశేషాలు ఉన్నాయి వారి గురించి, అవన్నీ తెలుసుకోవాలంటే ట్యూన్ చేసి ఉంచండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నారీ నారీ నడుమమురారి చిత్రం నుండి యాజన్ నజీర్ ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం విశాల్ శేఖర్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:21 దాటి 48 సెకండ్లు. మరి పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ అడ్మిడా ఫెర్నాండెస్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా. ముంబైలోని ఒక ఆసుపత్రిలో డాక్టర్ అడ్మిడా ఫెర్నాండెస్ మనసులో మొదలైన ఆలోచన ఇది. డాక్టర్ ఫెర్నాండెస్ నియోనేటాలజీ అంటే పసికందులు నవజాత శిశువులని వారిని రక్షించే వైద్యులు అన్నమాట. వారు ఆ విభాగంలో పనిచేస్తున్నప్పుడు వార్డులో రోజు ఎన్నో నవజాత శిశువులు, ఎందరో నెలలు నిండకుండా పుట్టిన పసికందులు కేవలం తల్లిపాలు దొరకక సరైన పోషకాహారం లేక కళ్ళ ముందే రాలిపోతుంటే ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. కొందరు తల్లులు ప్రసవంలో చనిపోతే మరికొందరు తల్లులకేమో పాలు తల్లిపాలు ఇవ్వలేకపోయేవారు, పాలు పడేవి కావన్నమాట. ఆ పసిబిడ్డలకు పశువుల పాలు, ఫార్ములా పాలు పట్టేవారు. దీనివల్ల అప్పుడే పుట్టిన బరువు తక్కువైన నవజాత శిశువులకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని ముందే తెలుసు ఆ నియోనాటాలజిస్ట్ డాక్టర్ అర్మిడా గారికి. మరి పాలు పడితే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, చనిపోతాయని తెలుసు. ఆ క్షణంలో ఆ పసికందుల ఆకలి కేకల నుండి పుట్టిన ఒక అమోఘమైన ఆలోచనే ఈ హ్యూమన్ మిల్క్ బ్యాంక్. మొదట్లో ఎంతో నిరసన, ఎవ్వరూ అసలు ఒప్పుకోలేదు వారికి వచ్చిన ఆలోచనలు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. మరి ఆ సవాళ్ళని అధిగమించి వారు ఎలాగా ఈ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ని స్థాపించారు, ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

వండర్ఫుల్ మెలడీ కదా. సమ్మోహనం చిత్రం నుండి హరిచరణ్ కీర్తన ఆలపించిన పాట విన్నారు. సంగీతం వివేక్ సాగర్, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:28 దాటి 15 సెకండ్లు. డాక్టర్ అర్మిడా ఫర్నాండేస్, పయనీర్ ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్, వారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఆవిడ హ్యూమన్ మిల్క్ బ్యాంక్, పాలనిధి, తల్లి పాలనిధి పెడదాం అనుకున్నారు. చాలా సవాళ్ళు ఎదుర్కొన్నారు, వాటిని అధిగమించారు. మరి ఎలా సాగింది ఆ ప్రయాణం అంత అంటే, చెప్పాను కదా తల్లిపాలు, వేరే తల్లిపాలు పట్టడమా, వేరే తల్లిపాలు పడదాము, హ్యూమన్ మిల్క్ బ్యాంక్ పెడదాము అని అంటే అమ్మో అన్నారు అందరూ ఆలోచన విని. అందరినీ మరి ఎలా ఒప్పించారంటే, వేరే జాతికి చెందిన ఆవు పాలు లేదా మేకపాలు బిడ్డకి ఇవ్వగలిగినప్పుడు మరో తల్లి పాలు ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం అని అందరినీ నిలదీశారు. ఎందుకంటే ఒక పక్క నవజాత శిశువులు ప్రాణాలు పోతున్నాయి, పాలు లేక తల్లిపాలు ఇవ్వలేక కొంతమంది ప్రాణాలే పోతున్నాయి. మరి అలాంటి శిశువుల ప్రాణాలని నిలబెట్టాలంటే అది కన్నతల్లి, వారి కన్నతల్లి పాలు మాత్రమే కాదు, వేరే ఏ తల్లి పాలైనా వారికి ప్రాణభిక్ష పెట్టగలదు అని అందరినీ ఒప్పించగలిగారు డాక్టర్ అర్మిడా. అలా ఆ తల్లిపాల భిక్షే వేలాది మంది పసిబిడ్డల ప్రాణాలను కాపాడింది, కాపాడుతోంది నేటికి కూడా. ఒక పసి ప్రాణాన్ని కాపాడడం కోసం మొత్తం వ్యవస్థనే మార్చి చూపించారు డాక్టర్ అర్మిడా. ఇంతకీ ఆ ఆలోచన ఎలా, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పురుడు పోసుకుంది, అవన్నీ కూడా చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

35 35 చిన్న కథ కాదు చిత్రం నుండి ఆ పాట విన్నారు. పాడినవారు పృథ్వీ హరీష్, సంగీతం వివేక్ సాగర్, రచన భరద్వాజ్ గాలి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:34 దాటి 20 సెకండ్లు. మరి వారికి ఇలా హ్యూమన్ మిల్క్ బ్యాంక్ తల్లిపాల నిధి పెట్టాలనే ఆలోచన ఎప్పుడు ఎక్కడ కలిగింది చెప్తానన్నాను కదా. 1986 బ్రిటన్ ఆసుపత్రిలో ఫెలోషిప్లో పనిచేస్తున్నప్పుడు తొలిసారిగా ఈ తల్లిపాల బ్యాంకులను చూశారట డాక్టర్ అర్మిడా. అరే, ఈ ఆలోచన ఎంత బాగుంది, మన దేశంలో కూడా పెడితే బాగుంటుంది, ఎందరో శిశువులకు ఉపయోగపడుతుంది అనుకున్నారట. అలా అనుకున్న ఆలోచన ఆసియాలోనే మొట్టమొదటి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ తల్లిపాల నిధిని స్థాపించారు డాక్టర్ అర్మిడా. మరి ఇది ఎవరి కోసం స్థాపించారు, ఎవరెవరు ఈ పాల నిధిలో నుండి పాలు తీసుకోవచ్చు అంటే, అత్యంత అత్యవసర పరిస్థితుల్లో ఉన్న శిశువులకు ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత ఇస్తారట. నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలు, అది ప్రిమెచ్యూర్ బేబీస్, నియోనేటల్ ఐసీయూలో ఉండే పిల్లలు, పుట్టిన వెంటనే తల్లిని కోల్పోయిన లేదా రోడ్డుపైన వదిలివేయబడ్డ పసికందులకి ముందుగా అక్కును చేర్చుకొని ఈ పాలను పడతారట ఆ మిల్క్ బ్యాంక్ నుండి ఆ మాతృమూర్తి. ఎంత గొప్ప విషయం కదా, వింటుంటేనే రోమాంచితం అవుతుంది. ఆవిడ గురించిన ఒక వీడియోలో కూడా అంత మొత్తం చూపించారన్నమాట. మరి అంతటి మహోన్నత వ్యక్తి గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. మరి అదే ఈ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా డాక్టర్ అర్మిడా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా బోలెడన్ని విషయాలు ఉన్నాయి. అసలు ఇంతకీ ఆ పాలు ఎలా సేకరిస్తారు, ఎలాగ ఆ మిల్క్ బ్యాంక్లో స్టోర్ చేస్తారు, ఈ విషయాలన్నీ చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

పెళ్లి సందడి చిత్రం నుండి నయనా నాయర్ కాలభైరవ శ్రీనిధి ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన చంద్రబోస్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఆ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ తల్లి పాలనిధిలో ఎలాగ సేకరిస్తారు, పాలన ఎలా సేకరిస్తారు, ఎలా నిల్వ చేస్తారో చెప్తానన్నాను కదా. రక్తనిధి బ్లడ్ బ్యాంక్ లాగే మిల్క్ బ్యాంక్లో కూడా అత్యంత కఠినమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తారు. ముందుగా పాలు ఇవ్వాలనుకున్న బాలింతలందరికీ హెచ్ఐవి, హెపటైటిస్ బి, సి ఇలాంటి అంటువ్యాధులు ఏమీ లేవు అని నిర్ధారించుకున్నాకే. ఇంకొకటి కూడా, ధూమపానం, మద్యపానం లేదా హానికరమైన మందులు, అంటే తల్లి పాలలో కలిసి బిడ్డకు హాని చేసేటువంటి మందులు వాళ్ళేమీ వాడటం లేదని నిర్ధారించుకున్నాక మాత్రమే ఆరోగ్యకరమైన బాలింతలు నర్సింగ్ మదర్స్ నుంచి మాత్రమే పాలును సేకరిస్తారు. మరి ఆ పాలను ఎలా సేకరిస్తారో తెలుసా? ఇది కూడా చాలా పగడ్బందీగా చేస్తారనమాట. స్టెరిలైజ్ చేసిన బ్రెస్ట్ పంప్స్ ద్వారా తల్లుల నుండి పాలను సేకరిస్తారు. ఈ పాలలోని బ్యాక్టీరియా చేరకుండా, ఎటువంటి బ్యాక్టీరియా చేరకుండా ప్రత్యేకమైన స్టీల్ లేదా ప్లాస్టిక్ కంటైనర్స్లో పాలను నిల్వ చేసి పాస్చరైజేషన్ కూడా చేస్తారు. అప్పుడు 100% సురక్షితమని తేలేకనే ఆ పాలని మిల్క్ బ్యాంక్కి పంపిస్తారట. ఇలా 6 నెలల వరకు నిల్వ చేస్తారట. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సాధారణంగా 1 వారంలోపే పాలన్నీ ఖాళీ అయిపోతాయి, పిల్లలకి ఇచ్చేస్తాము అంటున్నారు. ఎంత గొప్ప విషయం! అసలు రక్తనిధే ఒక గొప్ప మహోన్నత కార్యక్రమం అంటే తల్లి పాలనిధి ఇంకా అద్భుతం కదా. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

హాయ్ నాన్న చిత్రానికి హేషం అబ్దుల్ వహాబ్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట విన్నారు. రచన అనంత్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2 గంటల 45 నిమిషాలు దాటి 35 సెకండ్లు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

18 పేజెస్ చిత్రానికి పృథ్వీ చంద్ర సీతారాకృష్ణన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం గోపీ సుందర్, రచన శ్రీమణి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మొట్టమొదటి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ తల్లిపాల నిధిని స్థాపించిన పద్మశ్రీ డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్ మొదలుపెట్టిన తల్లిపాల నిధితో శిశు మరణాల రేటు దాదాపు 70% నుండి 12% తగ్గేట. అబ్బా, 70% ఎక్కడా, 12% ఎక్కడా. ఇలా ప్రతి సంవత్సరం దాదాపు 3,000 నుండి 5,000 మంది శిశువులకు పాలు అందిస్తున్నారట ఈ తల్లిపాల నిధి ద్వారా. 800 నుండి 1,200 లీటర్ల తల్లిపాలు ఈ బ్యాంక్లో ప్రతిసారి నిల్వ చేస్తారట. ఈ రోజుకి కూడా ముంబైలో మురికివాడల్లో నివసించే ఎందరో పేద తల్లులు నవజాత శిశువుల ఆరోగ్యం కోసం పోషకాహారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్. వారి నిస్వార్థ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఇటీవల 2026 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది ఆ మాతృమూర్తిని.

కళ్యాణ వైభోగమే చిత్రానికి కళ్యాణ్ కోడూరి స్వీయ సంగీత దర్శకత్వంలో సునీతతో కలిసి ఆలపించిన పాట విన్నారు. రచన లక్ష్మీ భూపాల్. నిజంగా సంతోషమే కదా, పిల్లలు ఆరోగ్యంగా ఉండి వారి పని వారు చేసుకుంటూ ఉంటే తల్లులకి తండ్రులకి తల్లిదండ్రులందరికీ చుట్టూ ఉన్న వాళ్ళకందరికీ కూడా సంతోషమే. అమ్మతనం మాతృత్వం ఒక వరం, తప్పకుండా సమతుల్య ఆహారం తీసుకొని తల్లి పాలను శిశువులకు అందివ్వాలని మరొకసారి సందేశం ఇస్తున్నారు డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్ ఈ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా. శిశువులకు తప్పకుండా తల్లిపాలు అందివ్వాలని మరొకసారి చెప్తూ ఇది తల్లిపాల వారోత్సవాలు పురస్కరించుకొని డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్ గారి గురించిన శక్తిశీలి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 5 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు ఇప్పుడు వింటారు. శ్రోతలు ఉత్తరాన ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట, పాటను కోరుతున్న శ్రోతలు ఎవరు చూద్దామండి. ముందుగా వినబోతున్న పాట శుభాకాంక్షలు సినిమా నుండి మనసా పలకవే అనే పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరందరి కోరికపై శుభాకాంక్షలు సినిమా నుండి ఈ పాటను ముందుగా ప్రసారం చేస్తున్నాం.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: మేరా జూతా హై జపానీ, ఏపటలో నే ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
4: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిశాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8 గంటలకు ఎస్వే స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకానగరి సంవాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు, చిగుళ్ల సమస్యల నివారణ మార్గాల గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూత్రంలో మంట, మూత్రంలో రక్తం పడటం, తరచూ మూత్ర ఇన్ఫెక్షన్స్ గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న పాటల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట అన్నయ్య సినిమా నుండి ఆర్పి పట్నాయక్ పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ అద్వైత్ రాజేశ్వర్ లలిత అక్షర శివాజీ చంద్రకళ సహస్ర నర్సయ్య పద్మ శ్రీహర్షిణి వాస నరేందర్ శ్యామల భారతి ఆనంద్ సరోజిని శ్రీనిక కిషోర్ హరిప్రియ వీరంతా కోరుతున్నారు అన్నయ్య సినిమా నుండి. వీరందరి కోరికపై ఈ పాటను వినిపిస్తున్నాము.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరో గమనిక. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగుతుంది. బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశం పొందదలిచిన విద్యార్థులు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.pjtau.edu.in సందర్శించి ఆన్లైన్ దరఖాస్తు ఫారం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు 103.8 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం శ్రోతలు తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట శ్రీనివాస కళ్యాణం సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం గ్రామం నుండి అన్నమల్ల నాగరాజు, రాజేశ్వరి, హన్సిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిచంద్ర వీరంతా కోరుతున్నారు శ్రీనివాస కళ్యాణం సినిమా నుండి. మరి వీరందరి కోరికపై ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట కుండవీటి దొంగ సినిమా నుండి. చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్రావుపేట గ్రామం నుండి రమేష్, వర్షిణి, ప్రియాంక, మహశ్రీ, వేదశ్రీ, శాంతాబాయి, రవి, మానస, సమృద్ధి, గోదావరి, పూజిత, రాహుల్, భాగ్యవీర్ వీరంతా కోరుతున్నారు శివలేఖ సినిమా నుండి. కుండవీటి దొంగ సినిమా నుండి శుభలేఖ రాసుకున్న అనే పాటను మరి వీరందరి కోరికపై ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట జయం సినిమా నుండి. ఆపి పట్నాయక్ ఉషా పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జగ్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి చంద్రకాంత్, గంగాధర్, కోటేశ్వర్, పద్మా, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనుష, లత వీరందరి కోరికపై జయం సినిమా నుండి ఈ పాటను వినిపిస్తున్నాం.

శ్రోతలు ఇంతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం అభిరుచి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5:30 కావస్తుంది. ఇప్పుడు వింటారు మృదు మధుర గీతాలు, లలిత గీతాలు.

0: శ్రోతలు వింటున్నారు లలిత గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తాతయ్య, ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ, థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: పిఎం జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟಿ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೆ ಅರ್ಹರಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟಿಗೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟಿ ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ಹ್ಯಾಪಿ ಆನಿವರ್ಸರಿ ಡಿಯರ್.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 0846225334.
3: శ్రోతలు వింటున్నారు లలిత సంగీత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మరో పాట విందాం.

0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగుల తామరా, బురద పుల్లా.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: శ్రోతలు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5:45 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు వింటారు సినీ సరాగాలు, సినీ రంజని కార్యక్రమంలో. కార్యక్రమంలో ముందుగా లవ్ స్టోరీ సినిమా నుండి అనురాగ్ కులకర్ణి పాడిన పాట విందాం.

శ్రోతలు వింటున్నారు సినీ సారాగాలు సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు వినండి లీడర్ సినిమా నుండి నరేష్ అయ్యర్ శ్వేతా పండిత్ పాడిన పాట.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు వింటున్నారు సినీ గీతాల కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో చివరిగా వినండి జర్నీ సినిమా నుండి సత్య హరిణి పాడిన పాట.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సింగరేణి సంస్థ పురోభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. 2019 నుంచి 2026 మధ్య 36 దేశాల నుంచి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను భారత్కు తీసుకొచ్చినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో రానున్న 3 రోజులు అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తోందని బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే తాడిపల్లి 2 ఓపెన్ కాస్టును వేలం లేకుండానే కేంద్రం సింగరేణికి కేటాయించినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రకాశం కని ఓపెన్ కాస్ట్ డిప్సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం పట్ల కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలు వెల్లడించారు.
1: అందరూ కూడా పెద్ద మనసుతో సహకరించడం జరిగింది. తద్వారా ఈరోజు సింగరేణికి ఈ కోల్ బ్లాక్ అలాట్మెంట్ కావడం, వరుసగా ఇది 3వ కోల్ బ్లాక్ అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మొదట 9 కోల్ బ్లాక్ ఒరిస్సాలో ఇవ్వడం, ఆ తర్వాత అత్యత్యమైనటువంటి పెద్ద కోల్ బ్లాక్ తాడిచెర్ల 2 సింగరేణికి ఇవ్వడం, నిన్నటి రోజు ఈ మణిగూరు పీకేఓసి 3 బ్లాకులు రావడము సింగరేణి కార్మికుల్లో ఒక విశ్వాసం వచ్చింది. ఏదైతే ఈరోజు ఉత్పత్తి లేకుండా ఇబ్బందుల్లో ఉన్నటువంటి సింగరేణికి ఒక కొత్త ఆశ మళ్లీ చిగురించిందని సందర్భంగా మనం చేస్తాను.
0: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. సచివాలయంలో టీ ఫైబర్ పై నిర్వహించిన సమీక్షలో గడువులోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 1 తర్వాత ప్రైవేట్ ఆపరేటర్లకు ఇంటర్నెట్ బిల్లులు చెల్లించవద్దని స్పష్టం చేశారు. ఇంటింటికి ఇంటర్నెట్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ప్రజారోగ్య మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్ పిఎం అభిమ్ కింద దేశవ్యాప్తంగా 32,961,10,00,000 రూపాయల పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ తెలియజేశారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 11,000 సబ్ హెల్త్ సెంటర్లు, 5,456 పట్టణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 2,151 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, 744 ప్రజా

0: ఆరోగ్య ప్రయోగశాలలు 631 క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణానికి ఆమోదాలు ఇచ్చినట్టు తెలిపారు. ఎయిమ్స్ బీబీనగర్ తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు తృతీయ స్థాయి వైద్యం, వైద్య విద్య, పరిశోధనలో కీలకంగా పనిచేస్తోందన్నారు. రాష్టంలోని మత్స్యకారుల సంక్షేమం, మత్స్యరంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. హైదరాబాద్లో జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యకులు, ప్రమోటర్లతో సమావేశమైన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాష్టంలోని 26,000 చెరువులు, 100 రిజర్వాయర్లలో చేపల పెంపకాన్ని విస్తరించడంతో పాటు మత్స్యకారులకు ఇన్సూరెన్స్, మోపెడ్లు, రిటైల్ అవుట్లెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని రాష్ట కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఏటీసీ భవన నిర్మాణం పనులకు ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
1: టాప్కాన్ సంస్థ ద్వారా మనకు బయట దేశాలలో వీళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు కల్పిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ టాప్కాన్ సంస్థ ద్వారా మేము కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఐటీఐ ట్రైనింగ్, 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో, నర్సీస్ ఉన్నారు, ఈ హోమ్ గివర్స్, వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఈ టాప్కాన్ ద్వారా మేము కల్పిస్తున్నాము.
0: అనంతరం మంచిర్యాల జిల్లా మందమరిలో సింగరేణి భవనంలో జరుగుతున్న జర్మన్ భాషా శిక్షణ తరగతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. 2019 నుంచి 2026 మధ్య 36 దేశాల నుంచి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను భారత్కు తీసుకొచ్చినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. గత 3 ఏళ్లలో 401 మంది నేరస్తులపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపింది. 2025లో ప్రారంభించిన భారత్ పోల్ ద్వారా 1400కు పైగా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను అనుసంధానించినట్టు వెల్లడించింది. సింగరేణి సంస్థకు మణుగూరు PKOC-2 డిప్సైడ్ కోల్ బ్లాక్ కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు రఘునాథరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ బ్లాక్ ద్వారా 30 ఏళ్లలో 180 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, సింగరేణికి 42,360 కోట్ల రూపాయల ఆదాయం, రాష్ట్రానికి 10,500 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు తన నీటి ప్రవాహంతో పటాపంచలు చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు అన్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సాగర్ వరద కాలువను పునరుజ్జీవింపజేసి రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్ హౌస్ల ద్వారా దాదాపు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలను విస్మరించి 6 C-ల పేరుతో దోపిడీ పాలన సాగిస్తోందని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, అవినీతి, కమిషన్లు, కాంట్రాక్టుల పేరుతో నిధుల మళ్లింపు పెరిగిందని విమర్శించారు. అధికారుల తరచు బదిలీలతో పరిపాలన గాడి తప్పిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ఆహార కలుషిత ఘటనలపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీకి గడిచిన 2 నెలల్లో 153 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఈరోజు వరంగల్ రీజన్ పరిధిలో పర్యటించిన ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: మొత్తం కార్పొరేషన్ తో చూస్తే జూన్లో 78 కోట్లు, జూలైలో 75 కోట్లు రాసారు. ఇది సాధారణంగా వర్షాకాలం వచ్చినప్పుడు కొంత ప్రజలు బస్సులలో తిరగడం అనేది కొంత తగ్గుతుంది. దానివల్ల ఆ ప్రభావం ఒకటి. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేదానికి డీటెయిల్ గా రివ్యూ చేసి ఇన్కమ్ ని పెంచే విధంగా, అదే విధంగా ఖర్చుని కంట్రోల్ చేసే విధంగా ఆలోచన చేయడం.
0: రాష్ట్రంలో రానున్న 3 రోజులు అనేక చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటిపోయి డెడ్ స్టోరేజీకి చేరింది. ఎగువన ఉన్న శ్రీశైలానికి ఇప్పుడిప్పుడే వరద వస్తుండటంతో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సాగర్ కు ఎగువ నుంచి ఎటువంటి వరద నీరు రాకున్నా హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 900 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తుండగా, ఈ ఉదయం నుంచి ఆ 900 క్యూసెక్ల నీటి విడుదలను కూడా అధికారులు సాంకేతిక కారణాలతో పూర్తిగా నిలిపివేశారు. జిల్లా రైతు సంక్షేమమే లక్ష్యంగా అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని, సాగునీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జిల్లాలో యూడీఐడి కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. పీఎం ధన్ ధాన్య కృషి యోజన అమలులో ప్రతి గ్రామానికి ప్రత్యేకమైన సూక్ష్మ ప్రణాళిక రూపొందించి నిర్దేశించిన లక్ష్యాలను 6 సంవత్సరాల వ్యవధిలో సాధించేలా కార్యాచరణ చేపట్టాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ, కేంద్ర నోడల్ అధికారి బల్దేవ్ పురుషార్థ అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: సమయం 6:20. ఇప్పుడు సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: होता। उपभोक्तृ कार्य खाद्य सार्वजनिक वितरण मंत्री प्रहलाद जोशी अवोचत् यत् राष्ट्रिय खाद्य सुरक्षा संशोधन विधेयकम् 23-2000 वर्षस्य अन्तर्गतम् कस्यापि राज्यस्य अथवा हितग्राहिणां कृते प्रदीयमानेषु अन्नधान्येषु किमपि न्यूनीकरणं न भविष्यति। अद्य राज्यसभायां प्रश्नोत्तरकाले अनुपूरक प्रश्नानाम् उत्तरं दत्त्वा श्रीजोशी अवोचत् यत् राष्ट्रिय खाद्य सुरक्षा संशोधनम् विधेयकम् 23-2000 वर्षस्य प्रारूप विषये राज्य सर्वकारेभ्यः टिप्पण्यः परामर्शश्च अपेक्षिताः सन्ति। बैडमिंटन क्रीडायां भारतीय क्रीडकैः अद्य दक्षिण कोरिया देशस्य आसान नगरे BWF सुपर 30 कोरिया मास्टर्स इति प्रतियोगितायां स्वीय अभियानस्य शुभारंभः कृतः इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:30 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు వింటారు సమాచార దర్శిని. సమాచార దర్శిలో ఈనాటి సమాచారం: వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు, అదనపు కలెక్టర్ వి భుజంగరావు. నిజామాబాద్ 3 సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ వి భుజంగరావు స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం అన్ని సంక్షేమ శాఖల, ప్రభుత్వ విద్యా సంస్థల అధికారులు, నిర్వాహకులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష జరిపారు. ఇటీవల పలు హాస్టళ్లు, గురుకులాలను క్షేత్రస్థాయిలో సందర్శించిన సమయంలో నిర్వహణపరమైన లోపాలు తన దృష్టికి వచ్చాయని, తక్షణమే వాటిని సరిదిద్దుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థిని, విద్యార్థులకు డైట్ సమకూర్చాలని సూచించారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలు నాణ్యమైన తాజా కూరగాయలు, పండ్లు, మాంసాహారం సరఫరా చేసేలా నిశిత పర్యవేక్షణ జరపాలని, ఒకవేళ ఎవరైనా నాసిరకం వస్తువులు, చికెన్, మటన్ వంటివి సరఫరా చేస్తే వెంటనే షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో అలసత్వం వహిస్తే ఎంతమాత్రం ఉపేక్షించబోనని, నిబంధనలు పాటించని కాంట్రాక్ట్ ఏజెన్సీని రద్దు చేసి కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని హాస్టళ్లు, గురుకులాల నిర్వాహకులకు హితవు పలికారు. మండల ప్రత్యేక అధికారులు, ఆర్సీఓలు క్రమం తప్పకుండా విద్యా సంస్థలను సందర్శిస్తూ నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఈఓ అశోక్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. సమాచార దర్శిని విన్నారు. ఇప్పుడు వింటారు ప్రభూత గీతం.

శ్రోతలింతవరకు ప్రభోద గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:35 కావస్తుంది. ఇప్పుడు శ్రోతలందరినీ అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి సినీ సరాగాలు, సినీ రంజని కార్యక్రమంలో. ముందుగా హో బీబీ సినిమా నుండి నూతన మోహన్ పాడిన పాట విందాం.

శ్రోతలు వింటున్నారు సినీ సరాగాలు సినీ రంజన్ కార్యక్రమంలో ఇప్పుడు వినండి కంచి సినిమా నుండి అభయ్ జోధ్పూర్కర్ శ్రేయా ఘోషల్ పాడిన పాట

శ్రోతలు వింటున్నారు సినీ సరాగాలు సినీ రంజని కార్యక్రమంలో. కార్యక్రమంలో చివరిగా వినండి ఇస్మా శంకర్ సినిమా నుండి అనురాగ్ కులకర్ణి రమ్య బేహారా పాడిన పాట.

0: శ్రోతలు ఇంతవరకు సినీ సరాగాలు విన్నారు. సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: సమయం 6:50 ఇప్పుడు వ్యవసాయ సూచనలు. వానాకాలంలో కంది పంట సాగు వివరాలు.

0: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల్చు గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరు బుడిపెలలో ఉండి వాతావరణంలో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలికపాటి నేలలో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా 15 నుండి 15 జూలై వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 ఆగస్టు వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది 1 అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7 నుండి 8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93, ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలము 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7 నుండి 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర మినుము సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పచ్చితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డిఏపిని వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మితాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫీర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్ పీథైల్ 5% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వీ జాపాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తవులిస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బూచిట్ శాసించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోత అనంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనుషుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనుషుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడవు చిగుర్లు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకామచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.
1: ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వానాకాలంలో కంది పంట సాగు వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 August. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:20. ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు.

100.8 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఈ పూట రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి అనంతరం 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి ప్రసారమవుతుంది. 8:15 పార్లమెంటు సమావేశాల సమీక్ష ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు రిలే వింటారు. 10:00 అలరిసాయి మధుర గీతాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారాలలో 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05కు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6:10కు ప్రసారమయ్యే భక్తి రంజని కార్యక్రమంలో వింటారు పంచరత్నమాల భక్తి గీతాలు. 6:40కు వి దస్తగిరి గారి సూక్తులు ప్రసారమవుతాయి సూక్తి సుధా కార్యక్రమంలో. 6:45కు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55కు సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7:00కు వింటారు ప్రసార వివరాలు. 7:05కు తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ప్రసారమవుతుంది ప్రభాత్ లహరి కార్యక్రమం. 7:30కు శ్రీ హర్ష సాయి కిడ్నీ మరియు యూరోకీర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:00కు ఎస్వి స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:15కు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30కు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:45కు సినీ రంజనలో తెలుగు సినిమా పాటలు వింటారు. 9:00కు హృదయ రాగాలు వాట్సప్ సినీ గీతాలు ప్రసారమవుతాయి. 10:00కు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమాపేశం ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో ఈరోజు అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి, కనిష్ట మద్దతు ధర విధానం కింద చెరకు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, ఇతర వైవిధ్యభరితమైన వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. రైతులు వైవిధ్యమైన పంటల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తూ పప్పుధాన్యాలు, నూనె గింజలపై ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు చెప్పారు. సాంప్రదాయ వ్యవసాయంతో పాటు పాడి, చెరకు, మొక్కజొన్న ఉత్పత్తి వంటి రంగాలకు కూడా ఆదాయ వనరులు విస్తరించాయని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని మంత్రి తెలిపారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం ద్వారా రైతుల అవసరాలు తీర్చడానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్టు ఆమె వెల్లడించారు. కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని పశు సంవర్ధక, మత్స్య రంగాలకు కూడా విస్తరించినట్టు సీతారామన్ తెలిపారు. దీనివల్ల చేపల పెంపకం, పశువుల పెంపకం, కోళ్ల పెంపకం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమైన రైతులు రాయితీ రుణాలు, ఆర్థిక సహాయం పొందడానికి వీలు కలిగిందని అన్నారు. మాదక ద్రవ్యాల నిరోధక బ్యూరో 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసింది. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా ఈ విషయం తెలిపారు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై పెరుగుతున్న సవాళ్ల దృష్ట్యా యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుండి రక్షించడానికి ఎన్సీబీ, సంబంధిత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసుల సమన్వయంతో నిఘా ఆధారిత ఆపరేషన్లు, ముందస్తు చర్యలు చేపడుతూనే ఉన్నట్టు ఆయన చెప్పారు. దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని అణిచివేయడానికి కేంద్ర, రాష్ట్ర మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థలు, ఇతర భాగస్వాముల మధ్య మెరుగైన సమన్వయాన్ని సమకూర్చేందుకు 4 అంచెల నార్కో కోఆర్డినేషన్ సెంటర్ యంత్రాంగం ఏర్పాటు చేసినట్టు రాయ్ తెలియజేశారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. లోక్సభ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించింది. 1969 నాటి జనన మరణాల నమోదు చట్టాన్ని సవరించడం లక్ష్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఆలస్యంగా జరిగే నమోదు నిబంధనలను మరింత కఠినతరం చేయడానికి, జనన మరణాలను సకాలంలో నివేదించడాన్ని ప్రోత్సహించడానికి ఈ కొత్త బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ నిత్యానంద్ రాయ్, జనన మరణాలు ఆలస్యంగా నమోదు చేసుకోవడం వల్ల దుర్వినియోగం జరిగే అవకాశం ఉన్నందున ఈ బిల్లును తెచ్చినట్టు తెలియజేశారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా 19 లక్షలకు పైగా గృహాలు ఉచిత విద్యుత్తు పొందుతున్నాయని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ పథకం దేశాన్ని స్వచ్ఛమైన, ఇంధన సురక్షిత భవిష్యత్ వైపు సాగుతున్న ప్రయాణాన్ని వేగవంతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రూఫ్ టాప్ సోలార్ ద్వారా 25,000కు పైగా కేంద్ర ప్రభుత్వ భవనాలు, 81,000కు పైగా రాష్ట ప్రభుత్వ భవనాలు విద్యుత్తును పొందుతున్నట్టు మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమాపేశం ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. ప్రారంభ సదస్సులో ప్రసంగిస్తూ సిబ్బంది శిక్షణ శాఖ కార్యదర్శి రచనా షా, పరారీలో ఉన్న నేరస్తుల ఆచూకీ కనుగొనడానికి, అప్పగింతకు మద్దతివ్వడానికి, దొంగిలించబడిన ఆస్తులను తిరిగి పొందడానికి, నేరస్తులు అక్రమ నిధులు సరిహద్దులు దాటడానికి వీలు కల్పించే లోపాలను అరికట్టడానికి మరింత బలమైన సహకారం అందించాలని పిలుపునిచ్చారు. స్థిరమైన సమ్మిళిత అభివృద్దికి అవినీతి ప్రధాన అడ్డంకిగా మారిందని అన్నారు. ఇది పరిమితంగా ఉన్న ప్రభుత్వ వనరులను ఆసుపత్రులు, పాఠశాలలు, అత్యవసర మౌలిక సదుపాయాల నుండి మళ్లించి
ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అవినీతి సవాళ్లకు ఏ దేశమూ అతీతం కాదని, ఏ దేశమూ ఒంటరిగా దీనిని అధిగమించలేదని ఆమె పునరుద్ఘాటించారు. అక్రమ ఆర్థిక ప్రవాహాలను నిరోధించడానికి, ప్రజా వనరులను పరిరక్షించడానికి, అంతర్జాతీయ అవినీతి నిరోధక చర్యలను బలోపేతం చేయడానికి సమిష్టి సమన్వయంతో కూడిన అంతర్జాతీయ సహకారం అవసరమని ఆమె చెప్పారు. సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తోందని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే తాడిపల్లి 2 ఓపెన్ కాస్టును వేలం లేకుండానే కేంద్రం సింగరేణికి కేటాయించినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ డీప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం పట్ల కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న స్థానిక ఎన్నికలను భారత్ పూర్తిగా ఒక ప్రహసనంగా అభివర్ణించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పాకిస్తాన్ బలగాలు జరుపుతున్న ప్రజా నిరసనలు, విచక్షణారహిత హత్యల నుంచి ఈ డొల్ల ప్రకటనలు వాస్తవాలను దాచలేవన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి కొనసాగుతున్న అణచివేతలో కనీసం 90 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని జైస్వాల్ తెలిపారు. ప్రజా అసంతృప్తికి పాకిస్తాన్ యంత్రాంగం తూటాలు, బ్లాకౌట్లు, భయభ్రాంతులకు గురిచేయడం అణచివేతతోనే సమాధానమిస్తోందని పేర్కొన్నారు. దీనికంతటికీ పాకిస్తాన్ను బాధ్యులను చేయాలని, మానవ హక్కులపై ఆ దేశం చేస్తున్న కపట ఉపన్యాసాలను ప్రపంచం గుర్తించాలని అన్నారు. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జార్ఖండ్, కేరళ, మాహే, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, మధ్య మహారాష్ట, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కర్ణాటక, రాయలసీమ, బీహార్, లక్షద్వీప్, జార్ఖండ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2019 నుంచి 2026 మధ్య 36 దేశాల నుండి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను భారత్కు తీసుకొచ్చినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. గత 3 ఏళ్లలో 401 మంది నేరస్తులపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపింది. 2025లో ప్రారంభించిన భారత్ పోల్ ద్వారా 1400కు పైగా కేంద్ర, రాష్ట దర్యాప్తు సంస్థలను అనుసంధానించినట్టు వెల్లడించింది. 2019 నుంచి 2026 మధ్య పరారీలో ఉన్న నేరస్తులకు చెందిన 17874 కోట్ల రూపాయల ఆస్తులను పీఎంఎల్ఏ కింద జప్తు చేసినట్టు తెలియజేసింది. ప్రజారోగ్య మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పీఎం అభిన్ కింద దేశవ్యాప్తంగా 32,961 కోట్ల 10 లక్షల రూపాయల పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 11,000 సబ్ హెల్త్ సెంటర్లు, 5,456 పట్టణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 2,151 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, 744 ప్రజారోగ్య ప్రయోగశాలలు, 631 క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణానికి ఆమోదాలు ఇచ్చినట్టు తెలియజేశారు. ఎయిమ్స్, బీబీనగర్ తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు తృతీయ స్థాయి వైద్యం, వైద్య విద్య, పరిశోధనలో కీలకంగా పనిచేస్తోందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రైతుల

ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్దారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే జ్ఞానం శక్తివంతమైనది అని. అలాగే వ్యవసాయ శాస్త్ర సాంకేతిక విప్లవం నిరంతర ప్రక్రియ పయనిస్తూనే ఉంటుంది. ఇటువంటి శాస్త్ర సాంకేతికత రైతు ముంగిట్లో చేరితే రైతులు వారు పండించే పూలు, పండ్లు, ఆహార ధాన్యాలు అధిక ఉత్పత్తి సాధించి మన దేశ ప్రజల అవసరాలే కాకుండా ఇతర దేశాలకు మిగులును ఎగుమతి చేసి దేశాభివృద్ధిలో పాలుపంచుకుంటారు. ఈ సందర్భంలో ఈరోజు రాజేంద్రనగర్ శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయంలో పరిశోధనా స్థానాలు రైతులకు ఎటువంటి శాస్త్ర విజ్ఞానం అందిస్తున్నాయి, ఈ వివరాలు సచిత్రంగా తెలుసుకుందాం. ముందుగా రాజేంద్రనగర్ కూరగాయల పరిశోధనా స్థానం అధిపతి ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ డి అనితకుమారి వివరణ విందాం.
1: అనిత కుమారి గారు, ఈ కూరగాయల పరిశోధన స్థానం ఎప్పుడు ఏర్పడింది, దీని యొక్క ముఖ్య ఉద్దేశము మన రైతు సోదరులకు ఒకసారి తెలియచేయండి.
2: నమస్కారం అండి. కూరగాయ పరిశోధన స్థానం మొట్టమొదటిగా మనకి లామ్ ఫార్మ్ గుంటూరులో 1928 ఏర్పడింది. ఆ తర్వాత 1955 మనకి రాజేంద్రనగర్ లో ఒక కూరగాయ పరిశోధన స్థానం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మనది ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. తర్వాత ఈ రాష్ట్రం విభజించిన తర్వాత ఈ కూరగాయ పరిశోధన స్థానం అనేది శ్రీ కొండ లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈ తెలంగాణకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2014 జరిగింది. అయితే ఇక్కడ ఈ కూరగాయ పరిశోధన స్థానంలో మనకి అఖిల భారత సమన్వయ పరిశోధన కార్యక్రమాలు 3 పంటలపైన చేస్తారు. ఒకటేమో ముఖ్యంగా కూరగాయలు. కూరగాయలు అంటే మన తెలంగాణ పండించే టమాటా, వంగ, బెండ మరియు తీగజాతి కూరగాయలైన సొర, బీర, కాకర, తర్వాత ఆకుకూరలైనటువంటి పాలకూర, తోటకూర, చుక్కకూర ఇట్లా మొదలైనవి. తర్వాత మనకి శీతాకాలంలో పండించే క్యాబేజ్, కాలీఫ్లవర్, ఇకపోతే ఈ మధ్య కాలంలో మనము ఎగ్జాటిక్ క్రాప్స్ అంటున్నాము, అంటే బ్రొకోలీ గాని, లెట్యూస్ గాని, తర్వాత కొన్ని ఈ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటే ఈ షేడ్ నెట్ల ద్వారా, పాలీహౌస్ల ద్వారా క్యాప్సికమ్, కుకుంబర్ ఇలాంటి పంటలపై ముఖ్యంగా మన రీసెర్చ్ జరుగుతుంది. ఇదే కాకుండా మనకి దుంప పంటలపైన కూడా మనకి ఈ కూరగాయల పరిశోధన స్థానంలో పరిశోధన చేయబడుతుంది.
1: చాలా చక్కగా మీరు ఈ పరిశోధన స్థానంలో జరుగుతున్నటువంటి ఈ రకరకాల పంటల అభివృద్ధి గురించి మీరు తెలియజేస్తున్నారు, బాగుంది. అయితే ఈ రకరకాల కూరగాయల పంటల్లో చక్కటి పరిశోధన కూడా మీరు చేసి ఉంటారు. ఈ పంటల్లో ఎటువంటి వంగడాలు మీరు ఈ పరిశోధన స్థానం నుంచి మీరు రైతులకు అందించారు, ఆ వివరాలు ఏమైనా ఉంటే తెలియచేయండి.
2: ఈ పరిశోధన స్థానం ద్వారా మనం రైతులకి వంగలో భాగ్యమతి, గులాబీ, శ్యామల అనే సూటి రకాలు అంటే వెరైటీస్ మనము ఈ కూరగాయ పరిశోధన స్థానంలో రిలీజ్ చేయడం జరిగింది. ఇకపోతే మనకి దోసలో మనకి RNSM 1 అంటే రాజేంద్రనగర్ స్నాప్ మెలన్ 1, రాజేంద్రనగర్ స్నాప్ మెలన్ 3 అనే రకము. తర్వాత దుంప పంటల్లో మనకి వచ్చేసి సామ్రాట్, కిరణ్, RNSP 1 లాంటివి, స్వీట్ పొటాటో అంటే చిలగడ దుంప అంటాము లేక మోరం గడ్డ అంటాము. ఈ విధంగా మనము ఇక చిక్కుడు జాతి అయితేనేమో RND 1, ఇక తోటకూరలోనేమో RNA 1 ఇలాంటి ఈ రకాలన్నింటినీ కూడా ఈ కూరగాయల పరిశోధన స్థానం నుంచి రిలీజ్ చేయడం జరిగింది.
1: అయితే ఈ కూరగాయల పంటలు సాగు, ఈ వివరాల గురించి, చీడపీడల గురించి రైతులకు ఎటువంటి శిక్షణ తరగతులు మీరు నిర్వహిస్తున్నారు, రైతులకు విత్తనాలని అనేక రకాల మన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయము రోజు రోజుకి విస్తరిస్తుంది, మరి ఇటువంటి సందర్భంలో విస్తరణ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు, మీ కూరగాయల పంట సాగులో ఈ వివరాలు కూడా మాకు మన రైతు సోదరులకు అందించండి.
2: కూరగాయ పరిశోధన స్థలంలో వివిధ రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము జరుపుతాము. అవి కొన్ని SC SP ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. అవి కొంతమంది ఒక 30-50 రైతులకు మనము ఈ కూరగాయల పైన ప్రొడక్షన్ టెక్నాలజీస్ అంటే వాటిని ఎలా మంచి మేలైన యాజమాన్య పద్ధతుల పైన ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి కార్యక్రమాలు నిర్వహిస్తాము. అలాగే ముల్కనూర్ కోఆపరేటివ్ సొసైటీ లాంటి వాటికి కూడా మనము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ కూరగాయల పండించడంలో ఈ తేనెటీగల ప్రాముఖ్యత కూడా చాలా ఉంది. అయితే మాకు నేషనల్ బీ బోర్డ్ ద్వారా మాకు ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఉండటం వలన మేము చాలా మంది రైతులకు మేము ఈ తేనెటీగల గురించి, తేనె ఎలా ఉత్పత్తి చేయాలి దాని గురించి కూడా మేము ఒక 10 రకాల కార్యక్రమం చేశాము. ఈ మధ్య కాలంలో మేము డ్రోన్ టెక్నాలజీ పైన కూడా వర్క్ చేస్తున్నాము. ఇకపోతే మేము చాలా వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అంటే ఉద్యాన శాఖతో కూడా మేము అనుబంధంతో ఉండి వారు చేసే కార్యక్రమాల్లో కూడా మేము రిసోర్స్ పర్సన్స్ లాగా పాల్గొని రైతులందరికీ కూడా మేలైన యాజమాన్య పద్ధతులు, లేటెస్ట్ టెక్నాలజీస్ ని గురించి వివరించడం జరుగుతుంది. అదే కాక మేము కిసాన్ మేళాస్, రైతు సదస్సుల్లో కూడా పాల్గొని మా యొక్క టెక్నాలజీస్ ని రైతులకు అందిస్తాం.
0: ఇప్పుడు రాజేంద్ర నగర్ పూల పరిశోధన స్థానం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె జ్యోతి గారు మేలైన పూల సాగు గురించి ఇలా వివరించారు.
3: అందరికీ నమస్కారము. మన పూల పరిశోధన స్థానం రాజేంద్ర నగర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8,765 ఎకరాల విస్తీర్ణంలో పూలు సాగులో ఉన్నాయి. అయితే మనకు ఇంకా ఎక్కువ విస్తీర్ణం పెంచడం కొరకు చాలా అవకాశం ఉంది. మనకు ఇక్కడ మన నేలలు, వాతావరణము చాలా అనుకూలం ఈ పూల సాగుకు. అయితే మనకి పండ్లు మరియు కూరగాయలతో పోల్చుకున్నట్లయితే పూల సాగు విస్తీర్ణ తక్కువగా ఉంది, కాబట్టి అవిస్తీర్ణ పెంచుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మనకి పూలు గిరాకీ మార్కెట్లు ఎక్కువగా శుభకార్యాలలో, పెళ్లిళ్ల సీజన్, పండుగల్లో ఉంటుంది. కాబట్టి మనము ఇప్పుడు పెరుగుతున్న జనాభా దృష్ట్యా మనం సాగు చేసే పూలు సరిపోవట్లేదు, కాబట్టి చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు అంటే బెంగళూరు, తమిళనాడు, అదే విధంగా పూణె, అక్కడి నుంచి కూడా మనము ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నాము. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో నేలలు, వాతావరణం చాలా అనుకూలం ఉంది. కాబట్టి రైతు సోదరులు మంచి దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకుని మనం విస్తీర్ణ పెంచుకున్నట్లయితే ఇతర రాష్ట్రాల మీద ఆధారపడే అవకాశం అనేది ఉండదు. అదే విధంగా ఈ యొక్క రీసెస్టేషన్, ఈ పూల పరిశోధన స్థానం అనేది ముఖ్యంగా మనకి మన రాష్ట్రంలో 1987 సంవత్సరంలో ఇక్కడ స్థాపించబడింది. అంటే కంబైన్డ్ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇక్కడ 1987 సంవత్సరంలో ఈ పూల పరిశోధన స్థానం స్థాపించబడింది. అయితే దీన్ని యాక్రిప్ సెంటర్ అంటారు. అంటే అఖిల భారతీయ కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్టుల కింద మనకి బడ్జెట్ అనేది ఇక్కడ కేటాయించబడింది. 75% బడ్జెట్ మనకి యాక్రిప్ సెంటర్ వాళ్ళు ఇస్తారు. అదే విధంగా మిగతా 25% మన స్టేట్ బడ్జెట్ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క పరిశోధన స్థానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఇక్కడ దాదాపు 3 శాస్త్రవేత్తలు పనిచేస్తున్నాము. దాంట్లో 21 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క శాస్త్రవేత్తకి 7 ప్రాజెక్టులు, ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి వివిధ రకాల పూల సాగు పైన పరిశోధన చేయడం జరగబడుతుంది. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే, అధిక దిగుబడినిచ్చే రకాలు మొత్తం భారతదేశం నలుమూలల నుంచి సేకరించి ఏ రకాలు, అంటే ఉదాహరణకి వాణిజ్య పరంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా లూస్ ఫ్లవర్స్ అంటే విడిపూలైన బంతి, చామంతి, మల్లె, గులాబీ, రోజెస్, గ్లాడియోలస్, అదే విధంగా నేల సంపంగి, పాలిహౌసెస్ లో అయితే జర్బరా, కార్నేషన్ ఇలాంటివి కూడా సాగు చేస్తున్నాము. కాబట్టి ఈ రకాలు, అధిక దిగుబడినిచ్చే రకాలని దేశం నలుమూలల నుంచి సేకరించి మన తెలంగాణ రాష్ట్రానికి అనువైన రకాలు, ఎక్కువ దిగుబడి మరియు మార్కెట్ లో వాణిజ్య పరంగా డిమాండ్ ఇచ్చే రకాలను మేము ఇక్కడ పరిశోధన చేసి రైతులకి నిర్దేశించడం జరుగుతుంది. అంతేకాకుండా దిగుబడి పరంగానే కాకుండా కూడా పూల కోత అనంతరం పూల యొక్క నిల్వ ఉంచే సమయము చాలా తక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి వాతావరణంలో హెచ్చు తగ్గులైనా రైతులు పూలు కోసుకొని మార్కెట్ బాయ్ లోపల కూడా అవి వడిలిపోయే అవకాశం ఉండి గిట్టుబాటు ధర రాక చాలా నష్టానికి గురవుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యల్ని అధిగమించడానికి పూల కోత అనంతరం ఎటువంటి కెమికల్స్, ఎటువంటి రసాయనాలతో గాని అంటే ఎకో ఫ్రెండ్లీగా ఉండే రసాయనాలను మేము వాడడం జరుగుతుంది. పూల కోత అనంతరం ఈ యొక్క పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటారు. ఇందులో మనము చక్కెర శాతం కానీ చిన్న చిన్న అంటే ఆరోగ్యానికి హానికరం లేని కెమికల్స్ ని వాడి ఎటువంటి వాటితో పూల యొక్క నిల్వ ఉంచే సమయము మనం ఎక్కువ రోజులు, మామూలుగా మనం బయట పడితే 2 రోజులకి పువ్వులు వాడిపోవడం జరుగుతుంది. అదే శీతల గిడ్డంగులు, అంటే మనం ఇంట్లో అయితే రిఫ్రిజిరేటర్ లో పెడితే ఇంకో 4-5 రోజులు ఫ్రెష్ గా ఉంటాయి. ఆ విధంగా మేము ఇక్కడ పూల కోత అనంతరం చేపట్టవలసిన చర్యలు, జాగ్రత్తలు వాటిపైన కూడా ఇక్కడ పరిశోధన చేయడం అనేది జరుగుతుంది.
1: అయితే ఈ పూల మొక్కల పరిశోధన స్థానం నుండి ఎటువంటి మొక్కలను మీరు ఉత్పత్తి చేయడం జరిగింది, అంటే కొత్తగా నూతనంగా వంగడాలను ఏమైనా తయారు చేశారా, ఇటువంటి తయారు చేసినటువంటి రైతులకు ఏ విధంగా చేరవేస్తున్నారు, వాళ్ళకు చేరవేయడం కోసం ఏమైనా ప్రామాణికమైనటువంటి చర్చా కార్యక్రమాలు గాని లేకపోతే రైతు సదస్సులు గాని, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గాని ఏమైనా నిర్వహిస్తున్నారా, ఒకవేళ నిర్వహిస్తే ఎలా నిర్వహిస్తున్నారు, సంవత్సరం పొడవునా ఎన్ని రోజులు మీరు రైతులకు కేటాయించి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, ఈ వివరాలు ఒకసారి మన రైతులకు గుర్తుండేందుకు ఒకసారి వివరించండి.
3: ముఖ్యంగా మనకి రైతు సోదరులు ఎక్కువగా మన రాష్ట్రంలో కట్ ఫ్లవర్స్ కంటే కూడా హరిత గృహాల్లో సాగు చేసే పూల మొక్కల కంటే కూడా విడి పూల పైన ఎక్కువ మక్కువ చూపుతున్నారు. సో దాంట్లో ముఖ్యంగా మనకి బంతి, చామంతి ఇక్కడ మేము నారు తయారు చేసి రైతులకి అందజేయడం జరుగుతుంది. అయితే బంతిలో అయితే బిదాన్ మ్యారీగోల్డ్ అనేది రైతులకి లోకల్ వెరైటీ లోకల్ రకాల కంటే కూడా అధిక దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా చామంతిలో అయితే ప్రతి సంవత్సరం మా దగ్గర దాదాపు రాష్ట్రం విడిపోక ముందు నుంచి కూడా మేము ఎన్నో ఏళ్లగా పరిశోధన చేయడంగా చామంతిలో మా దగ్గర 80 రకాల పైగా కూడా రకరకాలు అంటే వాణిజ్య పరంగా అయితే పసుపు అదే విధంగా తెల్ల రకాలకి డిమాండ్ ఉంది. అంతేకాకుండా 80 రకాల అంటే దాంట్లో హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయి. మన ఐఐహెచ్ఆర్ బెంగళూరు వారిచే రిలీజ్ అయినవి, అదే విధంగా ఐఆర్ఏ పూసా ఢిల్లీ వెస్ట్ బెంగాల్ ఇట్లా అంటే దేశం నలుమూలల పరిశోధన చేసిన చామంతిలో 80 పైగా రకాలన్నీ కూడా ఇక్కడ మేము జంప్లాజం వాటి యొక్క కటింగ్స్ ని ప్రతి సంవత్సరం కూడా నిల్వ ఉంచి వాటిని పొలంలో నాటి చాలా మందికి పట్టణాలలో వేసుకునే వాళ్ళకు కూడా తెలుపు పసుపే కాకుండా రకరకాల చామంతి మొక్కల్ని అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా మాకు రైతులకి శిక్షణ కార్యక్రమం కూడా మేము ప్రతి సంవత్సరము చామంతి పండుగ లాగా క్రైసాంథమం ఫెస్టివల్ డే అనేది శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. గత సంవత్సరం కూడా మేము December 12 నిర్వహించాము. కమిషనర్ ఆఫ్ హార్టికల్చర్ మేడం అలాగే మా వైస్ ఛాన్సలర్ గారు, యూనివర్సిటీ అధికారులు, రైతులు 100 పైగా కూడా హాజరయ్యారు. అదే విధంగా ఆ రైతు శిక్షణ కార్యక్రమంలో మేము చామంతితో పాటు ఇతర పూల మొక్కల కూడా ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి, ప్రెసెంట్లీ అంటే ప్రస్తుతం రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాటికి ఎటువంటి సలహాలు సూచనలు పాటిస్తే వాటి యొక్క సమస్యల నుంచి వాళ్ళు బయటపడతారు, అధిక దిగుబడులను ఎలా సాధిస్తారు అనే అంశాలపై రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మన దేశం నలుమూలల నుంచి కూడా మా దగ్గర చాలా మంది ఎన్ఐఆర్డి ప్రోగ్రామ్స్ కానీ శిక్షణ కార్యక్రమాలు నాగాలాండ్, మిజోరం అక్కడ నుంచి కూడా సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో పూల పరిశోధన స్థానంలో జరిగే ఈ యొక్క పువ్వులను తర్వాత మేము ఇచ్చే టెక్నాలజీని కూడా వాళ్ళు ఎంతగానో మమ్మల్ని అభినందించడం జరిగింది. అదే విధంగా రకరకాల విద్యార్థులు కూడా రకరకాల కాలేజెస్ నుంచి ఒక హార్టికల్చర్ అగ్రికల్చరే కాకుండా డిగ్రీ కాలేజ్ స్కూల్ పిల్లల నుంచి కూడా ఈ యొక్క వ్యవసాయ అదే విధంగా ఉద్యాన యొక్క ఉత్పత్తుల గురించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీ గురించి కూడా మేము శిక్షణ ఇవ్వడం జరిగింది. అదే విధంగా కోర్సు సర్టిఫికేషన్ అంటే ఒక 5 రోజులు ఇక్కడే మేము నర్సరీని ఎలా మేనేజ్ చేయాలి, అదే విధంగా అధిక దిగుబడులు రావాలంటే ఎటువంటివి మేము రైతులకి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఆ యొక్క ఉద్యాన అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదే విధంగా సేంద్రియ ఎరువుల పద్ధతుల పైన కూడా మేము అందరికీ శిక్షణ కార్యక్రమం నిర్వహించాము. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ చేసే పరిశోధన

0: యొక్క టెక్నాలజీ శిక్షణ కార్యక్రమం ద్వారానే కాకుండా వాట్సాప్ గ్రూపులు కూడా మేము క్రియేట్ చేసి అందులో రైతుల్ని యాడ్ చేసి పూల్ సాగు చేసే రైతుల్ని వాళ్ళ యొక్క సమస్యలు ఫోటోలతో సహా మాకు వాట్సాప్ పంపడం జరుగుతుంది. దూరంగా ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఇక్కడికి రాలేకపోయినా వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా రైతు యొక్క సలహా సమస్యలకి మేము సలహాలు సూచనలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
1: ఇక ద్రాక్ష పంట విస్తరణ కార్యక్రమాల గురించి ద్రాక్ష పరిశోధన స్థానం అధిపతి శాస్త్రవేత్త డాక్టర్ కె ప్రభావతి గారు ఇలా వివరించారు.
2: రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. తెలంగాణలో ద్రాక్ష పంట ఒక ప్రాముఖ్యతని సంతరించుకుంది. అసలు హైదరాబాద్ దేశంలోనే అత్యంత పురాతనమైన ద్రాక్ష సాగు కేంద్రాల్లో ఒకటండి. ఇది ఇప్పటిది కాదు చరిత్ర. 1890 ఆ ప్రాంతంలో అబ్దుల్ బాకర్ ఖాన్ అనే ఆయన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఈ అనాబ్షాహి అనే వెరైటీని హైదరాబాద్కి పరిచయం చేశారు. అయితే అనంతరం నైజాం పాలనలో హార్టికల్చరిస్ట్ గా పనిచేసినటువంటి శంకర్ పిళ్ళయ్య గారు ఆయన 1960 దశకంలో ఈ రకాన్ని వాణిజ్యపరంగా విస్తరించడంలో ప్రధాన పాత్ర వహించారు. అయితే 1969 హైదరాబాద్ ద్రాక్ష సాగులో ప్రపంచ రికార్డు సృష్టించిందండి. అనాబ్షాహి అనే రకము ఒక ఎకరాకొచ్చి 42 టన్నుల దిగుబడిని సాధించింది అప్పట్లో. తర్వాత కాలంలో అది గింజ రకము. తర్వాత కాలంలో వచ్చేసరికి థామ్సన్ సీడ్లెస్ అనేటటువంటి దాని క్లోన్లు ఇవన్నీ విస్తరించడం జరిగినాయి. ద్రాక్ష పరిశోధన స్థానం గురించి చెప్తున్నానండి. అది ఏంటంటే 1956 ద్రాక్షపై పరిశోధన బాధ్యతల్ని వ్యవసాయ శాఖకు అప్పగించడం జరిగింది. అనంతరం 1965-66 ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పడింది. అప్పుడు ద్రాక్ష పరిశోధన కేంద్రం విశ్వవిద్యాలయానికి బదిలీ జరగటం. ప్రస్తుతం ఈ కేంద్రం శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ఉంది మరియు ఏఐసిఆర్పి ఫ్రూట్స్ క్రింద 2013 నుంచి పనిచేస్తుంది.
3: ద్రాక్ష పరిశోధన స్థానం చరిత్ర గురించి చెప్పారు, బాగుంది. అయితే ముఖ్య ఉద్దేశం, ఏర్పాటు, కారణాలు ఈ వివరాలు చెప్పండి.
2: ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే అండి, ఇది తెలంగాణలో మొత్తానికి కూడా ఉన్నటువంటి ఒకే ఒక్క ద్రాక్ష పరిశోధన స్థానం అండి. అలా అవడం వలన ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వివిధ ద్రాక్ష రకాలు మరియు హైబ్రిడ్ల పనితీరుని మేము అధ్యయనం చేస్తాం. అంటే ఈ వాతావరణ పరిస్థితులకి ఏవైతే అనుకూలంగా ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా అధ్యయనం చేయడం జరుగుతుంది. అధ్యయనం చేయటమే కాకుండా మేము వాటన్నింటినీ ఇవాల్యుయేషన్ అంటారు, అంటే మూల్యాంకనం చేస్తాం. అంటే ఏది బాగా సూటబుల్ అవుతుంది, రైతులు ఏది పండిస్తే వాళ్ళకి మంచి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి వివిధ రకాల ద్రాక్షల పైన కూడా మేము పరిశోధనలు జరుపుతాం. తర్వాత అధిక నాణ్యత కలిగినటువంటి ద్రాక్ష ఉత్పత్తి మనకి రావడానికి అది కూడా మళ్ళీ లాభాలు చేకూరాలి, అంటే ఆర్థికంగా కూడా ప్రయోజనకరంగా ఉండాలి సాగు పద్ధతులు. మళ్ళీ సాగులో మనము పెట్టినటువంటి వెచ్చించింది ఎక్కువగా ఉండి దిగుబడి తక్కువగా ఉంటే అది మళ్ళీ సరైన పద్ధతి కాదు. కాబట్టి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండేలాగా సాగు పద్ధతులను అభివృద్ధి చేస్తామండి. అట్లనే వాణిజ్య రకాల్లో అనుకూలమైనటువంటి కొన్ని రూట్ స్టాక్లు కూడా గుర్తిస్తాం. ఎందుకంటే ఇవాళ రేపు చూస్తే మనకి మొత్తము కూడా ఉప్పు నీరు అంత చౌడు భూములు ఇవన్నీ ఉన్నాయి. మరి అట్లాంటివి తట్టుకుని ద్రాక్ష నిలబడాలంటే ఏ వేరుమూలం దానికి బాగా పనిచేస్తుంది అనే దానిపైన పరిశోధనలు జరిపి డాగ్రిడ్జ్ వేరుమూలము ద్రాక్షకి మంచిగా పనిచేస్తుంది అని చెప్పి వాటి మీద కూడా గుర్తించడం జరిగింది. అలానే కొన్ని పురుగు మందులు వ్యాధి వస్తుంది కదండి, వాటి నియంత్రణ పద్ధతులను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అదనంగా రైతులకు సాంకేతిక సలహాలు ఇస్తూ ఉంటామండి. మళ్ళా అట్లనే విద్యార్థి పరిశోధనలకు కూడా మార్గదర్శకత్వం ఇస్తూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో కొన్ని పైడప్ ట్రయల్స్ కూడా చేస్తూ ఉన్నాం.
3: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు ప్రభావతి గారు. అయితే ఈ ద్రాక్ష పరిశోధన స్థానం నుండి ఏ వంగడాలు మీరు అభివృద్ధి చేయడం జరిగింది, రైతులకు సరఫరా చేయడం జరిగింది, ఈ వివరాలు కూడా ఒక్కసారి వివరించండి.
2: ఓకే అండి. అయితే ద్రాక్ష పరిశోధన స్థానం నుంచి తెలంగాణ మొత్తం మన రాష్ట్రానికి సిఫార్సు చేయబడినవి ఒక 3 రకాలు ఉన్నాయండి. ఆ 3 కూడా మేము పరిశోధనలు జరిపాము. ఈ యొక్క ప్రదేశానికి అనుకూలంగా ఉంటాయా లేదా అని వాటిపైన అది మాకు NRCG పూణే, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రేప్స్ అని చెప్పి పూణేలో ఉంటుంది మా సంస్థ, వాళ్ళు తయారు చేసి ఇచ్చినటువంటి ఇవి. అవి ఇక్కడ మేము వాలిడేట్ చేసి అంటే దాన్ని మొత్తం కూడా మేము మూల్యాంకనం చేసి విడుదల చేయడం జరిగింది. గెజెట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ద్వారా 2020-2022 3 రకాలు తెలంగాణకు అనువైనటువంటి 3 రకాలు విడుదల చేశారండి. ఆ 3 రకాల్లో ఒకటి వచ్చేసి హైబ్రిడ్ 516 అనేటటువంటి రకం, అది జ్యూస్ రకం అండి. అది అధిక దిగుబడిని ఇస్తుంది, ప్లస్ ముందస్తుగానే పరిపక్వతకు వస్తుంది. అంటే మామూలుగా ద్రాక్ష 135 రోజులు తీసుకుంటుంది, ఇది 115-120 రోజుల్లోనే మనకి చేతికి ఫలసాయం వస్తుంది. ఇవి నీలి రంగులో ఉంటాయండి, మధ్యస్థ గుత్తులు కలిగి ఉంటాయి, మంచి తీపి ఉంటుంది, మంచి సువాసన కూడా ఉంటుంది, ఇది జ్యూస్ రకానికి అనుగుణం. అట్లనే ఇంకొక 2 వెరైటీస్ రిలీజ్ చేయడం జరిగిందండి. దానిలో మంజరి మెడికా అనేటటువంటి రకం, అది జ్యూస్ రకం. దీన్ని కూడా ఇది మామూలుగా 130 రోజుల్లోనే మనకి చేతికి వస్తుంది, కాకపోతే ఎకరాకి 20 టన్నుల దాకా ఫలదాయం వస్తుంది. సో దీనిలో మనకి రసం అనేది 70-72%.

0: పొందుకోవచ్చు. ఈ మూడు రకాలండి, హైబ్రిడ్ 516, మంజరి మెడికా అండ్ మంజరి శ్యామ. ఈ మూడు కూడా ద్రాక్ష పరిశోధన స్థానం నుంచి గత 5 సంవత్సరాల్లో తెలంగాణ రైతుల కోసము విడుదల చేయబడినటువంటి రకాలు.
1: ఇక ఔషధ సుగంధ మొక్కల పరిశోధన స్థానం అధిపతి శాస్త్రవేత్త డాక్టర్ వి కృష్ణవేణి గారు మాట్లాడుతూ ఈ ఔషధ సుగంధ మొక్కల ప్రాముఖ్యతను ఈ విధంగా వివరించారు.
2: నమస్కారం అండి. శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం యూనివర్సిటీలో ఇదొక ముఖ్య డిపార్ట్మెంట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఔషధ మొక్కలు అనగా కొన్ని ఎలోవీరా, అశ్వగంధ, తిప్పతీగ, సెన్న, కోలియస్ మొదలైనవన్నీ పండిస్తుంటాము. అలాగే కొన్ని సుగంధ మొక్కలు లెమన్ గ్రాస్, వెటివర్, పామరోజా, మింట్, తులసి, ధవనం లాంటివి మొదలైనవి ఇక్కడ పండిస్తుంటాము. ఈ పరిశోధన స్థానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, రైతులకు చాలా వరకు ఈ ఔషధ మరియు సుగంధ పంటల గురించి ఎక్కువగా తెలియదు. ఈ ఔషధ మరియు సుగంధ మొక్కల సాగు యొక్క సాంకేతిక శాస్త్ర విజ్ఞానాన్ని రైతులకు అందజేయడం అనేదే ముఖ్య ఉద్దేశం. పంటతో పాటు ఆదాయాన్ని కూడా అందించడమే ముఖ్య ఉద్దేశం. రైతులకు లైక్ ఇంటర్ క్రాపింగ్ గానిక లేకపోతే మిక్స్డ్ క్రాపింగ్ వల్ల ఈ ఔషధ మరియు సుగంధ పంటలు ఏక పంటగానే కాకుండా వీటిని అంతర సాగు పంటగా వేసుకోదగిన మొక్కలు ఉంటాయి ఇందులో. సో దాని వల్ల రైతులకు అధిక ఆదాయం అనేది వస్తుంది.
3: మరి మీ సంస్థ ద్వారా మన రైతులు, రైతు సోదర సోదరీమణులకు ఏమైనా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? నిర్వహిస్తే ఆ వివరాలు కూడా తెలియచేయండి.
2: ఈ రైతు శిక్షణ కార్యక్రమాలు అనేది తరచుగా ఇక్కడ జరుగుతూనే ఉంటుందండి. పరిశోధన స్థానంలో సంవత్సరానికి 2 లేదా 3 సార్లు రైతు శిక్షణ కార్యక్రమం చేస్తుంటాము. అలాగే ఫ్రంట్ లైన్ డెమోన్స్ట్రేషన్ అనేది కూడా మేము నేరుగా రైతుల పొలానికి వెళ్లి ఫ్రంట్ లైన్ డెమోన్స్ట్రేషన్ అనేది చేస్తుంటాము. దీని వల్ల వీళ్ళకి సాగు పద్ధతులు ఎలా చేయాలి, కొత్త పంట కాబట్టి రైతులకు అంతగా తెలియకపోవచ్చు. సో దీనికోసం మేము నేరుగా రైతు దగ్గరకే వెళ్లి ఈ పంట యొక్క ప్రాముఖ్యతను తెలిపి అది ఏ విధంగా వేసుకుంటే మంచిది, ఏ విధంగా అధిక లాభాలు వస్తాయో, అలా కొత్త పద్ధతిని ఎంచుకొని సాగుని చేసేందుకు రైతులందరికీ యూస్ఫుల్ అవుతుందని అక్కడ వరకు వెళ్తాం.
3: మీరు చక్కటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నాము రైతులకు అని తెలియజేస్తున్నారు, బాగానే ఉంది. మరి ఇటువంటి సందర్భంలో ఏ ఏ సంస్థలను కానీ, ఏ ఏ ఇతరత్ర ఇన్వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా కానీ ఎటువంటి కార్యక్రమాల ద్వారా రైతులకు మీరు కొత్తగా ఉత్పత్తి చేసిన ఈ ఔషధ సుగంధాల మొక్కలను చేరవేస్తున్నారు, ఇటువంటి వివరాలు?
2: అయితే ఔషధ మరియు సుగంధ మొక్కలు అనేది మనకి ఇండియాలోనే 1-2 సంస్థలే ఉన్నాయి. అవి మన స్టేట్ గవర్నమెంట్ కి వచ్చేసి మనకి మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ రిజిస్ట్రేషన్ రాజేంద్ర నగర్ లో అండర్ శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న ఔషధ మరియు సుగంధ మొక్కల పరిశోధన స్థానం రాజేంద్ర నగర్ లో, ఇది స్టేట్ గవర్నమెంట్ కింద ఒకటి ఉంది. అలానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి సిమాప్ లక్నో నుంచి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ రిజిస్ట్రేషన్ అనేది ప్రధాన స్టేషన్ లక్నోలో ఉంది. దీనితో పాటు మనకు డైరెక్టరేట్ ఆఫ్ మెడిసిన్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ గుజరాత్ లో డైరెక్టరేట్ రీజనల్ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంది. సో మనకి మనకు తెలంగాణలో సంబంధించి మనకు సిమాప్ బోడుపల్లో ఒక రిజిస్ట్రేషన్, మరియు MAPRS మెడిసిన్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ రిజిస్ట్రేషన్ రాజేంద్ర నగర్ లో ఒకటి రైతులకు అందుబాటులో ఉన్నది. దీనితో పాటు ఇప్పుడు మన పరిశోధన స్థానంలో రాజేంద్ర నగర్ లో మనకి క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ అనేవి మనం సప్లై చేస్తూ ఉంటాము. రైతులకే కాకుండా మిద్దె తోటలకు, వివిధ సంస్థలకు మరియు రైతులకు ఇవన్నీ క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ అనేది సప్లై చేసి, దాంతో పాటు క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియలే కాకుండా సప్లై ఆఫ్ సీడ్స్ కూడా సప్లై చేస్తాము. ఔషధ మొక్కల్లో మన దగ్గర లభించే విత్తనాలు అశ్వగంధ, సెన్న, తులసి, దూలగుండి మొదలైన విత్తనాలు లభ్యమవుతాయి. అలాగే సుగంధ పంటలలో మనకి నాణ్యమైన మొక్కలు అంటే పిలకల ద్వారా సప్లై చేస్తుంటాము. లెమన్ గ్రాస్, వెటివర్, పామరోజా అనేది పిలకలు ఇస్తాము. దాంతో పాటు ఎలోవీరా, ఇంకా సీడ్స్ విషయానికి వస్తే తులసి మరియు పామరోజా విత్తనాలు అనేది అందుబాటులో ఉంటాయి.
3: అయితే సుగంధ పంటల నుండి నూనెను తీయడానికి ఏదైనా సాంకేతికత ఉందా? అటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కొత్తగా కుటీర పరిశ్రమాన్ని నిర్వహించుకునే వాళ్ళకి ఈ వివరాలు కూడా ఒకసారి వివరించండి.
2: ముందుగా మనకు సుగంధ మొక్కలు అనగానే ఫస్ట్ మనకి గుర్తు రావాల్సింది నూనె. మనము ఈ గడ్డి జాతి మొక్కలలో మనకు నూనె ఎసెన్షియల్ ఆయిల్, నూనె అనేది మనకు ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అందులోంచి. సో ఈ గడ్డిని అనేది మనకి 6 నెలల తర్వాత, యాక్చువల్ గా ఈ సుగంధ మొక్కలు అనేది బహువార్షిక మొక్కలు. సో 6 నెలల తర్వాత మనం గడ్డి గనక కోతకొచ్చినప్పుడు ఆ గడ్డి అనేది ముక్కలుగా కట్ చేసి మనం డిస్టిలేషన్ యూనిట్ అనగా స్వేదన పద్ధతిలో మనము స్టీమ్ డిస్టిలేషన్ చేసినట్లయితే మనకి నూనె అనేది ఆవిరి ద్వారా మనకు నూనె వస్తుంది. ఆ నూనెని మనం వివిధ రకాలుగా అంటే ఫ్లోర్ క్లీనింగ్ లు, పర్ఫ్యూమ్స్, ఎరోమా థెరపీలో, లేకపోతే రిఫ్రెషనర్లు, ఎయిర్ కార్ రిఫ్రెషనర్స్ అలాంటి వాటిల్లో మనం ఉపయోగిస్తాము. వీటిని మనము పంట కోత అనంతరం 24 గంటల లోపే మనము ఈ స్వేదన పద్ధతిలో

0: ద్వారా మనము ఆ ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్షన్ చేయాలి.
1: ఇలా రాజేంద్ర నగర్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయ పరిశోధన స్థానాలు, శాస్త్రవేత్తల పరిశోధన ఫలాలు మన తెలంగాణ రాష్ట్ర రైతులు చక్కగా ఆకలింపు చేసుకుని మన రాష్ట్ర ప్రగతిలో పాలు పంచుకోగలరని ఆశిస్తుంది మీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: బిజు కా
2: పుతలా బోల్ రహా
1: హై, పక్షియోం సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై, పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే?
2: మత్లబ్?
1: దేఖ్ బేటా, తూ జో యే అంధాధుం రసాయన మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై, ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ, తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ? హై, అరే పహలే ఐసా నహీ థా, పూచ్నా అప్నే బడే బుజుర్గో సే, కైసే ఫసల్ లహలహాతీ థీ, శుద్ధతా ఝలక్తీ థీ, హాన్, మాటీ భీ తందురుస్త్, ఔర్ లోగ్ భీ. పహలీ వాలీ బాత్ కహాన్?
2: परम तो सभी डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और चखम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूँगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
4: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
5: హలో.
6: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
5: చెప్పండి మేడం.
6: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
5: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో, హలో. అరే రాజు, రాజు.
7: బాబాయ్,
5: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
7: బాబాయ్, కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
5: లేదురా, కాబట్టి నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
7: మన మూల మీద పాండపకాడ శంకరన్న ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ల పైసలన్నీ గాయపోయినాయి.
5: ఓరి, అట్లా చేసిండారా?
7: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
8: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
9: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
10: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం

0: ఆకాశవాణి సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
1: సొంత ఇల్లు అనేది సగటు మనిషి జీవిత కళ. ఆ కళను నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకువచ్చిందే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం. ఇంకా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0

0: ఓ పథకం. ఈ పథకం భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన గృహ నిర్మాణ కార్యక్రమాలలో ఒకటి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం సరసమైన గృహ ఎంపికలను అందించడం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి గృహ యాజమాన్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అందరికీ గృహ వసతి అనే లక్ష్యానికి మద్దతుగా దీనిని రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో అర్హులైన కుటుంబాలు సురక్షితమైన శాశ్వతమైన గృహాలను పొందేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. మారుతున్న గృహ అవసరాలను తీర్చడానికి ఈ పథకం విస్తరించి అభివృద్ధి చెందింది. మరి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి వివరంగా మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ దామెరా బ్రాంచ్ మేనేజర్ ఎస్ నిఖిల్ చక్రవర్తి గారు. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్ చెప్పండి, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అంటే ఏమిటి, దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి? సార్,
1: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. అందరికి ఇల్లు అనే ఒక లక్ష్యంతో మొదలైంది. ఆర్థికంగా బలహీన వర్గాలు, తక్కువ మరియు మధ్య ఆయ వర్గాల ప్రజలకు పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి లేదా కొనుగోలు చేయడానికి ఈ పథకం సహాయం చేస్తుంది. 2015-25 జూన్ ప్రధానమంత్రి గారు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకాన్ని ప్రారంభించారు.
0: సార్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అంటే ఏమిటి?
1: ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అనేది కూడా పిఎంఏవై అర్బన్ యొక్క కొత్త దశ. దీనిని 2024లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లోనే అర్హులైన కుటుంబాలకు కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి, కొనుగోలు చేయడానికి లేదా ఇప్పటికే ఉన్న ఇంటిని విస్తరించుకోవడానికి ఆర్థిక సహాయం అందించబడుతుంది. ప్రధానమంత్రి 2.0 యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అందరికీ ఇల్లు అనే కాన్సెప్టే ద్వారానే ఏర్పడింది. కాకపోతే ఇక్కడ చిన్న మార్పు చేయబడింది. 1 కోటి ఇల్లు మాత్రమే ఈ స్కీమ్ కింద మనకు అర్హులకు ఇవ్వడానికి ఉంది. ప్రధానమంత్రి 2.0 అనేది పిఎంఏవై అర్బన్ 1 స్కీమ్ కి ఒక ఎక్స్టెన్షన్ లాగా అనుకోవచ్చు మనము. దీన్ని కేంద్ర ప్రభుత్వం 2024లో ఆమోదించింది. ఈ పథకం కింద కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి, కొనుగోలు చేయడానికి మరియు ఒకవేళ ఇల్లు ఉన్నవారికి దాన్ని విస్తరించుకోవడానికి ఉపయోగపడే స్కీమ్. దీని ద్వారా మనము ఆర్థిక సహాయం పొందొచ్చు. ఇందులో 1 కోటి మందికి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా స్కీమ్ డిజైన్ చేయబడింది.
0: ఓకే సార్, మరి ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందడానికి దీనికి సంబంధించినటువంటి అర్హత ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి సార్?
1: ఇందులో ముఖ్యంగా భారతీయ పౌరులై ఉండాలి. కుటుంబంలో పక్క ఇల్లు ఉండకూడదు. గతంలో కేంద్ర ప్రభుత్వ గృహ పథకాల కింద ప్రయోజనం పొందకూడదు. ఆదాయ పరిమితులు కూడా ఉన్నాయి. ఆదాయ పరిమితుల్లో వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉన్న వారు ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కింద ఎలిజిబుల్ ఉంటారు. ఈడబ్ల్యూఎస్ అంటే వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉన్న కుటుంబాలను ఈడబ్ల్యూఎస్ కింద కన్సిడర్ చేస్తారు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని అంటారు. ఇందులో కుటుంబ ఆదాయం మొత్తం కూడా 3 లక్షల లోపే ఉండాలి. 3 లక్షల నుంచి 6 లక్షలు ఉన్న వారు లో ఇన్కమ్ గ్రూప్ అంటే ఎల్ఐజీస్ కింద ఎలిజిబుల్ గా ఉంటారు. 6 లక్షల నుంచి 9 లక్షల మధ్య ఉన్నవారు ఎంఐజీ కేటగిరీలో వస్తారు. ఎంఐజీ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అండి. వీరందరూ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి అర్హులు. 9 లక్షల ఆదాయం దాటిన వాళ్ళు ఎవరు కూడా ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ కాదు.
0: బాగుంది సార్. మరి ఈ పథకం ద్వారా రుణాన్ని పొందడానికి ఎలాంటి పత్రాలు సమర్పించాలి, అవి ఎక్కడ ఇవ్వాలి?
1: ముందుగా మనకు కేవైసీ అండి, అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ మనకు సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏవైనా కూడా ముందుగా మనం మన దగ్గర ఉంచుకోవాలి. దీంతో పాటు ఆదాయ ధృవీకరణ పత్రం, మనం ఏ స్కీమ్ కింద ఎలిజిబుల్ అవుతాం, ఈడబ్ల్యూఎస్ఆ, ఎల్ఐజీఆ, ఎంఐజీఆ తెలుసుకోవడానికి మనకు ఆదాయ ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీ కావాలి. మన ఆదాయ ధృవీకరణ పత్రాల్లో ముఖ్యంగా మనకు కావాల్సింది పే స్లిప్స్ కానీ ఐటీ రిటర్న్స్ కానీ ఉండాలి. ఒకవేళ ఎంప్లాయీ అయ్యాక అయితే శాలరీ స్లిప్స్ ఇస్తారు. లేదు మనం స్వతహాగా ఏదైనా వ్యాపారం చేసుకుంటున్నామంటే మనం ఐటీ రిటర్న్స్ అనేవి సబ్మిట్ చేయాలి. దీంతో పాటు 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్, మన ఏదైతే భూమి గానీ ఇల్లు గానీ సంబంధించిన డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ గానీ మన ఓనర్షిప్ డాక్యుమెంట్స్ గానీ ఇవన్నీ కూడా బ్యాంక్ లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
0: బాగుంది సార్. మరి ఈ పథకం కింద ఎంత ఇంటి పరిమాణం వరకు రుణాన్ని అందిస్తారు, లబ్ధిదారులు ఎంత వరకు రుణాన్ని పొందవచ్చు?
1: ఇందులో కూడా మన కేటగిరీ వైజ్ ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్ లో మనకు 30 చదరపు మీటర్ల వరకు అంటే దాదాపు 320 చదరపు అడుగుల వరకు ఇంటి నిర్మాణంకి లోన్ తీసుకోవచ్చు. ఎల్ఐజీ కేటగిరీలో ఉన్నవారు 60 చదరపు మీటర్ల వరకు మరియు ఎంఐజీ కేటగిరీలో ఉన్న వాళ్ళు 120 చదరపు మీటర్ల వరకు ఇంటి నిర్మాణంలో భాగం కావచ్చు. ఇందులో బ్యాంకులో గరిష్టంగా ఇచ్చే లోన్ 25 లక్షలండి.
0: సార్, ఒకవేళ ఒక వ్యక్తి 10 లక్షలు రుణాన్ని పొందాడనుకోండి, వారికి నెల నెల ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది?
1: 10 లక్షల రుణం తీసుకున్న వ్యక్తికి ఒక మనము గరిష్టంగా 20 సంవత్సరాలు వాళ్ళ ఏజ్ని బట్టి అంటే 30 ఏళ్ళ వ్యక్తికి ఇంకో 30 సంవత్సరాలు లోన్ పీరియడ్ పెట్టుకోవచ్చు. అంటే ఒక 60 ఏళ్ళ వరకు అతను కట్టడానికి సిద్ధంగా ఉంటాడు. సో 30 ఏళ్ళు మనము లోన్ టర్మ్ పెట్టుకుంటే 10 లక్షలకు 30 సంవత్సరాలకు గాను అతనికి పడే ఇంట్రెస్ట్ రేట్ అంటే 7% నుంచి 8.5-9% అంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క విధంగా ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తాయండి మీ సిబిల్ బేస్ చేసుకుని. సిబిల్ ని బట్టి 7.5 అనుకుందాం మనం ఒక 7.5 ఇంట్రెస్ట్ రేట్ కి అనుకుంటే అతడు 7,000 ఈఎంఐ కట్టాల్సి వస్తుంది ప్రతి నెల. 10 లక్షల రూపాయలు 30 సంవత్సరాలకు గాను 7.5 ఇంట్రెస్ట్ రేట్ తో అతను కట్టాల్సింది 7,000 రూపాయలు మాత్రమే.
0: మరి ఈ పథకం కింద సబ్సిడీ వస్తుందా సార్?
1: వస్తుందండి, తప్పకుండా వస్తుంది. ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజి, ఎంఐజి ఈ ఇన్కమ్ గ్రూప్స్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్పిన విధంగా ఎన్నైతే చదరపు అడుగా స్థలంలో ఇల్లు నిర్మిస్తున్నారో దాని కండిషన్ తో పాటు మీ ఆదాయ ధృవీకరణ అన్ని సమర్పించిన పిమ్మట మీ లోన్ కి ఖచ్చితంగా సబ్సిడీ వస్తుంది. ఆ సబ్సిడీ కూడా 5 సంవత్సరాల్లో 5 విడతల్లో ఇస్తారు. గరిష్ట సబ్సిడీ 180,000 మాత్రమే.
0: ఓకే అండి, బాగుంది. సబ్సిడీ అనేది గరిష్టంగా 180,000 అన్నారు. ఓకే సార్, మరి ఈ పథకం యొక్క అమలు అనేది ఎంత కాలం వరకు ఉంటుంది?
1: ఈ పథకం 5 సంవత్సరాల వరకు అండి, 2024 నుంచి 2029 వరకు. మన అర్హులైన వ్యక్తులందరూ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ లో సబ్సిడీ అనేది రిలీజ్ చేయబడుతుంది. 1 కోటి మందికి మాత్రమే ఉంది కాబట్టి ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ సబ్సిడీ అనేది పొందగలుగుతారు.
0: ఓకే అండి. సార్, మరి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ప్రకారం పక్కా ఇల్లు అంటే ఏమిటి సార్?
1: ఈ పథకం ప్రకారం పక్కా ఇల్లు అంటే ఖచ్చితంగా ఆర్సీసీ రూఫ్ అయ్యి ఉండాలి, అంటే మన బిల్డింగ్ అయ్యే ఉండాలి, దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి, సీవేజ్ అంటే మన కాలువలు కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఉన్న ఇంటిని మాత్రమే పక్కా ఇళ్ళ కింద పరిగణించబడుతుంది. సెప్టిక్ ట్యాంక్ ఖచ్చితంగా అన్ని ఇవన్నీ ప్రభుత్వం ఏవైతే నిబంధనలు పెడుతుందో ఆ నిబంధనలు ఉన్న అన్ని వర్తిస్తేనే పక్కా ఇంటి కింద ప్రమాణిస్తారు.
0: సార్, మరి ఒకవేళ గతంలో గృహ నిర్మాణ పథకాల ద్వారా ప్రయోజనాలు పొంది ఉంటే మళ్ళీ ఈ పథకం ద్వారా రుణం పొందవచ్చా?
1: ముందుగా చెప్పిన విధంగా ముందుగానే ఎవరైనా లబ్ధిదారులు వేరే పథకం కింద కేంద్ర ప్రభుత్వ పథకం కింద లబ్ధి పొంది ఉంటే ఈ పథకం ద్వారా పొందడానికి అర్హులు కాదు. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వారు మాత్రమే, వారి పేరు మీద ఎటువంటి ఇల్లు లేదు, వారి కుటుంబ సభ్యుల పేరు మీద కూడా ఎటువంటి ఇల్లు లేని వారు మాత్రమే అర్హులు. ఇంతకుముందు ఎటువంటి పథకం కింద కానీ వాళ్ళు ఏ సబ్సిడీ కానీ ఏ సదుపాయం కానీ పొందని వాళ్ళు మాత్రమే అర్హులు.
0: సార్, మరి ఈ రుణాన్ని ఎవరి పేరు పైన పొందవచ్చు?
1: ఈ రుణాన్ని కుటుంబంలో పొందడానికి ఎవరైనా అర్హులే, కాకపోతే మహిళా యాజమాన్యం తప్పనిసరి. మహిళలు ఖచ్చితంగా ఇంటి యాజమాన్యం ఉండి తీరాల్సిందే, వారితో పాటు వాళ్ళ భర్త కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ కూతురు కానీ తీసుకోవాల్సిందే. ఇందులో ఒక ముఖ్య విషయం ఏమిటంటే కుటుంబం అనగా భార్య, భర్త, పెళ్లి కాని పిల్లలు మాత్రమే కుటుంబంగా పరిగణించబడతారు.
0: అంటే ఈ రుణాన్ని పొందడానికి ఖచ్చితంగా మహిళా యజమానురాలై ఉండాలంటారు?
1: అంతే అండి.
0: సార్, మరి ఇంకా రుణాన్ని ఏ బ్యాంకులలో అందజేస్తారు మరియు బ్యాంకులలో పరిశీలించే అంశాలు ఏ విధంగా ఉంటాయి?
1: ఈ రుణాన్ని అన్ని గవర్నమెంట్ బ్యాంకులలో, ప్రైవేట్ బ్యాంకులలో, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలలో ప్రతి ఒక్క లబ్ధిదారుడు అంటే అర్హులైన లబ్ధిదారులు పొందవచ్చు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ, మన తెలంగాణ గ్రామ బ్యాంక్ గానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇలాంటి పలు రకాల బ్యాంకులు ఈ పథకం కింద అందరికీ చేయుతనిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైన అంశాలు, వీరు ఏ బ్యాంక్ అయినా పరిశీలించే ముఖ్యమైన అంశాలు 4 చెప్తాను. ముందుగా మీ సిబిల్ అండి, అంటే మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఎలాగ ఉంది అనేది వాళ్ళు ఖచ్చితంగా సిబిల్ ద్వారా చెక్ చేస్తారు. మీరు ఇంతకుముందు తీసుకున్న లోన్స్ కానీ, బయట చేసిన అప్పులు ఏ విధంగా కడుతున్నారు, రెగ్యులర్గా కడుతున్నారు లేదా అనేది ఖచ్చితంగా చూస్తారు. దీంతోపాటు మీ యొక్క ఆదాయ స్థిరత్వం, అంటే మీ యొక్క ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, రెగ్యులర్గా వస్తుందా లేదా, ఏవైనా గ్యాప్స్ ఉన్నాయా, ప్రతి నెల మీకు వచ్చే ఆదాయాన్ని వెరిఫై చేస్తారు. శాలరీ స్లిప్స్తో కానీ మీకు వచ్చే బిజినెస్ స్టేట్మెంట్స్ని వెరిఫై చేయడం కానీ చేస్తారు. అలాగే మీరు ఎక్కడైతే ఇల్లు కట్టదలుచుకున్నారో ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం, లీగల్గా అవి వ్యాలిడా కాదా, వాటి ద్వారా మీకు స్థిరమైన హక్కు ఉందా లేదా అనేది వెరిఫై చేస్తారు. అలాగే నిర్మాణ అంచనా, మీరు కట్టే ఇంటికి ఎంత ఖర్చు అవుతుందనే అంచనా వేస్తారు, దాని ద్వారానే లోన్ అనేది శాంక్షన్ చేయబడుతుంది. ఎంప్లాయీస్కి అయితే మనకు శాలరీ స్లిప్స్ చూస్తారండి, మనకు వచ్చే శాలరీ ఏదైతే ఉందో, నెలవారీ జీతం, 3 నెలల జీతాన్ని యావరేజ్గా తీసుకొని బ్యాంక్ అనేది మన ఈఎంఐస్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అనేది ధృవీకరిస్తారు. సపోజ్ మీకు ఒక 50,000 జీతం వస్తుంది అనుకోండి, దాంట్లో 60% మాత్రమే ఈఎంఐస్ పెట్టుకోవడానికి ఉంటుంది, అంటే ఒక 30,000 మాత్రమే ఈఎంఐ పెట్టుకోవడానికి ఉంటుంది, 20,000 మన నెలవారీ ఖర్చులకు చూసుకోవడానికి. ఈ 30,000లో కూడా ఆల్రెడీ మీ ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్ అంటే బయట లోన్స్ తీసుకుని ఉన్నారు, ఏదైనా పర్సనల్ లోన్ కానీ చిన్న వెహికల్ లోన్ కానీ తీసుకుని ఉంటే ఆ ఈఎంఐ తీసేసి ఆ 30,000లోంచి మిగిలింది మాత్రమే ఈ లోన్కి ఈఎంఐ పెట్టుకోవచ్చు అండి. అలాగే మన బిజినెస్ పర్సన్స్ కి ఐటీఆర్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఎవ్రీ ఇయర్ మనం ఫైల్ చేస్తుంటాం, అది ఖచ్చితంగా 3 సంవత్సరాల ఐటీఆర్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. ఒకవేళ లేని పక్షంలో 2 సంవత్సరాల ఐటీఆర్ తో వాళ్ళు వాళ్ళ పాలసీలో ఉంటే వాళ్ళు చేయగలుగుతారు. మీకు వచ్చే వార్షిక ఆదాయాన్ని 12 భాగాలు అంటే బై 12 చేసేసి నెలకి ఎంత వస్తుంది అనేది దాన్ని లెక్క చేసుకుని మళ్ళీ 60-40 రేషియోలో క్యాల్కులేట్ చేస్తారు. మన వ్యాపారం చేసే వారికి ఖచ్చితంగా వాళ్ళకి వ్యాపారానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉండాలండి. ట్రేడ్ లైసెన్స్ కానీ, లేబర్ లైసెన్స్ కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది.

0: ప్రత్యేక వర్గాలకు చెందిన వారికి ఈ పథకం ద్వారా ఎంతవరకు రుణాన్ని అందిస్తారు?
1: ప్రత్యేక వర్గాలు అనగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, నిర్మాణ కార్మికులు, పిఎం విశ్వకర్మకు సంబంధించిన లబ్ధిదారులు, ఇలాంటి వారందరూ కూడా దీంట్లో లోన్ తీసుకోవచ్చు. వీరికి కూడా గరిష్టంగా 25 లక్షల వరకు లోన్ ఇవ్వవచ్చు. దాంతోపాటు సబ్సిడీ కూడా 180,000 వరకు ఇవ్వచ్చు. ఏజ్ లిమిట్ అనేది మనకి ఆదాయం బట్టి చూస్తారండి. ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్ కి మారుతుంటుంది పాలసీ. మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 70 ఇయర్స్ వరకు లోన్ చేయవచ్చు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి, మనకి ఈ పథకంలో ఖచ్చితంగా మనం జియో ట్యాగింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణ దశలను ప్రభుత్వం జిపిఎస్ ఫోటోల ద్వారా పరిశీలిస్తుంది అన్నమాట. దీన్ని సాధారణంగా 3 సార్లు జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది. నిర్మాణానికి ముందు, నిర్మాణం జరుగుతున్నప్పుడు, నిర్మాణం పూర్తయిన తర్వాత. ఈ 3 స్టేజుల్లో కూడా ఫోటోలు ఖచ్చితంగా లొకేషన్ ధృవీకరణ జరుగుతుంది. ఈ ఫోటోలను మనము పోర్టల్లో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
0: సార్, ఇప్పుడు మీరు జియో ట్యాగింగ్ ని అప్లై చేసుకోవచ్చు అన్నారు కదా, మరి ఆ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి?
1: ముందుగా మనం లోన్ అప్లై చేయడానికి పిఎంఏవై 2.0లో మన ఆధార్ కార్డు, మన ఫ్యామిలీ డీటెయిల్స్ తో పాటు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక మనకు ఏదైతే బ్యాంక్ అకౌంట్, మన దగ్గరలో ఉన్న బ్యాంక్ కానీ, మనకు బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉందో ఆ బ్యాంక్ కానీ సెలెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఆ బ్యాంకులో మన అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు లోన్ శాంక్షన్ చేసి దాంట్లో మనకి అప్రూవల్ ఇచ్చాక ముందు, నిర్మాణానికి ముందు ఫొటోస్, నిర్మాణం జరిగినప్పుడు ఫొటోస్, నిర్మాణం తర్వాత ఫొటోస్, ఆ ఫోటోలోనే జియో ట్యాగింగ్ చేయాలి.
0: బాగుంది సార్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం అంటే ఏమిటి, ఇంకా ఈ పథకం ద్వారా ఎంతవరకు రుణాన్ని పొందవచ్చు, ఏ విధంగా పొందవచ్చు మొదలైనటువంటి విషయాల గురించి మా శ్రోతలకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలండి.
2: ఇప్పటి వరకు వికసిత భారత్ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ.
3: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
4: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
3: అంతా మంచిగున్నానురా.
4: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
3: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
4: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
3: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు, ఈగలు జమ కావారా? అగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావేంద్రా?
4: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావా నా ఇంటికి?
3: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
3: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్ప నీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
4: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
5: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
4: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
6: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
4: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
6: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యాను. అయినా మన ఇల్లు, మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
5: ఏందయ్యా ఎడిపోతున్నావు?
4: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే, ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా ఉంటే.
7: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు దాటి 10 సెకండ్లు. శ్రోతలు వింటున్నారు 103.8 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు ఇప్పుడు వింటారు. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం పలుకుతూ కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట, పాటను కోరుతున్న శ్రోతలెవరో చూద్దామండి. ముందుగా దేవతా సినిమా నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోత రంగారెడ్డి జిల్లా కడతాల నుండి కాన్కుల గోపాల్ గారు, వీరి కోసం ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు.
1: పళ్ళు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్ ద్వారా ఒక్క రోజులో పళ్ళు అమర్చబడును. సంప్రదించండి డాక్టర్ జే బలరామ్ జాదవ్, ఎండిఎస్, బాపూజీ దంత వైద్యశాల, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల,
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
0: శ్రోతలు వింటున్నారు అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట పెద్దరికం సినిమా నుండి కేజే యేసుదాస్ పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాత్విక, శ్రీరామ్ హనుమాన్లు, హరీష్, అరుణ్,

జే ఆర్థికచారి శ్రీశాంతచారి శ్రీనివాసాచారి సన్నిచారి మరియు ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై పెద్దరికం సినిమా నుండి వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాము.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట కొండవీటి సింహం సినిమా నుండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, మాన్విత్, ఆనంద్ వీరంతా కోరుతున్నారు కొండవీటి సింహం సినిమా నుండి. వీరందరి కోరికపై ఈ పాటను ప్రసారం చేస్తున్నాము.

శ్రోతలు ఇంతవరకు శ్రోత ఉత్తరాల ద్వారా కొన్ని పాటల కార్యక్రమం అభిరుచి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో పార్లమెంట్ సమావేశాల సమీక్ష ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30 దాటి 40 సెకండ్లు. ఇప్పుడు వింటారు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి

0: hoy, hoy, hoy, hoy, hoy, hoy, re la re la re la re re re la re la re la re la re.
1: శ్రోతలు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10:02 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు వింటారు మధుర గీతాలు. కార్యక్రమంలో ముందుగా కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి 109వ జయంతి సందర్భంగా ఆయన రాసిన పుష్ప విలాపంను ఘంటసాల గారి గాత్రంలో విందాం.

నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కలకలలాడుతూ ఉంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారుముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు

0: శ్రోతలు ఇంతవరకు మధుర గీతాల కార్యక్రమంలో కరుణశ్రీ జందాల పాపయ్య శాస్త్రి గారు రచించిన పుష్ప విలాపంను ఘంటసాల గారి గాత్రంలో విన్నారు. శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి మయూరి సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.
1: ధి తై తా తై ధి తై తా తై

శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట సిరివెన్నెల సినిమా నుండి.

శ్రోతలు వింటున్నారు 103.8 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు. శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి శుభ సంకల్పం సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడిన పాట.

మధుర గీతాల కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట సప్తపది సినిమా నుండే. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడినది. శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి ముద్దమందారం సినిమా నుండే ఈ పాట.

మధుర గీతాల కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట స్వప్న సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినది. శ్రోతలు విన్నారు మధుర గీతాలు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.